పల్లెలు వంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు లవ్ మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు.
1: మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, డీమ్ టు బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330-803555 మరియు 7330-85555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, నాక్ A+ గ్రేడ్ డీమ్డ్ యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27. కాల్ 7330-803555. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ admissions.mits.ac.in.

0: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం వినోదం సమాజ వికాసం కోసం.
1: శుభోదయ స్వరాలులో వేదవ్యాసులు పార్ట్ 5.
2: హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం.
3: ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, నేను ఇంద్రియములకు వశ్యుడినవుతున్నానా, కోపం ఎక్కువ నన్ను బాధ పెడుతోందా, ఎక్కువ పిచ్చి కోరికలు నన్ను బాధ పెడుతున్నాయా, మీకు ఏది బాధ పెడుతోందో మీరు అమ్మవారికి సంబంధించిన ఆ ఆయుధాన్ని స్తోత్రం చెయ్యాలి. మీరు ఏమీ చేయకుండా నాకు ఇదే బాగుంది అన్నారు అనుకోండి, ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, చక్కగా అనుభవించండి. నేనేమి జోలికి రా, శరీరం ఇచ్చాను బుద్ధి ఇచ్చాను, అనుభవించు నీ ఇష్టం. ఆ కళ్ళతో చూడకూడనివన్నీ చూస్తాడు, చెవులతో వినకూడనివన్నీ వింటాడు, దీంతో ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటాడు, కానీ ఏ మనసుకి వశపడి ఇవన్నింటిలో సుఖం ఉందనుకున్నాడో ఆ శరీరం పడిపోతుంది రోజు. మనసు మాత్రం ఏం చేస్తుందో తెలుసా అండి, ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. ప్రాణం పోవడం అంటే అదే. బయటికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఏం చేస్తుందంటే, నీకు ఇవన్నీ ఇచ్చి ఇన్ని కదలికలు ఇచ్చినా అక్కర్లేకపోయాంగా మేము, నీకెందుకు ఈ ఉపాధి, ఇప్పుడు ఆ మనసు ఆ ఇంద్రియాలే, ఆ కళ్ళే ఆ చెవులే ఆ నోరే, ఆఖరికి ఏమవుతాయో తెలుసా అండి, ఎప్పుడు ఏది కనపడితే అది తినడమే జీవితంగా వెంపర్లాటతో బతికాడు ఓ కుక్క, కలియబడి తినేసి ఒక కుక్కలా అంటారు, ఓ కుక్క అవుతాడు. ఇంకంతకన్నా నేను ఊహ దాని గురించి ఉపన్యాసాలు ఎందుకు, దానికి తగిన ఉపాధిలోకి పంపించేస్తుంది ఆవిడ. నీ అంత నువ్వు తిరగవలసిన అవసరం ముందు నీది, ఎందుకంటే బుద్ధి నీకు ఇచ్చింది ఆవిడ. అందుకే మీరు ఎన్ని పూజలు చేయండి, పూజలన్నీ ఎక్కడ పూర్తయిపోతాయో తెలుసా అండి, ప్రచోదయాత్ తన దగ్గర పూర్తవుతాయి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఏదో మీరు పరమశివుణ్ణి స్తోత్రం చేశారనుకోండి, ఆఖరణ ఆయన్ని కూడా అంతే, ప్రచోదయాత్. యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు సంధ్యావందనం చేసి మూడు కాలముల ఎందు అమ్మవారిని అడిగేది ఏమిటంటే, బుద్ధి ప్రచోదయాత్ ప్రచోదయాత్ ప్రచోదయాత్ ప్రచోదయాత్, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, అమ్మవారి వైపుకి తిరుగుగాక. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, ఆవిడే మన్మధుడి చేతిలో ఆయుధాలు తాను తీసుకుని శంకరుణ్ణి తండ్రిగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మన్మధుడు చెయ్యలేని పని తను చేసింది. ఆయుధాలు తాను పట్టుకుని మన్మధుణ్ణి బతికించి మళ్ళీ ఆయుధాలు ఆయనకి ఇచ్చింది, తాను పట్టుకుంది. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి, శివుడికి భార్య. ఆవిడ అందాన్ని చూసేటటువంటి స్థితి ఒక్క శివుడిదే. మీకు నాకు ఆవిడ అందంతో సంబంధం ఏం లేదు, ఆవిడ మనకు అమ్మ. మనకి ఆవిడ జగజ్జనని, అఖిలాండేశ్వరి, ఆ తల్లి అంబిక, మనందరికీ అమ్మ. ఆవిడే ఆయుధాలతో బుద్ధి కలిగి నమస్కారం చెయ్యకుండా ఉండిపోయిన వాణ్ణి మాయలో తిప్పుతుంది. ఆవిడే నమస్కరించిన వాణ్ణి పాశం వేసి దగ్గరికి లాక్కొని శివుడిలోకి కలుపుతుంది. ఎన్ని చేసింది ఆవిడ అంబికగా, నాలుగు కార్యాలు చేసింది. ఈ కార్యాలన్నీ చేస్తున్నా నేను చేస్తున్నాను అనదు ఆవిడ. ఏమంటుందో తెలుసా అండి, నేను ఆయన పాదధూళిని అంటూ, ఎందుకంటే పతివ్రతాధర్మం ఉంది లోకంలో. ఆవిడ ఎంత మహారాజ్ఞి అయినా, ఆవిడ ఎంత శక్తివంతురాలైనా, ఆవిడ మాత్రం ఎప్పుడు ఆవిడికి శంకరుడంటే ప్రీతి. అందుకే ఎవరైనా భక్తులను ఉద్ధరించాలనుకోండి, వాళ్ళకి కూతురుగా వస్తుంది. దక్షుడు అడిగాడు, దాక్షాయణిగా వచ్చింది. కాత్యాయని మహర్షి అడిగారు, కాత్యాయనిగా వచ్చింది. భృగు అడిగాడు, భార్గవిగా వచ్చింది. జనకుడు అడిగాడు, సీతగా వచ్చింది. ఆకాశరాజు అడిగాడు, పద్మావతిగా వచ్చింది. నా దృష్టిలో వీళ్ళందరూ వేరు కాదు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలుసు సంస్థితాయై తస్మై నమస్తి భువనైక గురోస్తరుణ్యై. వాళ్ళందరూ ఒక్కటే, ఒకే తత్వం, ఒకే శక్తి స్వరూపం. కాబట్టి ఇప్పుడు అటువంటి తల్లి ఉద్ధరించడానికి కోరుకున్న వాళ్ళకి కూతురుగా కూడా వస్తుంది. కానీ ఎవరికి కూతురుగా వచ్చినా ఆవిడ భర్త మాత్రం పరమేశ్వరుడు. ఆవిడ హిమవంతుడికి కూతురై హిమవంత కానివ్వండి, శంకరుడు భర్త. దక్షుడికి కూతురై దాక్షాయణి కానివ్వండి, ఆవిడికి శంకరుడే భర్త. కాత్యాయని మహర్షికి కూతురై కాత్యాయని కానివ్వండి, ఆవిడికి ఏకాంబరేశ్వరుడే భర్త. ఆవిడికి ఎప్పుడు భర్తృస్థానం మాత్రం శంకరుడే. ఆ స్థానమును మాత్రం ఎవ్వరూ అడిగేది కాదు, అది కోరేది కాదు. మిగిలిన వాళ్ళందరూ కొడుకులే. ఆవిడ ప్రీతంతా భర్తగా ఆయన మీదే. ఇది ఆవిడ పాతివ్రత్యం. అందుకని అంబిక మనకి అమ్మ మాత్రమే తప్ప ఇంకొకటి అసలు ఆలోచన రావడానికి వీల్లేదు. ఇది శంకరాచార్యులు వారు ఎంత గొప్పగా చెప్పారంటే సౌందర్యలహరిలో, చెయ్యుందనుకోండి నవరసాలని చెయ్యి చెప్పలేదు, కళ్ళు నవరసాలని చెప్తాయి. ఏదో కాళ్ళు ఉన్నాయనుకోండి నవరసాలని చెప్పలేవు, కళ్ళు ఒక్కటే చెప్పగలవు. భర్త ఎందు ఆవిడికి ఎంత ప్రీతి ఉంటుందో చెప్పడానికి శంకరాచార్యుల వారు శివే శృంగారార్ధా తదితరజనే కుత్సలపర సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషస్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. అద్భుతమైన శ్లోకం. ఆయన అన్నారు శివే శృంగారార్ధ్రా, ఆర్ధ్రా అంటే తడిపేయడం. శంకరుడు తెల్లగా ఉంటాడు, తెల్లగా ఉన్న శంకరుట్ట అమ్మవారు పక్కన కూర్చుంటే కనపడ్డట. ఎందుకు కనపడ్డా తెలుసా అండి? కన్ను ఎప్పుడు తడిగా ఉంటుంది కదూ, కన్ను పొడారిపోకూడదు. ఆవిడ తనకి శివుడి మీద ఉన్న ప్రేమ చేత శివుణ్ణి తడిపేస్తుందట. ఆ తడిపేయడంలో ఆవిడ యొక్క ప్రేమతో కూడినటువంటి చూపుకి ఆ ఎరుపుతనానికి, కోపంతో ఎరుపు కాదు చూడండి, అనురాగము ఎరుపు, ఆ అనురాగపు దృక్కులకు తెల్లని శివుడు ఎర్రగా అయిపోతట. ఆవిడ పక్కన ఎరుపులో కలిసిపోతట అసలు, అలా తడిపేస్తుంది ఆవిడ ఆ ప్రేమతోటి. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చమపర, నేను మగవాణ్ణి కదా, నేను పురుషుణ్ణి కదా అని అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొడుకుగా కాకుండా మగవాణ్ణన్న భావనతో నిలబడ్డాడో బీభత్సంగా చూస్తుంది ఆవిడ, మహిషాసురుణ్ణి శుంభరి శుంభల్ని చూసినట్టు చూస్తుంది. అందుకే లోకంలో ఇంకెక్కడైనా మగవాణ్ణి అంటేను, అమ్మవారి దగ్గర మాత్రం నువ్వు కొడుకు అంతే, అమ్మ అంబికానాథ అని అందుకన్నారు. కాబట్టి తదితరజనే కుచ్చమపర సరోషా గంగాయాం, లోకంలో ఆడదానికి ఉండవలసిన గొప్ప లక్షణాల్లో ఒకటి ఏమిటంటే ఓర్పు. ఓర్పు తప్పిపోకూడదు. అందుకే కదా సన్నికళ్ళు తొక్కిస్తారు, పెళ్ళవగానే సన్నికళ్ళు తొక్కించడం ఎందుకండి? రోల్ దగ్గరికి తీసుకెళ్లి తొక్కిస్తారు. ఎందుకు తొక్కిస్తారంటే, నువ్వు నా ఇంట్లోకి ప్రవేశిస్తున్నావు, నీ మీద నాకు విశేషమైన ప్రీతి ఏర్పడుతుంది, నువ్వు నేను ఎంతో ప్రేమతో నీతో మాట్లాడే సమయంలో మీ తమ్ముడేటండి అలా మాట్లాడతాడు, మీ తమ్ముడి మాటలకి నాకు విసుగొచ్చేస్తోంది అందనుకోండి, అది మెల్లిగా మహావృక్షమై వేరుకాపరానికి ఎడుతుంది. కాబట్టి మా ఇల్లు విడిపోయే మాటలు మాట్లాడకుండా మా ఇంట్లో ఎవరి వలనైనా నీకు కష్టం కలిగినా ఓర్పు పట్టే, ఇదిగో ఈ సన్నికల్లుని రుబ్బినా గుద్దినా దంచినా ఎలా ఓర్పు పడుతోందో అలా ఓర్పుతో ఉండుసుమా, నా కోసం ఓర్పు పట్టే అని సన్నికల్లు తొక్కిస్తారు సమంత్రకంగా. కాబట్టి సరోషా గంగాయాం, ఆడదానికి ఎక్కడైనా ఓర్పు ఉంటుంది, ఒక్క చోట మాత్రం ఓర్పుగా ఉండని చెప్పను చెప్పరు, అసలు ఆ పరిస్థితి రానుకూడదు. సమతిని తీసుకొచ్చి ఓర్పుగా ఉండమని చెప్పకూడదు, అది అసలు ఏ భార్యాస్థానము దాన్ని అంగీకరించదు, ఏదైనా ఒప్పుకుంటుంది. ఏమో ఈ పంచలన్నీ ఇచ్చేస్తాను ఇచ్చేయండి అంటుంది, ఏమో నువ్వు కూడా ప్రావిడెంట్ ఫండ్ లోన్ ఇట్టేయి ఏదో చేసేద్దాం చేసేయండి అంటుంది, నీ స్థానంలో ఇంకోరిని కూడా తీసుకొస్తానన్న మాట నోటి వెంట రానుకూడదు, వస్తే అంగీకరిస్తుందని మీరు ఊహించనుకూడదు. కాబట్టి ఇప్పుడు శంకరుణ్ణి స్తోత్రం చేస్తుంటేట నన్ను భరించాడు కదా భర్త అని పార్వతీదేవి పక్కన కూర్చుంటే పైనుంచి గంగమ్మ కూడా ఇలా చూసిందిట. వెంటనే ఆవిడికి పాణిగ్రహణం చేశాడు, తాళి కట్టాడు, నాకు భర్త తప్ప నీకు భర్త, నువ్వు కూడా చూస్తున్నావు అని సరోషా గంగాయాం ఎర్రటి కళ్ళతో చూసిందిట, రోషంతో రౌద్రరసంతో చూసిందిట అమ్మవారు. శత్రువులు చూసిందని చెప్తే బాగుండదు కదండి, అందులో శంకరాచార్యుల వారి ప్రజ్ఞ, కళ్ళల్లో రౌద్రరసం కనపడింది అమ్మవారికి. అప్పుడు శివుణ్ణి చూస్తే శృంగార రసం, మగవాడిని అన్న భావనతో అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవడన్నా నిలబడితే కొడుకులా కాకుండా భీభత్సరసం, శివుణ్ణి పగిడినప్పుడు గంగ చూస్తే రౌద్రరసం, సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి, పక్కన సరస్వతీదేవి కూర్చుని విపంత్యాగాయంతి వివిధమపదానం పశుపతేహే, ఆ పరమశివుడి యొక్క వైభవాన్ని వీణ మీద కీర్తనలు చేస్తుంటుంది. అమ్మా త్రిపురాసురుణ్ణి ఒక్క బాణంతో కొట్టేశాడమ్మా, జలంధరుణ్ణి చంపతల పారేశాడమ్మా, గజాసురుణ్ణి త్రిశూలం మీద నిలబెట్టాడమ్మా, మన్మధుణ్ణి కాల్చేశాడమ్మా, యమధర్మరాజుని తన్నీశాడమ్మా అని స్తోత్రాలు చేస్తుంటే విస్మయవతి ఆశ్చర్యంగా అలా వింటుంది, అబ్బా మా ఆయన కదా ఇంత గొప్పవాడు అని. గిరిశ చరితే విస్మయవతి, భయాల్ని పోగొట్టేది అమ్మవారు, భయాపహ అని పేరు ఆవిడికి. అటువంటి ఆవిడ భయపడిందంటే బాగుండదు, మరి ఎలా భయాన్ని చూపించడం, భయానక రసం చూపించడం, అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. మా ఆయన కదా ఇంత గొప్పవాడని సంతోషంగా అందరూ చూస్తుండగా ఇలా చేయి పట్టుకుంటే బాగుండదని ఆవిడ చెయ్యి ఇలా మెల్లిగా శంకరుడి చెయ్యి మీద వేసిందిట. ఆయన పావులు చుట్టుకుంటాడు. అవి ఊరుకుంటుంది ఆ పిల్లపాము మెల్లిగా పాకి ఈవిడ మీదకి ఎక్కింది. ఎక్కితే చల్లగా తగిలింది. తగిలితే హరాహిభ్యో భీత, ఆ పాము పిల్లని చూసి అయ్య బాబోయ్ పాము అంది. అమ్మవారి కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్యుల వారు. హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీం, అమ్మవారి కళ్ళల్లో వీరరసం చూపించాలి. ఇప్పుడు మహిషాసుడితో యుద్ధం చేసింది, శుంభర శుంభులతో యుద్ధం చేసింది అంటే అసహ్యంగా ఉంటుంది, బాగుండదు. నేను ఆయన అన్నారు, అసలు లోకంలో అమ్మ ఎర్ర కలువ అన్నది లేనేలేదు, ఉన్నది ఒకటే కలువ, తెల్ల కలువ. కాకపోతే అది ఏం చేసిందంటే అమ్మవారి కళ్ళకి కలువ పూలకి సామ్యం చెప్తారుగా, అందుకని అమ్మవారి కళ్ళని మాతో పోలుస్తారు కదా అని టీవీగా వచ్చి ఎదురుగుండా నించుంది. ఏమిటే ఇలా పుట్టి అలా వాడిపోయే నీకు నా కళ్ళకి పోలిక అని అమ్మవారు ఇలా చూసిందిట, వీరరసంతో చూసిందిట, ఎవరు గొప్ప అంతే. ఈవిడ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ వీరరసపు ఎరుపుతనం తెల్ల కలువలో పడి తెల్ల కలువలో పండించి ఎర్ర కలువలు కూడా అయ్యాయిట. కాబట్టి సరసిరుహ సౌభాగ్య జననీ, అమ్మ అప్పుడు నీ కళ్ళల్లో వీరరసం కనపడింది. సఖీష స్మేరాతే, నీ దగ్గర ఉండేటటువంటి చెలికెత్తెలితో హాస్యం ఆడినప్పుడు హాస్యరసం కనబడింది. మై జనని దృష్టిస్స కరుణ, ఇంతలో ఆ సఖీజనం అన్నారమ్మా శంకరాచార్యుల వారు వచ్చారమ్మా అని బిడ్డడు అన్నారు. ఓ శంకరాచార్యులు వారు వచ్చారా అని కూర్చుని, రా రా రా రా శంకర రా అని కూర్చోబెట్టుకుని, ఆ ఏమిటి శంకర విశేషాలు అందుట అమ్మవారు. అప్పుడు ఇలా చూసినప్పుడు కారుణ్యం కనపడింది. నేనంటే శంకరులు అన్నాను, కానీ శంకరులు ఏమన్నారో తెలుసా అండి, మై జనని అన్నారు. మై జనని అంటే నే జరిగితే నాకు జనని. అప్పుడు నేనేమనుకోవచ్చా తెలుసా, అమ్మా కోటేశ్వరరావు వచ్చాడమ్మా, ఓ కోటేశ్వరరావు వచ్చాడా, రమ్మను రమ్మను రమ్మను అని అమ్మవారు కూర్చుని, రమ్మను అంటే నేను ఎలాగైనా కూర్చోవాయి, ఆ ఏమిట్రా కోటేశ్వరరావు ఏడు విశేషాలు ఏమిటి, శివాష్టోత్తరం చెప్తున్నావు మా ఆయన మీద చాలా సంతోషం అని అమ్మవారి ఇలా చూసేటప్పటికి కరుణ ఎంతో కారుణ్యంతో నన్ను చూసింది నా తల్లి. మరి ఎనిమిదేగా రసాలు చెప్పారు, తొమ్మిదో రసం ఏది, శాంతరసం. అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మవారంటే శక్తి కదలిక, శివుడు అంటే కదలిక లేకుండా ఉంటాడు శాంతం. అమ్మవారు శాంతం అయిపోతే శివుడు అమ్మవారు కలిసిపోయి ఒకటైపోతే అసలు నీకు ఇంకా అమ్మవారు కనపడదు. అందుకని చెప్పలేదు కానీ అసలు శాంతం లేకపోతే మిగిలిన రసాలు ఎక్కడి నుంచి వస్తాయి, అమ్మ అంటేనే శాంతం, మళ్ళీ చెప్పాలేంటి. అందుకని అమ్మకి శాంతం ఉందని చెప్తే అది అమ్మ అవమానించినట్టు, కాబట్టి నేను చెప్పనే చెప్పను, అమ్మ అంటేనే శాంతమూర్తన్న. రెండు వైపులా పదునే ఆయన కత్తికి. కాబట్టి శివే శృంగారార్ధ్రాతదితరదనే కుత్సన పర సరోషా గంగాయాం గిరిశ జరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌ భాగ్య జననీ సఖీషు స్మేరాతే మై జనని దృష్టి సకరుణ. నవరసాలు అమ్మవారు ఎప్పుడు పరమశివుడు అంటే అంత ప్రీతితో ఉంటుందట. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలోనే అంటారు, అమ్మా నీ ఒళ్ళంతా లావణ్యమే కానీ నీ మోచిప్పలు మాత్రం గరుకమ్మా అన్నారు. ఎందుకనిట ఆవిడ సభలో కూర్చుంటే అయ్యా శంకరుడు విజయం చేస్తున్నాడంటారు. గబగబా వెళ్ళి ప్రతిరోజు తెల్లవారుజామున సభామంటపంలో రాత్రి మోకాళ్ల మీద నేల మీద వంగి తన నుదుటిన ఉన్నటువంటి కుంకుమ బొట్టు పరమశివుడి యొక్క పాదముల మీద ముద్రపడేటట్టుగా ఆవిడ నమస్కరిస్తుంది. కస్తూరి తిలకంచి తేందు విలసత్వద్భాసి పాల స్థలిం కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగి తైరిత కృపాసారైర్నతానందిని శ్రీశైల స్థలవాసినీం భగవతి శ్రీమాతరం భావయే. ఆ తల్లి అంతటి ప్రేమ కలిగింది భర్త యందు, అంతటి మహాపతివ్రత, నిరంతరము శివోపాసన చేస్తుంటుంది. అందుకని ఆవిడ శివకామ సుందరి. భర్త యందు అంత ప్రీతి కలిగిన తల్లిగా మనకి అమ్మ, శివుడికి భార్య, మా నాన్నగారికి భార్య, నాకు అమ్మ, ఆయన మా నాన్నగారు. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు, ఎవరో నాకు కాదు

0: తటి పెట్టి ఏ గుళ్ళోనూ ఉంచరు. అరుణాచలంలో అయితే కొన్ని మైళ్ళ దూరంగా కనపడేటట్టు కొండ మీద దీపం వెలిగిస్తారు. ఈశ్వరుడు అమ్మవారు నియమం విధించింది. కార్తీక కృత్తికలు అంటే అమ్మవారండి, కృత్తికలు అంటే మాతృకలు. కార్తీక మాసం అంతా తల్లి అనుగ్రహం. అందుకే కార్తీక బహుళంలో ఇంత గొప్ప స్థితి ఉండదు. కార్తీక పౌర్ణమితో గొప్ప గొప్ప తిథులన్నీ పూర్తవుతాయి. బయట తిరిగేటటువంటి రెక్కలున్న దీపపు పురుగులు కానీ, కదలలేని చెట్లు కానీ, పుట్టలలో ఉన్న పాములు కానీ, పశువులు కానీ, ఇన్ని కోట్ల జన్మల నుంచో పాపాలు చేసుకుని మనుష్య జన్మ పొందకుండా ఉండిపోయిన ప్రాణికోటి కానీ, మనుష్య జన్మ ఎత్తి పాపాలతో ఉన్న నేను కానీ, ఈ పాపములన్నీ కూడా జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ దీపము యొక్క కాంతి ఎంత దూరం పడుతోందో ఆ దీపపు కాంతి పడినంత మేర ఉన్నటువంటి జీవులన్నీ మోక్షమునకు వెళ్ళిపోవుగాక. వెలుగు పడినంత మేర ఇచ్చేస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం దీపం రూపంలో. కాబట్టి కార్తీక దీపం అన్న పేరు అందుకు వచ్చింది. కాబట్టి భవంతి త్వాం శ్వపచాహి విప్రాహ, ఆఖరికి శ్వపచులు కూడా విప్రులగుదురుగాక. కాబట్టి కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం శపచాహి విప్రాహ. అమ్మవారు అంత అనుగ్రహిస్తుంది. ఆవిడ అనుగ్రహం, అయ్యో తప్పులు చేసుకున్నాడు పడిపోయాడు, మనుష్య జన్మ పొందిన నువ్వు ఒక్కడివే చేసుకోవడం కాదు, కార్తీక పౌర్ణమి నాటి అసుర సంధ్య వేళలో నీవు జీవకోటినంతటినీ తరింప చెయ్యగలవు. నీకు నేను ఈ శక్తినిచ్చాను, నువ్వు ఈ శ్లోకం చెప్పకుండా దీపం పెట్టకూడదు, దీపం పెట్టి ఆరాధన చేయకూడదు. జ్వాలాతోరణం చేస్తారు. ఎందుకని అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత చేసుకున్న పాపాలకి ఎదురుగుండా వచ్చి భైరవులు దర్శనమిస్తారు. అసలు ఆ భైరవుడి యొక్క ధ్వని గురించి మీరు వింటే ఆశ్చర్యపోతారు, హడిలిపోతారు. ఆయన ధ్వని అలా ఉంటుంది.
1: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.

0: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం,
1: మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు.
1: మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: மிட்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
2: I know మీరు వింటున్నారు MITS Community Radio 90.8. 1857-58 సంవత్సరంలో ఉత్తర మధ్య భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అంటారు. ఈ తిరుగుబాటు వైఫల్యంతో ముగిసింది. 1857 మే 10 మీరట్లో సిపాయిలతో మొదలైన తిరుగుబాటు ఉత్తర గంగా మైదానాలను మధ్య భారతంలోనూ పౌర తిరుగుబాటుగా పరిణమించింది. తూర్పు భారతదేశంలో కూడా తిరుగుబాటు సంఘటనలు జరిగాయి. ఈ తిరుగుబాటు ఆ ప్రాంతాల్లో బ్రిటిష్ వారి అధికారాన్ని పెద్ద ఎత్తున సవాల్ చేసింది. 1858 జూన్ 20 తిరుగుబాటుదారులను ఓడించడంతో ఇది ముగిసింది. హత్యలకు పాల్పడిన వారికి తప్ప తిరుగుబాటులో పాల్గొన్న మిగతా వారందరికీ బ్రిటిష్ ప్రభుత్వం 1858 నవంబర్ 1 క్షమాభిక్ష మంజూరు చేసింది. యుద్ధం ముగిసినట్లు ప్రకటించింది మాత్రం 1859 జూలై 8 ఈ తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు, భారతీయ తిరుగుబాటు, గొప్ప తిరుగుబాటు, 1857 తిరుగుబాటు, భారతీయ పునరుత్థానం, మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అనే అనేక పేర్లతో పిలుస్తారు. భారతీయ సిపాయిలకు బ్రిటిష్ అధికారులకు మధ్య గల జాతీయ సాంస్కృతిక వైవిధ్యాలు, బ్రిటిష్ వారి తీవ్రమైన సాంఘిక సంస్కరణలు, కఠినమైన భూమి శిస్తులు, భూస్వాములు, జమీందారుల ఆకృత్యాలు, బ్రిటిష్ వారి పాలన పట్ల ఉన్న వ్యతిరేకత ఈ తిరుగుబాటుకు ఊరికొల్పాయి. భారత పాలకులైన మొఘలాయి, పేష్వాల పట్ల బ్రిటిష్ వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి, ఔద్విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి. చాలామంది భారతీయులు ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. కొంతమంది బ్రిటిష్ వారికి మద్దతుగా పోరాడారు కూడా. అధిక శాతం ప్రజలు బ్రిటిష్ వారి అధికారానికి విధేయులుగా ఉన్నారు. ఇరుపక్షాల వైపున హింస జరిగింది. తిరుగుబాటుదారులు బ్రిటిష్ వారిపైన, వారి స్త్రీలు పిల్లలపైన హింసాకాండ జరపగా బ్రిటిష్ వారు గ్రామాలకు గ్రామాలని తగలబెట్టారు. ఢిల్లీ, లక్నో నగరాలను ధ్వంసం చేశారు. ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటుకు ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని బ్రిటిషు సామ్రాజ్యాధికారంపై స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ దీనికి భారతదేశంలో మెజార్టీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణిచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలు బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. ప్లాసీ యుద్ధం తర్వాత సరిగ్గా 1 శతాబ్ది కాలానికి జరిగిన ఈ తిరుగుబాటులో అణిచివేతకు గురైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది. మీరట్లో తిరుగుబాటు మొదలయ్యాక తిరుగుబాటుదారులు వెంటనే ఢిల్లీ చేరుకుని చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా పరిగణించారు. అప్పటికి అతడి వయస్సు 80 ఏళ్లు దాటింది. పెద్ద సంస్థానాలైన హైదరాబాదు, మైసూరు, తిరువాస్కూరు, కాశ్మీర్లతో పాటు రాజపూటానాలోని చిన్న సంస్థానాలు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మాటల్లో చెప్పాలంటే, తుఫాన్లో నిలబడ్డ బ్రేక్ వాటర్స్ లాగా ఈ సంస్థానాలు బ్రిటిష్ వారికి అండగా నిలబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అవధ్లో ఈ తిరుగుబాటు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న దేశభక్తి యువత పోరాటంగా రూపుదాల్చింది. భారతదేశ బ్రిటిష్ సామ్రాజ్యాల చరిత్రలో ఈ తిరుగుబాటు ఒక ముఖ్యమైన మలుపుగా పరిణమించింది. ఈస్టిండియా కంపెనీ రద్దుకు, భారతీయ సైన్యం, ఆర్థిక వ్యవస్థ, భారతీయ పాలనా వ్యవస్థలను బ్రిటిష్ వారు గుర్తించేందుకు 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం చేసేందుకు దారితీసింది. ఆ తర్వాత భారతదేశం నేరుగా బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోకి వచ్చింది. భారతీయులకు బ్రిటిష్ వలస రాజ్యాల పౌరులకు ఉండే హక్కులను ఇస్తూ 1858 నవంబర్ 1వ తేదీన విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసింది. తర్వాతి దశాబ్దాల్లో బ్రిటిష్ పాలకులు ఈ హక్కులను గుర్తించిన సందర్భాల్లో భారతీయులు రాణి చేసిన ఈ ప్రకటనను ఉదహరించేవారు. ఇలా ఎంతోమంది ఎన్నో పోరాటాల ఫలితంగా ఈరోజు మనం స్వాతంత్రం అనుభవిస్తున్నాం. అందుకే ప్రతి భారతీయుడు ప్రతి నిత్యం ఆ స్వాతంత్ర ఉద్యమాన్ని, స్వాతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ వారికి జోహార్లు అర్పిద్దాం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మహాభారతంలో మహనీయులు, మన శుభోదయ స్వరాలులో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
3: ఓన్లీయా మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్, హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నానో టెక్నాలజీ గురించి చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో డాక్టర్ శక్తివేలు, డాక్టర్ విజయకుమార్, శ్రీమతి యు విజయలక్ష్మి పాల్గొంటున్నారు.
4: I am Dr. Vijay Kumar, IEEE senior member, and I am the student branch counselor of Sitams Autonomous Chittoor. Along with us, my friend Dr. Saktivel, he is also came along with me to have some interaction with MITS and its people, students, academic experts, everything. I am traveling along with Dr. R. Saktivel. He is associate dean in VIT Vellore, since School of Electronics Engineering. So he is working more than nearly 2 decades. He is working there. So it's a proud moment for us to meet this and community radio of MITS. We have a chance to have interaction with you people. And with me, one of my colleague, faculty, whatever you can imagine. So Dr. Saktivel is also present along with us. Today, we had a wonderful session on nanotechnology, as well as Sar gave a good lecture on memristor technology, artificial intelligence, how it is collaborated, how the things are going on. So it's a nice experience at MITS.
5: Warm welcome to all of you. Today it's my pleasure and honor to be among you or with MITS Madanapalli Institute of Technology on behalf of IEEE Summer School. It's my honor to give a session on usage of nanotechnology for the forthcoming applications, particularly with AI and ML. And as R has rightly pointed out, I am having an work experience as a faculty with around 22 years in different spectrum. I was heading the VLSI division for 3 years, and right now I hold the position of Associate Dean, School of Electronics Engineering. I was with the different capacities in curriculum development, as well as with setting up different labs in association with the multiple semiconductor industries. It's really a honor, and I have a team of research scholars who work with the different spectrum of the latest cutting-edge technology and the usage of new material for mimicking human brain, as well as neuromorphic computing. And again, once again, I thank all the dignitaries and the people who have been people behind to call me or invite me to be a part of this session. And it's a real honor for me.
6: Thank you so much, sir. Dear listeners, it's a proud moment to all of us. Dr. Shaktivel sir has been in touch with us in the previous international conference also. In the school student chapter, he had already delivered a beautiful lecture. In addition to that, today he has come into the MITS campus and then interacted with all of you. Let's know more about Shaktivel sir and his research work. So, sir, may we have the pleasure of knowing more about your research work right now?
5: Yes.
6: What's happening in your department and especially with you and your students?
5: Yeah. So currently around 7 students have completed my PhD in the area of VLSI, technology for multiple applications. targeting for signal processing, cryptography, and right now we are working with the usage of nano materials, something like nano sheets, MEMS resistors, as well as CMOS for the application of human brain mimicking. So I have three students, all three are PhD students, who work with coming up with a model of making artificial neuron. We believe that this could make a breakthrough in the process of mimicking the brain, and this could be used for multiple applications, particularly the people who have blindness and some sort of diseases which is based on heredity. This could be solved using some sort of research innovation we are trying to bring in. So I believe this neuromorphic computing, whatever we do right now, it's completely in the process of mimicking the brain, particularly neuron, and we make an electrical equivalent circuits by making a model out of that, and thereby we try to simulate it and go ahead with making a chip. It's like a whole process of this functionality of a brain. We try to bring that on a SoC, system on a chip, single chip.
6: That's great. Yes.
4: Yeah.
6: It's a great breakthrough, I mean to say. Sir, as a novice, I don't have the knowledge of what all you say, but I have a psychology background. In that, the hormone, good hormones, and will you be able to, how will you replace the secretion of those good hormones for spiking up these neurons?
5: True. Very correct questions, ma'am. The whole idea is something like this. Human brain react to some of the external stimulus. Say it could be something like the visual through sensors, mm-hmm. or it could be almost with the skin-based sensor activity, or any sort of sensory-provoking activity could lead to some sort of biological signal, which is basically an electrical signal which will be generated in the brain. Beyond that, as you have rightly pointed out, there is a hormone which gets generated for every sort of emotions that the human being undergo. So in that process, we are trying to capture, of course, we are not as like completely, bringing or making a brain, complete human brain. As I said, brain is the most complex organ in a human body. It's really tough as of now, but we are in the process of mimicking certain portion of some of the activities that the brain does. So what we understand, for every sensory activity which the brain receives, it in turn creates some sort of spiking patterns which generate a voltage somewhere from 30 millivolt to 70 millivolt. So we are trying to capture those electrical signal and coming up with an equivalent electrical circuit or electronic circuits which could generate such type of signals that could be generated
4: biological,
6: biological.
4: And one thing is, as in my lecture I said about nanotechnology, when you go to molecular and atomic level, there is a challenge to capture the behavior. We want to do some simulation and we are going to do artificial chips. It's really a challenge one, sir. How you are facing that?
5: Yes, true. Actually capturing the human brain biosignals or the spiking pattern of the brain, we have sensors. Of course, the human brain signal capturing sensors, which could be implanted on the head. All these sensors are non-invasive sensors. Yes. Of course, it is a bit costly. Mm. But what we try to do is, we take the signal which has been already captured, and presuming that these are the signal, not presuming, it's actually the original signal only. There is a database which have around 200 different spiking patterns which has been developed by the brain for different sort of like whatever the trigger signal,
6: stimulus
4: kind of that is the medical history of doctors. Yes. Are treating the patients.
5: Yes.
4: Such kind of that medical records. Yeah. Also very much required.
5: Yes.
6: Neuroscience,
4: neuronal activities of the brain is the key to make it success.
5: Correct. Exactly. It is a multidisciplinary and where we need to work with multiple domain. So you need people to work from electronics domain. Some people
6: chemistry.
5: Yes.
4: And from biology.
5: People from biology.
4: Healthcare.
6: EEG.
5: So it is a multi-domain. It's a multi-domain type of activity which is taking place. Of course, any real-time project demands a multi-domain specialist. So to our concern, what we try to do is, we take the data set that has been available already, that has been captured by the sensors used by the different doctor setups, which they have captured the biological brain signal, and that has been kept as a database. We take them and we go ahead with assuming that these are the signals already available, how we could mimic such type of signal from the electronic circuit. And the final end, we try to fabricate that as an IC. Mm-hmm. And if these two matches are close to about, we say that this particular emotions could be incorporated into a machine by exciting these particular signals. Or you could get the exact spiking pattern which the brain does.
6: Exactly. This is what I want to ask you.
2: Intavarku meeru nanotechnology gurinchi charcha karyakramam vinnaru. Indulo Dr. Shaktivel, Dr. Vijay Kumar, శ్రీమతి యు విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ చర్చా కార్యక్రమం రెండో భాగం రేపు ఇదే సమయానికి ప్రసారమవుతుంది.
3: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
7: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ రేడియో 90.8. సాగులో డ్రోన్ సాయం, పురుగు మందులు పిచికారిలో పెరుగుతున్న వాడకం. ఒకప్పుడు ఊరుకో ట్రాక్టర్ ఉంటే గొప్ప, నేడు వందల కొద్ది వచ్చాయి. ట్రాక్టర్ లేకుంటే సేద్యమే లేదన్నట్లుంది. ఇప్పుడు డ్రోన్ వంత వచ్చింది. పురుగు మందులు చల్లుతూ ఊరూరా విహరిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు చల్లేందుకు, చీడపీడలను గుర్తించేందుకు తయారంటున్నాయి. రైతుల అవసరాలను గుర్తించి ప్రముఖ ఎరువులు, పురుగు మందుల తయారీ సంస్థలే డ్రోన్తో మందుల పిచికారీకి ముందుకొస్తున్నాయి. 2022-23లో 2200 టన్నుల రసాయనాలు రాష్ట్రంలో వినియోగించారు. డ్రోన్లు వినియోగిస్తే 25% అంటే 550 టన్నుల ఆదా అవుతుంది. రసాయనాలకు రైతులు 10,000 కోట్లు ఖర్చు చేశారనుకుంటే డ్రోన్ల ద్వారా పిచికారి వల్ల 2,500 కోట్ల మేర పెట్టుబడి తగ్గుతుంది. అదే సమయంలో ప్రజలకు రసాయనాలు తక్కువగా ఉండే ఆహార ఉత్పత్తులు అందుతాయి. డ్రోన్ల వల్ల లాభాలు. పురుగుల మందుల పిచికారిలో రైతులు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డ్రోన్లతో అలాంటి ప్రమాదం లేదు. అలాగే కూలీల సమస్య ఉండదు. శిలంద్రనాశినీలు, కలుపు నివారణ మందులు చల్లుకోవచ్చు. స్ప్రేయర్లతో ఎకరాకు 200 లీటర్ల నీరు అవసరమైతే డ్రోన్లతో 10 లీటర్లు సరిపోతుంది. చేతి పంపుతో 2 ఎకరాలు పిచికారి 5-6 గంటలు పడుతుంది. డ్రోన్తో 5-6 నిమిషాల్లోనే ఎకరా పూర్తవుతుంది. మొక్క అడుగు నుంచి పై వరకు తడుస్తుంది. వీటితో నేలలో తేమ, చీడపీడల తీవ్రతను తెలుసుకోవచ్చు. డ్రోన్ల శిక్షణ. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2018లో ఆర్కేవీవై కింద అప్సర్ పేరుతో వ్యవసాయంలో డ్రోన్ వినియోగంపై పరిశోధన అభివృద్ధి ప్రాజెక్ట్ చేపట్టి ప్రామాణిక విధానాలు రూపొందించి కేంద్రానికిచ్చింది. దేశమంతా ఇవి అమలవుతున్నాయి. విశ్వవిద్యాలయంలో కిసాన్ డ్రోన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 2022లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతిచ్చింది. ఇంటర్ అర్హతతో 12 రోజుల శిక్షణ ఇస్తారు. 534 మంది శిక్షణ పూర్తి చేసి పైలట్ లైసెన్స్ పొందారు. ఎగిరేట్ డ్రోన్లు వందలాదిగా యువతకు ఉపాధినిస్తున్నాయి. పైలట్ శిక్షణ తీసుకున్న అద్దెకు పురుగుల మందు చల్లుతూ ఆదాయం పొందుతున్నారు. రాష్ట్రంలో సుమారు 500 పైగా కిసాన్ డ్రోన్లు ఉన్నాయి. 20 మంది వరకు అమ్మకాలు సర్వీసింగ్లు చేస్తున్నారు. సామర్థ్యాన్ని బట్టి డ్రోన్లు 6 లక్షల నుంచి 10 లక్షల్లో లభిస్తుంది. వింటూనే ఉండండి ఎంఐటిఎస్ రేడియో 90.8. థ్యాంక్ యూ.
1: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
3: మిట్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
8: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మంగల్ పాండే 1857 నాటి భారతీయ తిరుగుబాటుకు ముందు జరిగిన సంఘటనలో కీలక పాత్ర పోషించిన భారతీయ సైనికుడు. అతను బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ యొక్క 34వ బెంగాల్ స్థానిక పదాతి దళ రెజిమెంట్లో సిపాయి. 1984 భారత ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం ఒక తపాలా బిల్లును విడుదల చేసింది. అతని జీవితం మరియు చర్యలు అనేక సినిమా నిర్మాణాల్లో కూడా చిత్రీకరించబడ్డాయి. మంగల్ పాండే ఎగువ బలియా జిల్లా సీడెడ్ మరియు ఆక్రమణ ప్రావిన్సుల్లో గ్రామంలోని నగ్వాలో హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈ ప్రావిన్స్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉంది. పాండే 1849 బెంగాల్ సైన్యంలో చేరారు. మార్చి 1857 అతను 34వ బెంగాల్ స్థానిక పదాతి దళంలోని 5వ కంపెనీలో ప్రైవేట్ సైనికుడిగా ఉన్నాడు. 1857 మార్చి 29 మధ్యాహ్నం 34వ బెంగాల్ స్థానిక పదాతి దళం యొక్క అర్జకెంట్ లెఫ్టినెంట్ బాగ్ అప్పుడు బార్క్పూర్లో నిలబడ్డాడు. అతని రెజిమెంట్లోని అనేక మంది వ్యక్తులు ఉత్సాహంగా ఉన్నారని సమాచారం. ఇంకా వారిలో ఒకరైన మంగల్ పాండే ఒక లోడ్ చేసిన మస్కట్తో కవాతు మైదానం ద్వారా రెజిమెంట్ యొక్క గార్డు గది ముందు నడుస్తూ తిరుగుబాటు చేయమని ప్రజలను పిలిచి మొదట యూరోపియన్ కాల్చివేస్తామని బెదిరిస్తున్నట్లు అతనికి నివేదించబడింది, దృష్టి పెట్టింది. సిపాయిల మధ్య అశాంతితో అశాంతి చెంది మాదక ద్రవ్యాల మత్తులో ఉన్న పాండే కంటోన్మెంట్ సమీపంలోని స్టీమర్ నుండి బ్రిటిష్ సైనికుల బృందం దిగుతోందని తెలుసుకున్న పాండే తన ఆయుధాలను స్వాధీనం చేసుకుని క్వార్టర్ గార్డ్ భవనం వద్దకు పరిగెత్తినట్లు తదుపరి విచారణలో వాంగ్మూలం నమోదు చేయబడింది. బాగ్ వెంటనే ఆయుధాలు ధరించి తన గుర్రంపై పంక్తులను దూసుకు వెళ్లాడు. 34వ క్వార్టర్ గార్డ్ ముందు ఉన్న స్టేషన్ గన్ వెనుక ఉన్న పాండే బాగ్పై గురిపెట్టి కాల్పులు జరిపాడు. అతను బాగ్ని కోల్పోయాడు. కానీ బుల్లెట్ అతని గుర్రాన్ని పాశ్వంలో తాకడంతో గుర్రం మరియు దాని రైడర్ని క్రిందకు దించారు. బాగ్ త్వరగా తన్ను తాను విడతీసుకుని అతని పిస్టల్లో ఒకదాన్ని స్వాధీనం చేసుకుని పాండే వైపుకు వెళ్లి కాల్పులు జరిపారు. అతను తప్పుకున్నాడు. బాగ్ తన కత్తిని గీయటానికి ముందు పాండే అతనిపై తల్వార్తో దాడి చేసి సహాయకుడితో మూసివేసి బాగ్ భుజం మరియు మెడపై నరికి నేలపైకి తీసుకువచ్చాడు. ఆ సమయంలోనే మరో సిపాయి షేక్ ఫాల్ట్ జోక్యం చేసుకుని పాండే తన మస్కెట్ను మళ్లీ లోడ్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు కూడా అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. హ్యూస్టన్ అనే బ్రిటిష్ సర్జెంట్ మేజర్ బాగ్ ముందు పరేడ్ గ్రౌండ్కు వచ్చాడు. ఒక భారతీయ నాయక్ అంటే కార్పొరల్ చేత పిలిపించబడ్డాడు. పాండేను అరెస్ట్ చేయమని క్వార్టర్ గార్డ్ కమాండ్లో ఉన్న భారతీయ అధికారి జమాదర్ ఈశ్వరీ ప్రసాద్ను హ్యూస్టన్ ఆదేశించారు. దీనికి జమాదార్ తన ఎన్సీఓల సహాయం కోసం వెళ్లారని మరియు పాండేని తాను తీసుకోలేనని చెప్పాడు. ప్రతిస్పందనగా హెవ్సన్ ఈశ్వరీ ప్రసాద్ను లోడ్ చేసిన ఆయుధాలతో గార్డులో పడవలసిందిగా ఆదేశించారు. ఇంతలో బాగ్ మైదానాలకు వచ్చి అతను ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని హ్యూసన్ సమాధానంగా బాగ్ని పిలిచాడు. సార్, మీ జీవితం కోసం కుడివైపుకు వెళ్ళండి, సిపాయి నీపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలోనే పాండే కాల్పులు జరిపాడు. లెఫ్టినెంట్ బ్యాగ్తో పోరాడుతున్న పాండేపై హ్యూసన్ ఆవేశపడ్డాడు. పాండేతో తలపడుతున్నప్పుడు పాండే మస్కట్ నుండి ఒక దెబ్బతో హ్యూసన్ వెనుక నుండి నేలకు పడిపోయాడు. కాల్పుల శబ్దం బ్యారక్స్ నుండి ఇతర సిపాయిలను తీసుకువచ్చింది. వారు మూగ ప్రేక్షకులుగానే ఉండిపోయారు. ఈ సమయంలో షేక్ ఫాల్ట్ ఇద్దరు ఆంగ్లేయులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతనికి సహాయం చేయమని ఇతర సిపాయిలను పిలిచాడు. అతను వీపుపై రాళ్ళు మరియు బూట్లు విసిన సిపాయిలచే దాడి చేయబడిన షేక్ ఫాల్ట్ పౌండేని పట్టుకోవడంలో సహాయం చేయమని గార్డుని పిలిచాడు. కానీ వారు తిరుగుబాటుదారిని వదలకపోతే కాల్చివేస్తామని బెదిరించారు. క్వార్టర్ గార్డులోని కొంతమంది సిపాయిలు ముందుకు వచ్చి సాష్టంగ అధికారులను కొట్టారు. అప్పుడే వారు షేక్ ఫాల్ట్ను బెదిరించారు మరియు పాండేని విడిచిపెట్టమని ఆదేశించారు. అతను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ బాగ్ మరియు సార్జెంట్ మేజర్లచే వరకు ఫాల్ట్ పాండేని పట్టుకోవడం కొనసాగించాడు. ఈలోగా గాయపడ్డాడు. పాల్ట్ తన పట్టును సడలించవలసి వచ్చింది. అతను ఒక దిశలో మరియు బాగ్ మరియు హ్యూసన్ మరొక దిశలో వెనుతిరిగారు. కాపలాదారుల మస్కెట్ల బట్ చివరిలో కొట్టబడ్డాడు. ఈలోగా సంఘటన నివేదికను గారిసన్ మేజర్ జనరల్ జాన్ బినెట్ హియర్సై యొక్క కమాండింగ్ అధికారికి అందచేయబడింది. అతను తన ఇద్దరు అధికారులు కుమారులతో కలిసి క్వార్టర్ గార్డ్కు వెళ్లారు. ఇప్పుడు మధ్యాహ్నం అయింది మరియు బర్క్పూర్ బి గ్రేడ్లో భాగమైన మరొక రెజిమెంట్ అయిన 43వ బిఎన్ఐ నుండి డ్యూటీ లేని సిపాయిలు పరేడ్ గ్రౌండ్లో గుంపుతో చేరారు. అందరూ నిరాయుధులైనప్పటికీ హియర్సే సాధారణ తిరుగుబాటుకు అవకాశం ఉందని మరియు గవర్నర్ జనరల్ నివాసంలో సమావేశమయ్యేలా బ్రిటిష్ దళాలకు ఆదేశాలు పంపారు. 34వ బిఎన్ఐ యొక్క బెల్ ఆఫ్ ఆర్మ్ వద్ద అస్తవ్యస్తమైన సన్నివేశాన్ని తీసుకుంటూ హియర్సే అప్పుడు గార్డు వద్దకు వెళ్లి అతను పిస్టల్ని తీసి మంగళ పాండేని స్వాధీనం చేసుకోవడం ద్వారా వారి డ్యూటీని చేయమని ఆదేశించారు. అవిధేయతే చూపిన మొదటి వ్యక్తిని కాల్చివేస్తానని జనరల్ బెదిరించారు. క్వార్టర్ గార్డులో పురుషులు పడి పాండే వైపు హియర్సీని అనుసరించారు. పాండే మస్కట్ యొక్క మూతిని అతని ఛాతీకి ఉంచాడు మరియు అతని పాదంతో ట్రిగర్ను నొక్కడం ద్వారా దాన్ని విడుదల చేశారు. అతను రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు. అతని రెజిమెంటల్ జాకెట్ మంటల్లో ఉంది కానీ ప్రాణాపాయం కాలేదు. బ్రిటిష్ మరియు భారతీయ అధికారులు ఇప్పుడు పరిస్థితి నియంత్రణలో ఉన్నందున మంగళ పాండే వణుకుతున్నట్లు మరియు మూర్ఛతో రక్షణలో చికిత్స కోసం రెజిమెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లబడ్డారు. పాండే కోలుకున్నాడు మరియు ఒక వారంలోపే విచారణకు తీసుకురాబడ్డాడు. అతను ఏదైనా పదార్థాల ప్రభావంలో ఉన్నాడా అని అడిగినప్పుడు అతను తన స్వంత ఇష్టానుసారం తిరుగుబాటు చేశాడని మరియు తనను ప్రోత్సహించడంలో ఇతర వ్యక్తులు ఎటువంటి పాత్ర పోషించలేదని అతను గట్టిగా చెప్పాడు. పాండేను అరెస్టు చేయవద్దని క్వార్టర్ గార్డ్లోని ముగ్గురు సిక్కు సభ్యులు సాక్ష్యం ఇచ్చిన తర్వాత జమాదార్ ఈశ్వరి ప్రసాద్తో పాటు అతనికి ఉరిశిక్ష విధించబడింది. మంగళ పాండే యొక్క ఉరిశిక్ష 8 ఏప్రిల్ 1857 జరిగింది. బారక్పూర్లో ఉన్న అన్ని భారతీయ మరియు బ్రిటిష్ యూనిట్ల ముందు 18 నాటి ఢిల్లీ గెజెట్ ఉరిని కొంత వివరంగా వివరించింది. పాండే ఎలాంటి బహిర్గతం చేయడానికి నిరాకరించాడని మరియు అసందర్భం భూమిపై ఉన్న సిపాయి రెజిమెంట్లపై అత్యంత నిరుత్సాహపరిచే ప్రభావాన్ని చూపింది అని పేర్కొంది. 21 జమాదార్ ఈశ్వరీ ప్రసాద్ను విడివిడిగా ఉరితీశారు. మౌనంగా ఉన్న మంగళ పాండేకు భిన్నంగా జమాదార్ తన చర్యలకు విచారాన్ని వ్యక్తం చేశారు మరియు భవిష్యత్తులో తమ అధికారులకు కట్టుబడి ఉండాలని అక్కడ ఉన్న సిపాయిలను కోరారు. ఇదండి మంగళ పాండేకి సంబంధించిన సమాచారం. వింటూనే ఉండండి మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
9: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం. మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదన్నది అందరికీ తెలిసిన సత్యమైనా, చాలాసార్లు పొరపాట్లు చేయడం తర్వాత బాధపడటం చూస్తూనే ఉంటాం. కానీ జీవితానికి సంబంధించిన విషయాల్లో పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడం అసాధ్యం. అందుకే అలాంటి తప్పులు చేసి పశ్చాత్తాపడే పరిస్థితి రాకూడదంటే, జీవితాన్ని సంతృప్తిగా జీవించాలనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు వివరించబోతున్నాం. ఇంట్లో కుర్చీదో సోఫాదో హ్యాండిల్ విరిగిపోతే వెంటనే మనిషిని పిలిచి మరమ్మతు చేయిస్తాం లేదా కొత్తది కొనేస్తాం. ఫ్యాను తిరగకపోయినా, బల్బు మాడిపోయినా, నీటి పంపు కారిపోతున్నా దేన్ని నిర్లక్ష్యంగా వదిలేయం. కానీ మనసుని, దాన్ని కేంద్రంగా చేసుకుని సాగే జీవితాన్ని మాత్రం అస్సలు లెక్క చేయం. సరిచేసుకోవాల్సిన అంశాలేమో కనిపిస్తూ ఉన్నా పట్టించుకోం. ఎందుకని అని ప్రశ్నిస్తున్నారు బ్రానీవేర్. ప్రశ్నించి ఊరుకోలేదామే. ఆ తప్పులేమిటో, వాటెందుకు సరిచేసుకోవాలో చెబుతూ ఏకంగా ఓ పుస్తకమే రాశారు. జీవితం మనకు లభించిన అద్భుతమైన వరం. దాన్ని ఆశాంతం ఆస్వాదించి తృప్తిగా కన్నుమూయాలి. కానీ తీరని కోరికలతో, అసంతృప్తితో ఒగస్తూ కాదు అంటారామె. ఎందరి జీవితంలో కాచి ఓడిపోసిన అనుభవంతో ఆమె చెబుతున్న జీవిత సత్యాలే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. ఆస్ట్రేలియాకి చెందిన బ్రానీవేర్ ఒక ఆసుపత్రిలో నర్సుగా చేరారు. జీవిత చరమాంకంలో మరణశైపై ఉన్న రోగుల వార్డులో ఆమె డ్యూటీ. 8 ఏళ్లపాటు వందలాది మందికి భౌతికంగా, మానసికంగా తన సేవలతో సాంత్వన చేకూర్చారామె. కేవలం విధి నిర్వహణలా కాక ప్రేమతో, సహానుభూతితో సేవలందించేవారు. దాంతో సహజంగానే వారంతా ఆమెకి ఎంతో చెరువయ్యారు. జీవితమంతా అయినవారికి ఎవరికీ చెప్పుకోలేని, చెప్పుకోలేక మనసులో దాచుకుని సతమైతేమన్న సంగతులెన్నో ఆమెతో పంచుకునేవారు. చెప్పి ఊరుకోకుండా తమలాగా ఇతరులు బాధపడకూడదు కాబట్టి అందరికీ మా గురించి చెప్పమని కూడా అడిగేవారట. ఆ పేషెంట్లో ఆడ మగ, పేద గొప్ప, పెద్ద చిన్న అందరూ ఉన్నారు. భిన్న నేపథ్యాలు, సంస్కృతులకు చెందిన వారైనప్పటికీ అందరి మాటల్లోనూ ఒక సామ్యం బ్రాణి గమనించారు. నిండు జీవితాన్ని ఆస్వాదించాను, బాధ్యతల్ని చక్కగా నివర్తించాను, ఇప్పుడిక ప్రశాంతంగా సెలవు తీసుకోగలను అని తృప్తిగా చెప్పిన వాళ్లు వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినంత మందే ఆమెకు తారసపడ్డారట. 199 మందిలో ఒక్కటే నిస్పృహ, ఏదో పోగొట్టుకున్న అనుభూతి, జీవితాన్ని అనుభవించలేకపోయామన్న అసంతృప్తి, ఇంకా బాగా జీవించి ఉండాల్సిందన్న అశాంతి, సంతోషంగా జీవించడంలో విఫలమయ్యామన్న ఆగ్రహం, చివరి గడియలని తెలిసినా దైవస్మరణలో ప్రశాంతంగానో, ఆప్తులను తలుచుకుని ఆనందంగానో ఉండలేని అసక్తత కనిపించేవి వారిలో. వాళ్ల అనుభవాలు, పశ్చాత్తాపాలు బ్రానిని ఆలోచనలో పడేసేవి. అవన్నీ తనకేవో పాఠాలు చెబుతున్నట్టు అనిపించేవి. అవి జీవితం పట్ల ఆమె దృక్పథాన్ని మార్చేశాయి. అన్నీ మనసులో పెట్టుకుని లోనా కుమిలిపోకూడదని, చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదని, చేయాలనుకున్నది ఏదైనా ఓపిక ఉన్నప్పుడే చేయాలని గుర్తు చేసేవి. వారి మాటలు విని విని తనలో వచ్చిన మార్పుని బ్రాణి గుర్తించారు. తన ఆలోచనలను ఇన్స్పిరేషన్ అండ్ ఛాయ్ అన్న బ్లాగులో రాసుకోవడం ఆమెకు అలవాటు. అందులోనే చివరి దశలో కొన్ని పశ్చాత్తాపాలు అన్న వ్యాసం రాశారు బ్రాణి. అది వైరల్ అయింది. దాదాపు 1 కోటి మంది దాన్ని చదివారు. అది చదివాక తమ ఆలోచనల్లో మార్పు వచ్చిందని, మరింత వివరంగా మీ అనుభవాలను తరచూ పంచుకోండి అని అడుగుతూ మెయిల్స్ రాసేవారట. దాంతో పుస్తకంగా రాస్తే ఎక్కువ మందికి చేరుతుందన్న బ్రాణి ద టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ ద డైయింగ్ అనే పుస్తకం రాశారు. పేషెంట్ల దగ్గర తాను చూసిన, విన్న పశ్చాత్తాపాలన్నీ క్రోడీకరించి వాటిల్లో అందరిలోనూ కామన్గా కనిపించిన 5 ముఖ్యమైన పాయింట్లను తీసుకుని ఆమె విశ్లేషించారు. టాప్ 5 రిగ్రెట్స్ అన్నారని అవేవో, ఐఐటీలో చేరలేకపోవడం, కలెక్టర్ అవ్వలేకపోవడం, మంత్రి పదవి సాధించలేకపోవడం, సినీ తారో వ్యాపారవేత్తో కాలేకపోవడం, ఎవరెస్ట్ ఎక్కకపోవడం.

లాంటివి అనుకుంటే పొరపడినట్లే. ఇవి అత్యంత సాధారణమైనవి, ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించినవి. ఐదు ఏమిటంటే, జీవితాన్ని నాకు నచ్చినట్లుగా జీవించే ధైర్యం ఉండాల్సింది. అల్లరి చేయకుండా చక్కగా కూర్చోవాలి, లేకపోతే ఆంటీ వాళ్ళు నువ్వు చాలా అల్లరి పిల్లాడివి అనుకుంటారు. ఏబీసీడీని రాసి చూపించు, లేకపోతే నీకేమీ రావనుకుంటారు. ఆ బట్టలేమిటి, ఆ వేషమేమిటి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఇలాగైనా పిల్లల్ని పెంచేది అని మమ్మల్ని అంటారు. ఇలా మన కోసం మనం కాదు, ఇతరుల కోసం మనం అన్నది చిన్నప్పటినుంచి మెదళ్లలో ఇంగిపోతుంది. దాంతో ఇష్టాలు, కలలు, కోరికలు అన్నిటినీ తొక్కిపెట్టేస్తారు. ఇతరులు ఏమనుకుంటారో అన్న ధ్యాసలో పడి తాము ఏమనుకుంటున్నారో మర్చిపోతారు. తోబుట్టువుల కోసం ఇష్టమైన ఆట వస్తువుల్ని, అమ్మానాన్నల కోసం ఇష్టమైన కెరియర్ని, భాగస్వామి కోసం ఇష్టమైన కళని త్యాగం చేసేవారు ఎందరో తమకి ఇష్టమైనది చేయాలని కాక, ఇతరులు తమ నుంచి ఏమీ ఆశిస్తున్నారో తెలుసుకుని చేయడానికి సకల శక్తులు వినియోగిస్తారు. జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నింటిలోనూ ఇతరుల అభిప్రాయాలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ వచ్చాయి. కానీ మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళెవ్వరూ మాకోసం రాలేదు, అలాగని అవన్నీ తప్పుడు నిర్ణయాలని అనడం లేదు. మంచి ఉద్యోగమే చేసి ఉండవచ్చు, ఆస్తులు కూడబెట్టి ఉండవచ్చు, పేరు ప్రతిష్టలు సంపాదించి ఉండవచ్చు, కానీ మనసుకు తృప్తి లేనప్పుడు వాటికి విలువేది? నాకిష్టమైన టీచర్ ఉద్యోగం చేయలేదన్న అసంతృప్తే జీవితాంతం వెంటాడింది. కాస్తో కూస్తో తేడాగా అందరివి అలాంటి అభిప్రాయాలేట. అన్నిటికీ రాజీ పడుతూ బతుకుబడిని లాగుతున్నారే తప్ప జీవించడం లేదు అంటారు బ్రాణి. అందుకే చివరి రోజుల్లో నచ్చినట్లు జీవించే ధైర్యం లేకపోయిందని బాధపడ్డారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపి ఉండాల్సింది. దాదాపుగా బ్రాణి వార్డులో చేరే ప్రతి పురుషుడు వ్యక్తం చేసిన అభిప్రాయం అదే. కష్టపడి పనిచేయటం, వృద్ధి ఉద్యోగాలకు న్యాయం చేయడం తప్పు కాదు, కానీ భార్యాబిడ్డలకు తల్లిదండ్రులకు అవసరమైన సమయంలో అండగా నిలవకుండా అన్యాయం చేయడం తప్పు. కబుర్లు చెబుతూ ఇంట్లో కూర్చుంటే కడుపులా నిండుతుంది, కాబట్టి ఉద్యోగమో వ్యాపారమో చేయాలి. ఇంకా పిల్లల్ని చదివించాలి, పెద్దల్ని బాగా చూసుకోవాలి, సొంతిళ్ళు ఏర్పాటు చేసుకోవాలి, కారు కొనుక్కోవాలి. కోరికల చిట్ట అనంతం, దానికి తగ్గట్టుగానే పని గంటలు పెరిగిపోతాయి. పిల్లలు పడుకున్నాక ఇంటికి వచ్చి వాళ్ళు లేచే లోపలే వెళ్ళిపోయేవాళ్ళు ఎందరో. మీకు నాకన్నా ఆఫీసే ముఖ్యం అని ఎంతమంది భాగస్వాములు నోట వినలేదు? అప్పుడేమో ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాం, భార్యాబిడ్డలు ఎప్పుడు ఉండేవారాగా అనుకున్నాం. వయసు పెరుగుతుందని పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరిపోతారని తెలిసేసరికి ఆలస్యమైపోయింది అని వాపోయారట వారు. అంతేకాదు, మేం కష్టపడి పనిచేసింది ఏదో సాధించడానికి కాదు, చేసి చేసి కొన్నాళ్లకు పనే ఒక వ్యసనంగా మారింది. దాంతో కుటుంబ బాధ్యతల నుంచి పారిపోవడానికి పనిని ఒక సాకుగా ఎంచుకున్నాం, ఇప్పుడు చింతిస్తున్నాం అన్నారట. కష్టపడి పని చేయవద్దని ఎవరు అనరు, కాకపోతే టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, వృత్తి ఉద్యోగాలకు ఖచ్చితమైన వేళలు పాటించాలి, ఎక్కడి పని అక్కడే పూర్తి చేయడం అలవరుచుకుంటే రెండింటికీ న్యాయం చేయవచ్చు. చిన్నప్పుడు పిల్లలతో గడిపిన సమయాలే పెద్ద వయసులో తలుచుకుని ఆనందించడానికి మిగిలే జ్ఞాపకాలు. నిన్న మరిక రాదు, రేపు మనది కాదు, నేడే నిజం అన్న కవి మాటల్లో సత్యాన్ని గ్రహించి సమయాన్ని, సామర్థ్యాల్ని ప్రాధాన్యత క్రమంలో ఉపయోగించుకుంటేనే తృప్తినిచ్చే అనుబంధాలు, అనుభవాలు మిగులుతాయి అంటారు బ్రాణి. మనసులోని మాట చెప్పగలిగే ధైర్యం ఉండాల్సింది. ఇష్టాయిష్టాల్ని చంపుకున్నట్లే మనసులో మాటని తొక్కిపెట్టేయడం చాలామందికి అలవాటే. మనసు విప్పి అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పలేకపోవడం, భావోద్వేగాలు బయటపడకుండా అణిచిపెట్టుకోవడం మలివయసు పశ్చాత్తాపానికి మరో కారణమట. స్కూల్లో స్నేహితుడి కోసం తనకిష్టమైన ఫుట్బాల్ వదిలి క్రికెట్ క్లబ్లో చేరాడు. ప్రేమించిన అమ్మాయికి మనసులో మాట చెప్పే ధైర్యం చేయలేక అమ్మానాన్నలు చూపిన అమ్మాయిని చేసుకున్నాడు. లెక్చరర్ ఉద్యోగం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ నాన్న చెప్పారని మెడిసిన్ చదివింది. నోరు విప్పి మనసులోని మాట చెప్పాల్సిన సమయంలో చెప్పకపోతే కోరుకున్న జీవితం చేజారిపోతుంది.

అలవాటైపోతే మనిషికి కొన్నాళ్లకు తన మీద తనకే కోపం వస్తుంది. తనని తాను అసహించుకోవడం మొదలెడతాడు. ఒకలాంటి నిర్వేదనలో కూరుకుపోయి నిరాసక్తంగా రోజులు గడుపుతుంటారు. అందుకే నిజాయితీగా మనసు విప్పి మాట్లాడండి. అంతేకాదు, మన మనసులో చాలా ఆలోచనలుంటాయి. వ్యక్తుల మీద ఇష్టాయిష్టాలు, ప్రేమలు, అభిమానాలు ఉంటాయి. వాటిని వ్యక్తపరచడానికి సంకోచించవద్దు. ఎవరేమనుకుంటారోనని సందేహిస్తూ మనసులోనే దాచుకునే అలవాటుంటే మానేయండి. ఎక్కాల్సిన రైలు సంగతేమో కానీ చెప్పాల్సిన మాట మాత్రం జీవితకాలం ఆలస్యం కాకూడదు అంటారు బ్రాణి. స్నేహితులతో టచ్లో ఉండాల్సింది. మనలో చాలామంది అనుభవించే ఒంటరితనం మనుషులు లేక కాదు, ఉన్నవారితో అనుబంధాన్ని కొనసాగించలేకపోవడం వల్లనే అంటారు మనస్తత్వ నిపుణులు. అది నిజమేనని చెప్తోంది బ్రాణి అనుభవం. ఆడామగా తేడా లేకుండా ఆమె పేషెంట్లందరూ చెప్పిన మాట తాము స్నేహబంధాన్ని నిర్లక్ష్యం చేసి ఎంతో కోల్పోయామని. స్కూల్లో, ఇంటి చుట్టుపక్కల, పార్కులో, కాలేజీలో, ఉద్యోగంలో ఎంతోమంది స్నేహితులుండేవారు. బాల్యమంతా స్నేహితులే లోకంగా బ్రతికాం. అమ్మా నాన్నలకు తెలియని రహస్యాలన్నో స్నేహితులకు చెప్పుకున్నాం. అలాంటిది కెరీర్లో పైపైకి వెళ్లే క్రమంలో మా దారులు వేరైపోయాయి. మనసు విప్పి మాట్లాడుకునే అనుబంధాలు యవన దశలోనే ఆవిరైపోయాయి. పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలు తలెత్తుకున్నాక ఉరుకులు పరుకుల జీవితంలో స్నేహితులు గుర్తొచ్చినా తర్వాత మాట్లాడొచ్చులేమని వాయిదా వేసుకుంటూ ఈ దశకి చేరాం. చిన్ననాటి స్నేహితులంతా ఇప్పుడు గుర్తొస్తున్నారు అని చెప్పారట అందరూ. మన బలాలు, బలహీనతలు తెలిసి మనల్ని మనలుగా ప్రేమిస్తూ మన మంచి చెడులను నిర్మోహమటంగా ఎత్తిచూపే సన్నిహిత మిత్రులు కొందరైనా జీవితంలోని ప్రతి దశలోనూ ఉండాలని వారి అనుభవాలు చెబుతున్నాయని రాశారు బ్రాణి. స్నేహబంధం ప్రాధాన్యంపై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పిన ఒక అధ్యయనం కూడా ఈ విషయాన్నే నిర్ధారించింది. స్నేహితులతో మనసు విప్పి మాట్లాడేవారిలో తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం 37% తక్కువట. అందుకే మంచి స్నేహితులను వదులుకోవద్దు. వాళ్ళు ఎంతో దూరాన ఉన్నా ఫోన్లోనైనా పలకరిస్తూ కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటే రెండు వైపులా మనసు సేద తిరుగుతుంది అంటున్నారు పరిశోధకులు. నేను మరింత సంతోషంగా జీవించాల్సింది. చిన్న వయసులో ప్రాణాంతక వ్యాధులు వచ్చి చావుకి చేరువయ్యే వాళ్ల జీవితం పట్ల అసంతృప్తితో బాధపడ్డారంటే అర్థముంది. కానీ 9-10 నిన్న వాళ్ళు కూడా తాము జీవితాన్ని సంతోషంగా గడపలేదని బాధపడటం బ్రాణిని ఆశ్చర్యపరిచింది. అందుకే వారితో ఎక్కువ సమయం గడుపుతూ మనసు విప్పి మాట్లాడేలా చేసేది. అందరి మాటలను ఆమె గమనించిన సారం ఏమిటంటే ఎవరికి వారు ఆనందం అంటే ఎక్కడి నుంచో వస్తుందని, ఎదురు చూస్తూ జీవితాలను గడిపేశారే తప్ప చేసే ప్రతి పనిలోనూ ఆనందం ఉంటుందని, ప్రతి నిమిషాన్ని ఆనందంగా గడపొచ్చని తెలుసుకోలేదు. చదువుకునేప్పుడు ఉద్యోగంలో చేరాక హాయిగా ఉండొచ్చు అనుకున్నాం. ఉద్యోగంలో చేరాక పెళ్ళైతే అంతా ఆనందమే అనిపించింది. ఆ తర్వాత ఆనందం గురించి మర్చిపోయి బాధ్యతల్లో మునిగితేలాం. చివరికి జీవితాన్ని ఎప్పుడు జీవించామో తెలియకుండా ఇలా మిగిలాం అని బాధపడ్డారట. నెగటివ్ థింకింగ్, ప్రతి పనికి తమకు తామే అర్థం లేని పరిమితులు పెట్టుకోవడం వారిని సంతోషంగా జీవించనివ్వలేదు అంటారామె. సమస్యలు లేని జీవితం అంటూ ఎవరికీ ఉండదు. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని పెద్దలు ఊరికే అనలేదు. కష్టాలు కలకాలం ఉండవని వాళ్లే చెప్పారు. అనవసర భయాలను వదిలించుకోవాలి. స్వీయ బలాలేమిటో గుర్తించాలి. మార్పుల్ని స్వాగతించాలి. ముందు ప్రతి ఒక్కరూ తమని తాము ప్రేమించడం నేర్చుకోవాలి. తమ ఇష్టాలని, అవసరాలని, ఉద్వేగాల్ని ప్రకటించాలి. మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. మీకోసం మీరు నిలబడటం, మీ అభిప్రాయాలకు కట్టుబడి ఉండటం ముఖ్యం. ఇలా ప్రయత్నిస్తే మొత్తంగా మీ జీవన దృక్పథమే మారిపోతుంది. సంతోషం ఎక్కడో లేదని, మీలోనే ఉందని తెలుస్తుంది అంటున్నారు మనస్తత్వ నిపుణులు. 1 సంవత్సరానికి మీరు 90వ పుట్టినరోజు జరుపుకుంటున్నట్టు ఊహించుకోండి. అప్పటికి మీ జీవిత చరిత్ర సమగ్రంగా ఉండాలి కదా. ఇప్పటి వరకు జరిగిన జీవితం మీకు తెలుసు. ఇక ముందు సాగాల్సిన జీవితంలో ఏం చేస్తే ఆ సమగ్రత వస్తుందో ఆలోచించుకోండి. మర్చిపోయిన కలల్ని, జీవితంలో చేసుకోవాలనుకుంటున్న మార్పుల్ని గుర్తు చేసుకోండి. నిజమే కదా.

0: బామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ల ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
1: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్, హలో ఎవ్రీవన్ అండ్ ఏ వార్మ్ వెల్కమ్ టు ఆల్ అవర్ లిజనర్స్. యు ఆర్ లిజనింగ్ టు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. దిస్ ఈస్ ఆర్జే ప్రజ్వలిత. Today we are going to talk about something that is not limited to one age group, one profession, one family, or even one gender. It affects our homes, our classrooms, our workplaces, our communities, and ultimately our society. Our topic today is women issues towards practical solutions. When we hear the words women issues, many things come to mind: safety, education, employment, financial independence, health, harassment, family responsibilities, leadership, and more. But today, I don't want this program to become just another discussion where we say women should be respected or women should be empowered. These statements matter, but there is one bigger question. What do we actually do? Because awareness without action is only the first step. So today, let us talk about practical solutions. Solutions that can begin at home, in schools and colleges, in workplaces, and with each one of us. I want you, dear listeners, to think along with me. What is one thing you can change in your own behavior that could make life better for a woman around you? Maybe it is listening to her. Maybe it is sharing household responsibilities. Or maybe it is simply saying, "I believe in you." Sometimes change doesn't begin the huge moment. Sometimes it begins with one sentence inside one home. So today we are not only discussing women's issues. We are asking, what can we actually do about them? When we say women issues, are these really only women issues? If a girl is not allowed to study, it affects her future, her family, and the next generation too. If a woman is financially independent, her family becomes more secure and her children see a strong example. If a woman feels unsafe while traveling, it affects the way entire families live and move around. So perhaps we should change how we look at the subject. Women's issues are not women's problems. They are social issues. And social issues need a social solutions. One common mistake is talking about empowerment, as if it means giving something to women. But many women already have ability, talent, and ambition. What they often need is an environment where those qualities can grow, like a healthy plant that simply needs sunlight, water, and space. Instead of asking, "Why aren't you achieving more?" we should ask, "Does she have the opportunity to achieve?" So, let's about two of the strongest tools for empowerment: education and financial independence. Education isn't simply about a degree. It gives confidence, helps people make informed decisions, and changes how a person sees herself. When a girl says, "I want to study," the answer shouldn't be, what is the issue? It should be, "What can we do to help you continue?" Parents can encourage girls to keep studying. Teachers can identify students who are struggling. Colleges can run awareness programs on careers and financial literacy. Students can share information about scholarships and opportunities with each other. Education is about choices, and a woman has more choices. She has more control over her future. Now, financial independence. It doesn't require a huge salary. It can begin with knowing how to operate a bank account, understanding digital payments, and learning to save. Technology has opened doors. Women can learn skills online, work remotely, start small business, and freelance. But there is an important point. Financial responsibility should not be considered only a woman's responsibility. Financial literacy is not a gender issue. It is a life skill for everyone. Now, something very close to everyday life: household responsibility. Picture a typical family. Breakfast to prepare, children to get ready, cleaning, shopping, elderly care. And after all this, a woman may also go to work, then come home and keep working. We call these small household tasks. But when one person performs 10 small tasks every day, they become a major workload. So the solution for this, share the work, not because women are weak or men are helping, because a home belongs to everyone who lives in it. A son can wash dishes, a father can cook, a husband can care for children. The point is not who is helping whom. The point is how do we work together. If a boy grows up seeing everyone participate in housework, he learns something healthy. Responsibilities has no gender. Now one of the most important concerns, women's safety. Safety isn't about telling women, don't go outside or come home early. These may be offered as precautions, but safety cannot become a list of restrictions placed only on women. A safer society requires responsibilities from everyone. Parents can teach children about boundaries and respect. Schools and workplaces can create clear systems for reporting problems. And most importantly, people should learn to intervene when they see something wrong instead of assuming someone else will help. We also need to teach boys and men something basic. Respect is not complicated. No means no. Silence does not mean permission. Respecting boundaries is a basic human responsibility. At the workplace, a woman deserves to be evaluated based on her work, not the stereotypes or assumptions about marriage and family. Professional environments should be based on ability, performance, respect, and opportunity. And let's talk about something we don't discuss enough. Emotional well-being. Many women are expected to be strong all the time, as daughters, mothers, wives, employees. But being strong doesn't mean never needing help. If someone around you says, I'm tired, don't say everyone is tired. Instead, try, do you want to talk about it? We need a culture where asking for support isn't treating as weakness, for women and men alike. We cannot talk about women's empowerment without talking about the role of men and boys. They are not outsiders in these conversations. They are part of the solution. A father supporting his daughter's education, a brother respecting his sister's choices, a husband sharing household work, a friend stopping a harmful joke instead of laughing at it. These look like a small action, but culture is built through repeated actions. Gender equality is not a competition between men and women. It is a cooperation between people. Let's bring it together. If you are thinking, okay, but what can I actually do? Here are simple actions. At home, share household responsibilities, encourage girls' education, listen to women's opinions. In colleges and workplaces, create safe spaces, judge people by their work, create clear complaint systems. In society, don't ignore harassment, don't blame victims, respect personal boundaries. As individuals, learn, listen, speak respectfully, challenge stereotypes. And most importantly, do something instead of only saying something. Before we close, think about one woman in your life, your mother, sister, friend, teacher, colleague and neighbor. Think about the effort she puts into her life, the responsibility she carries. Ask yourself, what can I do to make her journey a little easier? Don't underestimate small actions. A small action repeated every day can become a culture, and a culture can change society. As we come to the end of today's program on MITS Community Radio 90.8, I want to leave you with one thought. We often say, behind every successful man, there is a woman. But it's time to change that sentence. Women should not always have to stand behind someone. Sometimes, let us stand beside them. And sometimes, let us simply give them space to stand in front. Because equality is not about moving one person backward so another can move forward. It is about creating a world where everyone gets a chance to move forward. So remember, listen more, respect more, share more, support more and judge less. The biggest change may not begin in a parliament or a classroom. It may begin at your dining table with a son washing the dishes, a father saying study as much as you want, a brother saying I respect your decision. And it may begin with you. So here is my final message to every listener of MITS Community Radio 90.8. Don't wait for society to change. Be the small change that makes society change. This is MITS Community Radio 90.8. Thank you for listening. Until we meet again, remember, empowerment is not giving someone a voice. It is making sure their voice is heard. టేక్ కేర్.
3: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, వింటూనే ఉండండి. విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.
4: నమస్కారం, ఇప్పుడు మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే ప్రశాంతి. ఈరోజు మనం పుణ్యక్షేత్రాల వైభవాన్ని, పురాణాల మాధుర్యాన్ని, భక్తి గీతాల ఆనందాన్ని ఒకే తాటిపైకి తీసుకువస్తున్నాం. ముందు వైపు కార్తీకేయుని కరుణ, అద్దంలో నరసింహుని శౌర్యం, రెండు దైవ తేజోమయాలు కలిసిన ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర మహిమను కలిసి అనుభవిద్దాం. మిగతా దేవతలతో పోలిస్తే మన దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు తక్కువే. అలాంటి వాటిల్లో మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది కార్తీకేయుడు మరియు నరసింహుడు ఒకే చోట స్వయంభూలుగా కొలువుదీరిన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం. 600 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని, గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని ఓ నమ్మకం. ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రతిష్ఠించిన వేలాది నాగదేవతల విగ్రహాలు, గర్భాలయంలో కార్తీకేయుడు మరియు నరసింహుడు కలిసి దర్శనమిచ్చే అద్భుతమైన రూపాలు ఆకట్టుకునే ఆలయ నిర్మాణం, ఇవన్నీ చూడాలంటే ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళాలి. బెంగళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో దొడ్డబల్లాపుర మండలం తూపగెరకు దగ్గరలోని మేలి నంజుగనహల్లి అనే ఊళ్ళో ఉంది ఈ ఆలయం. 600 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు, నరసింహుడు భూగర్భంలోంచి స్వయంభూలుగా ఉద్భవించారని ప్రతీతి. కర్ణాటక రాష్ట్రంలో 3 అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయని, వాటిల్లో మొదటిది కుక్కే, రెండోది ఘాటి, ఆఖరిది నాగల మడికే ఆలయమని ఆధ్యాత్మిక సాధకులు చెబుతారు. ఈ మూడింటిని సందర్శిస్తే నవగ్రహాలకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయట. ఏ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ కార్తీకేయుడు మరియు నరసింహుడు రెండు రూపాల్లో కొలువుదీరడం వెనుక ఆసక్తికరమైన కథ లేకపోలేదు. స్థల పురాణం. సుబ్రహ్మణ్య స్వామి ఘటికాసురుడు అనే ఆసరుడిని ఇక్కడ సంహరించాడట. అందుకే ఈ ప్రాంతానికి ఘాటి అనే పేరు వచ్చిందట. అసుర సంహారం తర్వాత స్వామి ఇక్కడే సర్పరూపంలో విష్ణుమూర్తి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేయడం ఆరంభించాడట. ఎందుకంటే విష్ణుమూర్తి వాహనం గరుడాల్వరు, సర్పాలకు గరుడ పక్షి శత్రువు కాబట్టి దానివల్ల తమకు ఎలాంటి అపాయం కలగకుండా ఉండేందుకే తపస్సు చేశాడట. ఆ సాధనకు మెచ్చి స్వామి నరసింహుడి రూపంలో ఉద్భవించి ఆ సర్పాలన్నిటికీ రక్షకుడిగా ఇక్కడే ఉండిపోయాడట. అలా నరసింహుడు, కార్తీకేయుడు ఈ ప్రాంతంలో భూమి నుంచి ఉద్భవించారని ప్రతీతి. కొన్నాళ్ల తర్వాత ఈ ప్రాంతంలో పాలించిన గోర్పడే పాలకులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించి తమ వంతుగా అభివృద్ధి చేశారని కథనం. సంతానమూర్తిగా నిత్య పూజలు, ప్రత్యేక ఉత్సవాలతో కలకలలాడే ఈ ఆలయానికి ఒక్క కర్ణాటక నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తారు. రాజగోపురం దాటి లోపలికి ప్రవేశించే భక్తులకు గర్భాలయంలో కార్తీకేయుడు 7 శిరస్సుల నాగసర్పం రూపంలో తూర్పు వైపు కొలువుదీరి దర్శనమిస్తాడు. ఆ స్వామి వెనుక వైపే అంటే పశ్చిమాన నరసింహుడు ఉంటాడు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ స్వాములిద్దరిని ఏకకాలంలో కల్లారా చూసేలా గర్భాలయంలో ఓ పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేశారు అర్చకులు. ఇక్కడ పూజలు చేయిస్తే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని, రాహు కేతు కుజ ఇతర గ్రహ దోషాలన్నీ పోతాయని ఓ నమ్మకం. పూజలు ఫలించి సంతాన భాగ్యం కలిగిన దంపతులు మొక్కుల రూపంలో ఆలయ ప్రాంగణంలో నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అలా నెలకొల్పిన వేల కొద్దీ విగ్రహాలను ఇక్కడ చూడొచ్చు. ఇక నాగుల పంచమి, నాగుల చవితితో పాటు ప్రతి మాసంలో కార్తీకేయుడికి విశేష పూజలు చేస్తూనే నరసింహ జయంతిని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఏడాదికోసారి రథోత్సవం, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవం, స్కంద షష్ఠి వంటి వాటిని విశేషంగా జరుపుతారు. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో ఏటా నిర్వహించే పశువుల సంతకు విశేషమైన గుర్తింపు ఉంది. ఆ సందర్భంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్రల నుంచి వచ్చే రైతులు పశువుల క్రయ విక్రయాలు జరుపుతారు. మరి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందామా? ఘాటి సుబ్రహ్మణ్య ఆలయానికి విమానంలో రావాలనుకునే భక్తులు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగితే దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రైల్లో రావాలనుకునే భక్తులు మకలీదుర్గ్ రైల్వే స్టేషన్లో దిగొచ్చు. అక్కడ నుంచి ఆటోలో ఆలయాన్ని చేరుకోవచ్చు. మరి ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు మీరు కూడా వెళ్తారా? అప్పటి వరకు వింటూనే ఉండండి మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నమస్కారం.
5: మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, నాక్ A+ గ్రేడ్ డీమ్డ్ యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27. కాల్ 7330-803-555. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ admissions.mits.ac.in.
3: మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: மிட்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఖరీఫ్ ఆశలు చిగురిస్తున్నాయి. నిన్నటి వరకు మందకొడిగా సాగిన ఖరీఫ్ ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటుంది. జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు పడుతున్నాయి, దీంతో ఖరీఫ్ సాగులో కదలిక వచ్చింది. జూన్ మధ్య చివరంలో సీజన్ ప్రారంభమైంది. అంతకు మునుపు మే నెల చివరిలో 11 వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు కొందరు రైతులు ఖరీఫ్లో భాగంగా అక్కడక్కడ వేరుశెనగ, పత్తి, కంది, మినుము తదితర పంటలను సాగు చేశారు. ఆ తర్వాత ఆగస్టు నెల మొదటి వారం వరకు దాదాపు 2 నెలలు పైబడి వర్షాభం వెంటాడటంతో ఖరీఫ్ సాగు మందకొడిగా సాగింది. దీంతో 77475 హెక్టార్ల సాగు గాను జూలై 3వ తేదీ నాటికి కేవలం 2565 హెక్టార్లకు మాత్రమే సాగైంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆశాజనకంగా వర్షాలు పడుతుండటంతో ఖరీఫ్ పంటల సాగు గణనీయంగా పెరుగుతోంది. 15748 హెక్టార్లలో పంటలు సాగుకు నోచుకున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తెరపు ఇవ్వగానే ఖరీఫ్ సాగు మరింత జోరందుకోనుంది. దీంతో సాగు లక్ష్యాన్ని సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అడుగంటిన భూగర్భ జలాలు, నిన్నని జలాశయాలు, ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి జిల్లా రైతాంగం క్రమంగా బయటపడుతుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మెట్ట పంటలకు ప్రాణం పోసినట్లు అయింది. మరోవైపు పెన్నా, కేసీ కెనాల్కు ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం ఉండడంతో ఆయకట్టుకు నీటి విడుదల పెరిగింది. దీంతో వరి నాట్లు జోరందుకున్నాయి. అలాగే జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతాంగంలో ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభం నుంచి ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో జిల్లా రైతాంగానికి ఎదురుచూపులు తప్పలేదు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చేతికి రాకుండా పోతాయని భావించినట్టు మెట్ట పంటలకు సైతం ప్రాణం పోసినట్టయింది. పత్తి, వేరుశెనగ, కంది, మినుము, పెసర పంటలకు ఊపిరి వస్తోంది. జిల్లాలోని సాగు విస్తీర్ణంలో అత్యధిక భూభాగం వర్షాధారంపై ఆధారపడి ఉంది. ఇందులో ఖరీఫ్ సీజన్ ప్రథమ ప్రాధాన్యంగా వస్తోంది. జిల్లాలో 2025 ఖరీఫ్ గాను సాధారణ విస్తీర్ణం కింద 77475 హెక్టార్ల సాగు లక్ష్యంగా అధికారులు నిర్ధారించారు. ఇప్పటి వరకు ఖరీఫ్ మధ్యస్థానానికి వచ్చింది. గురువారం నాటికి అన్ని రకాల పంటలను కలుపుకుని 15748 హెక్టార్లలో సాగుకు నోచుకొనున్నాయి. వీటిలో ప్రధానమైన వరి పంట 30844 హెక్టార్లకు గాను, 6568 హెక్టార్లలో, మొక్కజొన్న 932 హెక్టార్లకు, 1772 హెక్టార్లలో, కంది 5761 హెక్టార్లకు, 225 హెక్టార్లలో, మినుము పంట 3806 హెక్టార్లకు, 1502 హెక్టార్లలో, పత్తి పంట 24036 హెక్టార్లకు, 3524 హెక్టార్లలో, వేరుశెనగ 5976 హెక్టార్లకు, 923.88 హెక్టార్లలో, సన్ఫ్లవర్ 1142 హెక్టార్లకు, 225 హెక్టార్లలో, ఇతర పంటలు ఆయా సెక్టార్లలో వెరసి ఇప్పటి వరకు 20.33% మేర సాగుకు నోచుకున్నాయి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: బామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ళ ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
1: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిక్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
3: Hi, hello. Meeru vintunnaru MITS Community Radio 90.8. Nenu mee Ajay Rajesh. Vividha patrikala nundi sekarinchina samacharam. Jatiya, rashtriya mariyu sthanika vartanam. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు టీచర్లు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లిపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్, అండమాన్ నికోబార్ దీవుల్లోని మాయా బందర్ పిఎంశ్రీ జీఎంఎస్ఎస్ఎస్ పాఠశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి జల్లి ప్రకాశ్రావు, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధాన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ 5 నిర్వహించే గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. దశాబ్దాల పాటు తన అద్భుత నటనతో అలరించిన అలనాటి ప్రముఖ నటి షావుకార్ జానకి కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వయోధిక సమస్యలతో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై ఉంచి చికిత్సనందించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తుది శ్వాస విడిచారు. జానకి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించి ఎన్నో పాత్రలకు జీవం పోశారు. రాష్ట్రానికి మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాబోతోంది. నౌకా నిర్మాణ రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న రక్షణ రంగ సంస్థ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ రాష్ట్రంలో తయారీ యూనిట్ని ఏర్పాటుకు ముందుకొచ్చింది. దుగరాజపట్నంలోని ప్రతిపాదించిన షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి ఎండీఎల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనపై ఎండీఎల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో ఇటీవల చర్చించారు. నవరత్న కంపెనీగా పరిగణనలోకి తీసుకున్న ఎండీఎల్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి సుమారు 26,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని అధికారుల ప్రాథమిక అంచనా. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. రాయిచోటి శ్రీభద్రకాళి సమేత వీరభద్ర ఆలయంలో, మదనపల్లి సమీపంలోని నీరుగట్టివారిపల్లి చౌడేశ్వర ఆలయం, గుర్రంకొండ రెడ్డం ఆలయాల్లో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించగా మహిళలు భారీగా పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి మూలమూర్తిని బంగారు చీరతో అలంకరించారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి స్వర్ణ రథోత్సవం వేడుగ్గా జరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నారాయణగిరి షెడ్లో వేచి ఉన్నారు. వీరికి 10 గంటల్లో 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శ్రీవారిని గురువారం 70,114 మంది భక్తులు దర్శించారు.

0: ఉంచుకోగా 4.86 కోట్ల హుండీ కానుకలు లభించాయి. పరిశ్రమల సందర్శనతోనే విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపడతాయని సీడాక్ సంస్థ సీనియర్ ఇంజనీర్ సంజయ్ అన్నారు. శుక్రవారం మిట్స్ డీమ్డ్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం విద్యార్థులు బెంగళూరులోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ను సందర్శించారు. సూపర్ కంప్యూటింగ్ ప్రాధాన్యత, దాని పని విధానం, శాస్త్రీయ పరిశోధనలు, ఇంజనీరింగ్ రక్షణ రంగం, భారీ స్థాయి డేటా విశ్లేషణ వంటి విభిన్న రంగాల్లో సూపర్ కంప్యూటర్ల వినియోగం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు హేమానంద్, వందవ, షబీర్ బాషా, కవిప్రియ విద్యార్థులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించేలా అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దేశంలో రాజకీయ స్థిరత్వం ఉందని పేర్కొన్నారు. వృద్ధి, ఆశల ప్రకాశవంతమైన కేంద్రంగా భారత్ను ప్రపంచం చూస్తుందని అన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్ ఫోరంను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. సంస్కరణ విషయంలో తమ ఎన్డీఏ సర్కారుకు స్పష్టమైన రోడ్మ్యాప్ ఉందని, పరిపాలనపై తాము బలంగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. వృద్ధి వేగాన్ని కొనసాగించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెన్నైలోని బ్రిక్స్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సమావేశం ప్రారంభమైంది. 2026 సంవత్సరానికి బ్రిక్స్ కూటమికి భారత అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తోంది. బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధి బృందాన్ని స్వాగతిస్తూ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తాన్ని భారత్ ఎంచుకుందని శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞానం సహాయ మంత్రి డాక్టర్ జితేష్ సింగ్ పేర్కొన్నారు. ఆవిష్కరణలు అందుబాటులో, సరసమైన ధరలో, విశ్వసనీయంగా, సుస్థిరంగా ఉండేలా చూడడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని అన్నారు. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం. జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు విన్నారు. వినండి, వినిపించండి, ఆనందించండి. మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
2: మిడ్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిడ్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చరిత్ర ఎరుకు సాగుతం. చరిత్ర పుట్టలో ఆగస్టు 23వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు. భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి వ్యోమనౌకగా ఈరోజు నిలిచింది. 1972వ సంవత్సరం ఇదే రోజు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జన్మించారు. 1900వ సంవత్సరం ఇదే రోజు కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శర్మ జన్మించారు. 1918వ సంవత్సరం ఇదే రోజు భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి జన్మించారు. 1921వ సంవత్సరం ఇదే రోజు ఆర్థికవేత్త కెన్నెత్ ఆరో జన్మించారు. 1923వ సంవత్సరం ఇదే రోజు రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ బలరాం జక్కర్ జన్మించారు. 1932వ సంవత్సరం ఇదే రోజు ఇంజనీరు, తెలుగు రచయిత, కవి ఉండేల మాలకొండారెడ్డి జన్మించారు. 1949వ సంవత్సరం ఇదే రోజు నవలాకారుడు, కథకుడు బిఎస్ రాములు జన్మించారు. 1953వ సంవత్సరం ఇదే రోజు ఉత్తరాంధ్రకు చెందిన కథ నవల రచయిత అట్టాడ అప్పలనాయుడు జన్మించారు. 1956వ సంవత్సరం ఇదే రోజు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల నటుడు, నిర్మాత మోహన్ జన్మించారు. 1963వ సంవత్సరం ఇదే రోజు దక్షిణ కొరియాకు చెందిన సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత షార్క్ చాన్ వుక్ జన్మించారు. 1963వ సంవత్సరం ఇదే రోజు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటుడు సురేష్ జన్మించారు. 1964వ సంవత్సరం ఇదే రోజు సంగీత దర్శకుడు ఎస్ఏ రాజకుమార్ జన్మించారు. 1968వ సంవత్సరం ఇదే రోజు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, తెలుగు భాషల గాయకుడు కేకేగా ప్రసిద్ధిగాంచిన కృష్ణకుమార్ కున్నత్ జన్మించారు. 1969వ సంవత్సరం ఇదే రోజు దక్షిణాది చిత్రాల నటుడు వినీత్ జన్మించారు. 1928వ సంవత్సరం ఇదే రోజు హిందీ, తెలుగు చిత్రాల నటి వాణి కపూర్ జన్మించారు. 634వ సంవత్సరం ఇదే రోజు మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తర్వాత ఇస్లాంను స్వీకరించిన వారిలో ప్రథముడు అబూబక్ర్ మరణించారు. 1877వ సంవత్సరం ఇదే రోజు ఇటాలియన్ సహజ తత్వవేత్త, గణిత శాస్త్రవేత్త క్లెలియా గ్రిల్లో బోరోమియో మరణించారు. 1899వ సంవత్సరం ఇదే రోజు తెలుగు క్రైస్తవ పద కవితా పితామహుడు, తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు పురుషోత్తమ చౌదరి మరణించారు. 1971వ సంవత్సరం ఇదే రోజు అనేక సీవర్ల్డ్ ప్రదర్శనలో అద్భుతమైన ప్రదర్శించిన నీటి జంతువు షాము మరణించింది. 1979వ సంవత్సరం ఇదే రోజు హేతువాది రచయిత జీవి కృష్ణారావు మరణించారు. 1987వ సంవత్సరం ఇదే రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు కందిబండ రంగారావు మరణించారు. 1994వ సంవత్సరం ఇదే రోజు ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తొలి భారతీయ మహిళ ఆరతి సాహో మరణించారు. 2018వ సంవత్సరం ఇదే రోజు రచయిత, పత్రికా రచయిత కులదీప్ నయ్యర్ మరణించారు. 2018వ సంవత్సరం ఇదే రోజు తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, శిల్పి బోలేకర్ శ్రీహరి మరణించారు. 23వ తేదీని అంతర్జాతీయ బానిసత్వ అక్రమ రవాణా నిరోధక దినం, జాతీయ అంతరిక్ష దినోత్సవం, అంతర్జాతీయ బానిస వాణిజ్య నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటారు. చరిత్ర పుటల్లో ఆగస్టు 23వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు విన్నారు. వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యం మనవరం. ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు, సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM to 2 PM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మోసాలు పెరిగిపోయాయని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి డిజిటల్ మోసాలు. బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అప్డేట్ చేస్తామని చెప్పడం, లింకులు పంపడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, డిస్కౌంట్ ఆఫర్స్, ఉద్యోగ అవకాశాలు, ఇలా రకరకాలుగా స్మార్ట్ ఫోన్లకు యాపుల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్స్ ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఇలా విభిన్న రకాలుగా నెరగాళ్లు ప్రజలకు ఎరవేసి దొరికిన వారి మీద దొరికినంత దోచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక వ్యక్తిని ఆర్థికంగా దెబ్బతీయడానికి, వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఇంటర్నెట్ ఆధారిత సేవలు, సాఫ్ట్వేర్లను ఉపయోగించి చేసే మోసాన్ని డిజిటల్ మోసం అంటారు. ఇంటర్నెట్ను, స్మార్ట్ ఫోన్లను ఆయుధంగా చేసుకుని వ్యక్తులను, సంస్థలను కొందరు వల్ల పన్ని మోసం చేస్తున్నారు. కంప్యూటర్, మొబైల్ ఫోన్ ఉపయోగించి చేసే ప్రతి అక్రమ చర్యను డిజిటల్ నేరంకి అని చెప్పవచ్చు. డిజిటల్ మోసాలు, డిజిటల్ నేరాలు అంటే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, బ్యాంకింగ్ యాప్లు వంటి డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించి ఇతరులను మోసం చేయడం, నష్టం కలిగించడం ద్వారా జరిగే నేరాలు. ఇంటర్నెట్, డిజిటల్ పరికరాల ద్వారా అక్రమ లాభం పొందడం, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేయడం, ఆర్థిక నష్టం కలిగించడం, మానసిక హాని చేయడం జరిగితే వాటిని డిజిటల్ మోసాలు, డిజిటల్ నేరాలు అంటారు. ఇప్పుడు అతి ఎక్కువగా జరుగుతున్న డిజిటల్ మోసాలలో 12 రకాలు అతి ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. ప్రజల్లో వీటి పట్ల అవగాహన పెరిగితే మోసపోకుండా, కొంతలో కొంత నష్టపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. లాటరీ బహుమతి మోసం. ఈ మోసంలో భాగంగా కేబీసీ ఐపీఎల్ లాటరీ గెలిచారని ఫోన్ చేస్తారు. ప్రాసెసింగ్ ఫీజు లేదా ట్యాక్స్ అడుగుతారు. ఇటువంటి వాటికి ఆశపడి అత్యాశ వల్ల ప్రజలు మోసపోతుంటారు. నిజానికి ఇటువంటి లాటరీ కిట్లను ప్రజలు కొనరు. పాల్గొనని లాటరీ ఎలా గెలుస్తారో అని ఆలోచించాలి. అలా గెలవడం అసాధ్యం కదా అనే చిన్న లాజిక్ మరవకూడదు. టిక్కెట్ కొనకపోతే బహుమతి ఎలా వస్తుందనే విషయం పట్ల ప్రజలు దృష్టి కేంద్రీకరించి ఇది మోసం అని తెలుసుకోవాలి. నకిలీ బ్యాంక్ కాల్స్, ఓటీపీ మోసం. మోసగాళ్లు బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఫోన్ చేస్తారు. సందేహాస్పద లావాదేవీలు జరిగాయి కాబట్టి మీ ఖాతా బ్లాక్ అవుతుంది అని వారు మనల్ని భయపెడతారు. కేవైసీ అప్డేట్ కాలేదు, తర్వాత ఓటీపీ, పిన్, సివివి అడుగుతారు. బ్యాంకుపై ఉన్న అపారమైన నమ్మకంతో ఇది వినగానే భయపడి మోసపోతుంటారు. ఇందులో నిజం ఏమిటంటే బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పిన్, సివివి ఇత్యాదివి అడగవు. ఓటీపీ అంటే మనం సంతకం లాంటిదే అని గుర్తించాలి. దాన్ని మీరు చెబితే మీ డబ్బు తీసుకునే అనుమతిని ఎదుటి వారికి ఇచ్చినట్టే. అందువల్ల జాగ్రత్తగా మసలుకోవాలి. వీడియో కాల్ బ్లాక్మెయిల్ మోసం. స్మార్ట్ ఫోన్ ఉన్నవారికి అజ్ఞాత వీడియో కాల్ వస్తుంది. 10 సెకండ్లు వారితో మాట్లాడుతూ చెప్పరాని మాటలు ఇలాంటివి చేస్తే మన జీవితం అల్లకల్లోలమవుతుంది. అటువంటి 10 సెకండ్ల వీడియో వారి చేతికి చిక్కి చాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖాలు మార్చి, నిడివి పెంచి, అసభ్యంగా చిత్రీకరించి డబ్బులు గుంజుతుంటారు. కొన్ని సందర్భాల్లో అచ్చం మనం మాట్లాడినట్లు రికార్డింగ్ చేసి మన జీవితంలో తుఫాన్లు సృష్టిస్తుంటారు. భయం, సిగ్గు వల్ల ప్రజలంతా మోసపోతుంటారు. పొరపాటున ఒక్కసారి మనం డబ్బులు ఇస్తే సింహానికి మాంసం రుచి చూపించినట్లే. ఇటువంటి మోసాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మౌనంగా ఉంటే మోసగాళ్లకు సహాయం చేసినట్టే, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసే రక్షణ పొందినట్టే. ఏవన్ వాయిస్ క్లోనింగ్, కుటుంబ అత్యవసర మోసం. ఈ మోసంలో మన కుమారుడు, కుమార్తె గొంతుతో మాట్లాడుతున్నట్లు అభినయించి మోసం చేస్తారు. చాలా అత్యవసరమని ఆ గొంతు మాట్లాడుతూ డబ్బులు అడుగుతారు. ఇది వినగానే తల్లిదండ్రుల్లో భావోద్వేగం పెళ్లిపికి బయటపడిపోతారు. ఆ సమయంలో భయపడకుండా మనకు వచ్చిన ఫోన్ను పట్టించుకోకుండా ఆ నంబరుకు కాకుండా తిరిగి మీ పిల్లల ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి నిజాన్ని నిర్ధారించుకోవాలి. డబ్బులు చెల్లించే ముందు భయపడకుండా పిల్లలతో మాట్లాడి నిజ నిర్ధారణ చేసుకోవాలి. నకిలీ వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం జాబ్ మోసం. ఇంటి వద్దనే మీరు కూర్చొని సులభంగా సంపాదన అని చెబుతారు. వీడియోలకు లైక్ చేయడం, డేటా ఎంట్రీ, రివ్యూలు రాయడం లాంటి పనులు చేస్తే చాలు అని నమ్మబలుకుతారు. తర్వాత రిజిస్ట్రేషన్ ఫెల్లి చెల్లించమని అడుగుతారు.
ఆర్థిక అవసరాలతో పాటు అత్యాశ వల్ల వారి వలల్లో చిక్కుకుంటున్నారు. నిజమైన ఉద్యోగాలు ఎప్పుడూ డబ్బులు అడగవని గ్రహించాలి. డబ్బు చెల్లిస్తేనే ఉద్యోగం ఇస్తామంటే అది ఉద్యోగం ఎలా అవుతుంది? ఇప్పుడు అనేక ఉద్యోగాలు లంచాలపై కాకుండా ప్రతిభపైనే వస్తున్నాయని తెలుసుకోవాలి. వాట్సాప్ డిపి ఫోటో మొత్తం ఈ ప్రక్రియలో మీ స్నేహితుడు లేదా బంధువు ఫోటోను డీపీగా పెట్టుకుని మెసేజ్ చేస్తారు. అంకుల్, నా ఫోన్ పాడైంది, అత్యవసరంగా డబ్బులు పంపండి అని ఫోన్ వస్తుంది. అయ్యో పాపమని భావోద్వేగానికి లోను కావడం, ఎంత అవసరమో అని భావించడం వల్ల క్షణాల్లో మోసపోతున్నారు. కొత్త నెంబర్ నుంచి డబ్బులు అడిగితే అది ప్రమాదస్తుందని గ్రహించాలి. పాత నెంబర్కి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. డీపీలో పెట్టిన ఫోటో గుర్తింపు కాదు, నిర్ధారణ భద్రత అని తెలుసుకోవాలి. కస్టమ్స్ అంతర్జాతీయ పార్సెల్ మోసం. మీ పార్సెల్ కస్టమ్స్లో ఆగింది అని మనకు ఫోన్ వస్తుంది. డ్యూటీ లేదా ఫైన్ చెల్లించమంటారు. ఇది వినగానే మనకు చట్టపరమైన భయం కలుగుతుంది. మీరు ఆర్డర్ చేయకపోతే పార్సెల్ అనేదే ఉండదని తెలుసుకోండి. ఆర్డర్ లేదు, పార్సెల్ లేదు, అటువంటిప్పుడు చెల్లింపు ఎలా ఉంటుంది అనే లాజిక్ను మరవకండి. కస్టమ్స్ అనే వ్యవస్థ ఎన్నడూ ఫోన్లో డబ్బులు అడగదు అని గ్రహించాలి. డిజిటల్ అరెస్ట్ మోసం, నకిలీ పోలీస్ సిబిఐ కాల్స్. ఆధార్ నేరానికి లింక్ అయిందని లేదా బ్యాంక్ ఖాతా మనీ ల్యాండింగ్లో వాడబడిందని మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని బెదిరిస్తారు. సాధారణంగా పోలీసులు ఇంటికి వస్తే పరువు పోతుందని చాలామంది భయపడతారు. వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటే నమ్మకండి. పోలీసులు వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు. పోలీసులు ఇంటికి వస్తే సెర్చ్ వారెంట్తో వస్తారు. వాట్సాప్ లేదా జూమ్లో చట్టపరమైన చర్యలు ఉండవు అని గ్రహించండి. చట్టం కోర్టు ద్వారా పనిచేస్తుంది, అంతేకాని వీడియో కాల్ ద్వారా కాదు అనే చిన్న లౌక్యాన్ని మరవకండి. ఆన్లైన్ పెట్టుబడి ట్రేడింగ్ మోసం, కృత్రిమ మీద వీడియోలు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులలో నకిలీ లాభాలు చూపిస్తారు. సెలబ్రిటీలు ప్రోత్సహిస్తున్నట్టు నకిలీ వీడియోలు చూపిస్తారు. ఇవి చూసి అత్యాశకు పోయి ఇతరుల లాభాలను చూసి సునాయాసంగా నమ్మేస్తారు. అత్యాశ, ఇతరుల లాభాలను చూసి నమ్మడం అనేది జరుగుతుంది. ఇందులో నిజం ఏమిటంటే గ్యారంటీగా లాభాలు ఇచ్చే పెట్టుబడి ఏదీ లేదు. ఎక్కువ లాభాల హామీ అంటే ఎక్కువ మోసం అని గుర్తించాలి. నకిలీ ఆన్లైన్ షాపింగ్, మ్యాట్రిమోనీ మోసం. ఈ మోసంలో బ్రాండెడ్ వస్తువులు భారీ డిస్కౌంట్లో చూపిస్తారు. డబ్బులు చెల్లించిన తర్వాత వస్తువు రాదు, తక్కువ ధరలో వస్తుందని తొందరపడి అనేక మంది మోసపోతుంటారు. ఈరోజు చౌక్ అనేది రేపటి నష్టం అని భావించాలి. క్యూఆర్ కోడ్ చెల్లింపు మోసం. డబ్బులు రావాలంటే ఈ స్కాన్ చేయండి అంటారు. పొరపాటు మీరు స్కాన్ చేస్తే డబ్బులు పోతాయి. ఈ విధానం అర్థం కాకపోవడం వల్ల మోసపోతుంటారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అంటే డబ్బులు చెల్లించడం మాత్రమే, డబ్బులు రావాలంటే యూపీఐ ఐడి ఇవ్వాలి. నకిలీ యాప్ ఏపీకే మోసం. కేవైసీ లోన్ కొరియర్ పేరుతో యాప్ ఇన్స్టాల్ చేయమంటారు. ఈ యాప్ ఓటీపీలు, బ్యాంక్ సమాచారం దొంగిలిస్తుంది. సాంకేతిక అవగాహన లోపం వల్ల మోసపోతున్నారు. బ్యాంకులు వాట్సాప్లో ఏపీకే ఫైళ్లు పంపవు. యాప్లు కేవలం అధికారిక స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయాలి. తెలియని యాప్ అంటే తెలియని ప్రమాదాన్ని తెచ్చిపెడతారని గుర్తించాలి. ఇక పలు రకాల సైబర్ నేరాల విషయానికి వస్తే, సైబర్ నేరాలు అనేక రకాలుగా ఉంటాయి. కంప్యూటర్లు, నెట్వర్క్లోకి చొరబడే నేరస్తులు వివిధ రకాల సైబర్ నేరాలకు పాల్పడేటప్పుడు వ్యక్తిగతంగా లేదా కలిపి ఉపయోగించే వివిధ రకాల హానికరమైన సాఫ్ట్వేర్, సోషల్ ఇంజనీరింగ్ పద్ధతులను అభివృద్ధి చేశారు. అత్యంత సాధారణ సైబర్ నేరాలను పలు రకాలుగా ఉంటాయి. హ్యాకింగ్. హ్యాకింగ్ అనేది అనుమతి లేకుండా ఎవరి కంప్యూటర్, మొబైల్ ఫోన్, ఈమెయిల్, సోషల్ మీడియా ఖాతా లేదా బ్యాంక్ ఖాతాలోకి ప్రవేశించి వ్యక్తిగత సమాచారం దొంగిలించడం లేదా నష్టం చేయడం. పలు రకాలుగా హ్యాకింగ్ చేస్తుంటారు. హ్యాకర్లు నేరుగా మీ పాస్వర్డ్ను కనిపెట్టడం కంటే మిమ్మల్ని బురుడి కొట్టించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫిషింగ్ అనే పద్ధతి ద్వారా మీకు బ్యాంకు నుండి వచ్చినట్లుగా ఒక నకిలీ మెయిల్ లేదా మెసేజ్ వస్తుంది. అందులోని లింక్ క్లిక్ చేయగానే మీ వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్తాయి. మాల్వేర్ పద్ధతిలో మీరు తెలియని వెబ్సైట్ల నుండి సాఫ్ట్వేర్లు లేదా సినిమాలు డౌన్లోడ్ చేసినప్పుడు వాటితో పాటు చిన్న వైరస్ ప్రోగ్రాములు మీ ఫోన్లోకి వచ్చి మీ డేటాను దొంగిలిస్తాయి. కీ లాగింగ్ పద్ధతిలో మీరు కీబోర్డ్ మీద టైప్ చేసే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేసే సాఫ్ట్వేర్ ఇది. దీని ద్వారా మీ పాస్వర్డ్ సులభంగా తెలిసిపోతాయి. సిమ్ స్వాపింగ్ ద్వారా మీ ఫోన్ నెంబర్పై డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకుని మీ బ్యాంక్ ఓటీటీలను హ్యాకర్లు పొందుతారు. హ్యాకర్ల నుండి ఎలా సురక్షితంగా ఉండాలి? హ్యాకర్లు అనేక లక్షణాలు కలిగి ఉంటారు.
ఈ వ్యవస్థల్లోని బలహీనతలను ఉపయోగించుకుని హ్యాకర్లు వ్యక్తిగత సమాచారం, కార్పొరేట్ రహస్యాల నుండి ప్రభుత్వ నిఘా వరకు డేటాను దొంగిలిస్తారు. కంపెనీలు, ప్రభుత్వాల కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి హ్యాకర్లు నెట్వర్క్లు కూడా చొరబడతారు. క్రిమినల్ హ్యాకింగ్ అంటే కంప్యూటర్ లేదా నెట్వర్క్ని, డేటాను అనధికారికంగా యాక్సెస్ చేయడం, మీ బ్యాంక్ ఖాతాలను డబ్బును కాజేసే ఆర్థిక లాభం పొందడం, మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోల, ముఖ్యమైన డాక్యుమెంట్ల డేటా చోరీ చేసి దొంగిలించి బ్లాక్మెయిల్ చేయడం, మీ పేరుతో ఇతరుల దగ్గర అప్పులు తీసుకోవడం, నేరాలు చేయడం, ఇలా హ్యాకింగ్ వల్ల అనేక నష్టాలు వాటిల్లుతాయి. అందువల్ల హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉండటానికి అనేక నిబంధనలు పాటించాలి. బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు మాయం, సోషల్ మీడియా ఖాతాల దుర్వినియోగం, వ్యక్తిగత ఫోటోలు, డేటా లీక్ అవ్వడం, పరిప్రత్యర్చకు నష్టం, మీ సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలకు ట్రూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ను తప్పనిసరిగా ఆన్ చేసుకోండి. పాస్వర్డ్ తెలిసినా ఓటీపీ లేకుండా ఎవరూ లాగిన్ కాలేరు. పేరు, ఫోన్ నెంబర్ వంటివి కాకుండా అక్షరాలు, అంకెలు, గుర్తులు కలిపి కనీసం 12 అక్షరాల బలమైన పాస్వర్డ్ను వాడండి. వాట్సాప్లో వచ్చే ఉచిత బహుమతులు, ఆఫర్లు వంటి అపరిచిత లింకులు ఎప్పుడూ క్లిక్ చేయకండి. రైల్వే స్టేషన్లు, హోటళ్లలో దొరికే ఉచిత పబ్లిక్ వైఫైని ఉపయోగించి బ్యాంకింగ్ లావాదేవీలు చేయకండి. ఒకవేళ మీరు హ్యాకింగ్కు గురైతే లేదా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయండి లేదా వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. హ్యాకింగ్ ఒక నేరం. భారతదేశంలో ఐటీ యాక్ట్ 2000 ప్రకారం హ్యాకింగ్కు శిక్షలున్నాయి. మాల్వేర్. డిజిటల్ మోసాల ప్రపంచంలో మాల్వేర్ పేరుతో జరుగుతున్న మోసం ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సైబర్ నేరంలో మాల్వేర్ మోసాలు ప్రస్తుత రోజుల్లో చాలా క్లిష్టంగా మారిపోయాయి. మాల్వేర్ అంటే దురుద్దేశపూరిత సాఫ్ట్వేర్. మీ ప్రమేయం లేకుండానే మీ ఫోన్ లేదా కంప్యూటర్ నుండి డేటాను దొంగిలించడానికి దీన్ని వాడుతుంటారు. అధికారిక ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ కాకుండా థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుండి యాప్లు డౌన్లోడ్ చేసినప్పుడు ఈ ప్రమాదం

తర్వాత పెట్టుబడి పెడుతూ దోపిడీ మొదలు పెడతారు. మీరు వారిని నమ్మిన తర్వాత మిటపీ టాస్కులు ఉన్నాయని, ఎక్కువ లాభం రావాలంటే మీరు కొంత డబ్బు డిపాజిట్ చేయాలని కొడతారు. మీరు 5,000 రూపాయలు కడితే 7,000 వస్తాయని, చివరి అంకంలో మీరు లక్షల్లో డబ్బు కట్టిన తర్వాత మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, లేదా ఆ డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే మరికొంత ట్యాక్స్ కట్టాలని అడుగుతారు. చివరికి మీరు కట్టిన డబ్బుతో వారు మాయమైపోతారు. కొందరు మోసగాళ్లు కస్టమర్ కేర్ ప్రతినిధులని నమ్మించి మీ సమస్యను పరిష్కరించమంటూ పలు రకాల యాప్లను ఇన్స్టాల్ చేయిస్తారు. దీనివల్ల మీ ఫోన్ స్క్రీన్ వారికి కనిపిస్తుంది, తద్వారా మీ పాస్వర్డ్ను వారు సులభంగా చూసి డబ్బులు కాజేస్తారు. కీలాగర్స్ అనే పద్ధతి మీరు కీబోర్డ్ మీద టైప్ చేసే ప్రతి అక్షరాన్ని పాస్వర్డ్తో సహా రికార్డ్ చేసి నేరగాళ్లకు పంపిస్తాయి. ర్యాన్సమ్వేర్ అనే పద్ధతిని ఉపయోగించి మీ ఫైల్స్ అన్నిటికీ లాక్ చేసి వాటిని తిరిగి ఇవ్వటానికి డబ్బులను రౌడీజన్ తరహాలు డిమాండ్ చేస్తారు. స్ప్రైవేర్ విధానంలో మీ కెమెరా, మైక్రోఫోన్, గ్యాలరీని కూడా మీకు తెలియకుండానే పర్యవేక్షిస్తాయి. గుర్తింపు దొంగతనం. సైబర్ నేరంలో గుర్తింపు దొంగతనం అనేది అత్యంత ప్రమాదకరమైన అంశం. సరళంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా దొంగిలించి ఆ సమాచారంతో సదు వ్యక్తులను నటిస్తూ ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి ఇతర నేరాలు చేయడాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని, పేరు, ఆధార్, క్రెడిట్ కార్డు నెంబర్లు, పాస్వర్డ్ వారి అనుమతి లేకుండా దొంగిలించి మోసపూరిత కార్యకలాపాలకు, అంటే బ్యాంక్ ఖాతాలు తెరవడం, అప్పులు తీసుకోవడం ఉపయోగించడం చేస్తుంటారు. ఇది ఫిషింగ్, అంటే నకిలీ ఇమెయిల్, మాల్వేర్, పబ్లిక్ వైఫై, సోషల్ మీడియా ద్వారా జరుగుతుంది. నేరస్తులు రకరకాల మార్గాల్లో మీ వివరాలను సేకరిస్తారు. ఫిషింగ్ అనే పద్ధతిలో మీకు బ్యాంకు నుండి వచ్చినట్లుగా నకిలీ ఇమెయిల్స్ లేదా మెసేజ్లు పంపి అందులోని లింక్ క్లిక్ చేయమని అడుగుతారు. అక్కడ మీ లాగిన్ వివరాలు నమోదు చేయగానే అవి నేరస్తులకు వెళ్తాయి. సోషల్ మీడియా మైనింగ్ పద్ధతిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి చోట్ల మీరు పెట్టే పుట్టినరోజు వివరాలు, ఫోన్ నెంబర్లు, ఊరి వివరాలను సేకరించి మీ పాస్వర్డ్స్ను ఊహిస్తారు. రైల్వే స్టేషన్లు, హోటల్లో ఉండే ఉచిత వైఫైని ఉపయోగించి లావాదేవీలు చేసినప్పుడు హ్యాకర్లు మీ డేటాను సులభంగా దొంగిలించగలరు. సోషల్ ఇంజనీరింగ్. సైబర్ నేరాల ప్రపంచంలో సోషల్ ఇంజనీరింగ్ అనేది సాంకేతిక పరిజ్ఞానం కంటే ఎక్కువగా మనుషుల మనస్తత్వంతో ఆడుకునే ఒక మాయాజాలం. సరళంగా చెప్పాలంటే హ్యాకర్లు మీ కంప్యూటర్ను హ్యాక్ చేయడానికి బదులు మిమ్మల్ని మాటలతో బురుడి కొట్టించి పాస్వర్డ్స్ వంటి మీ రహస్య సమాచారాన్ని మీ నుండి సేకరించడాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. సైబర్ నేరాల్లో సోషల్ ఇంజనీరింగ్ మోసాలంటే టెక్నాలజీని హ్యాక్ చేయడం కాకుండా మనుషుల నమ్మకం, భయం, ఆశ అవగాహన లోపాన్ని ఉపయోగించుకుని వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే మోసాలు. సాధారణంగా మోసగాళ్లు బ్యాంక్ సిబ్బంది, పోలీసు, ప్రభుత్వ అధికారి, స్నేహితుడిలా తాము నమ్మదగిన వ్యక్తులను నటించి మోసం చేస్తారు. మీ అకౌంట్ బ్లాక్ అయిందని భయపెట్టడం, మీకు 1,00,000 రూపాయల లాటరీ తగిలిందని అని ఆశ చూడడం, ఇలా మోసాలు చేస్తుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే డిజిటల్ సైబర్ మోసాలు లెక్కలేని ఉన్నాయి. మన దేశంలో గత 3 ఏళ్లలో నమోదైన ఆన్లైన్ డిజిటల్ సైబర్ కేసుల వివరాల్లోకి వెళ్తే 2023 సంవత్సరంలో 1,13,361 కాక 2024 సంవత్సరంలో 1,918,852 నమోదు కాక 2025 సంవత్సరంలో 21,77,524 కేసులు నమోదయ్యాయి. వైద్య వ్యవస్థపై సైబర్ నేరగాళ్ల కన్ను ఉంది. తరువాతి స్థానంలో విద్యా రక్షణ రంగాలున్నాయి. భారతదేశంపైనే సైబర్ దాడులు అధికంగా జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు 44% పెరిగాయి. ప్రపంచంలోని కీలక మౌలిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సైబర్ దాడుల్లో మన దేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లోని మౌలిక వ్యవస్థలపై సగటున వారానికి 1,847 సైబర్ దాడులు జరిగాయి. మన దేశంలో అంతకు మించి 3 రెట్లు సైబర్ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని మౌలిక వ్యవస్థలు సగటున వారానికి 3,291 సైబర్ దాడుల బారిన పడటం గమనార్హం. మన దేశంలో వైద్య రంగమే అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడిందని అంచనా. సైబర్ నేరగాళ్లు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలపై సగటున వారానికి 8,614 సైబర్ దాడులతో తెగబడ్డారు. సగటున వారానికి 7,983 సైబర్ దాడులతో విద్యారంగం 2వ స్థానంలోనూ, 4,731 దాడులతో రక్షణ రంగం 3వ స్థానంలో ఉన్నాయి. 2024 సంవత్సరంలో మే నెలలో మన దేశంలో అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడింది. ఆ ఒక్కరి నెలలోనే వేలిముద్రలు, ఫేషియల్

0: స్కానర్తో సహా ఏకంగా 500 GB బయోమెట్రిక్ డేటా చౌర్యానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ సహా దేశంలోని ముఖ్య వైద్య సంస్థలు సైబర్ దాడులతో హడలెత్తిపోయాయి. వైద్య సంస్థల్లో రోగుల వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు కొలగొట్టారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జెన్ ఏఐ ద్వారా సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా సైబర్ దాడులకు తెగబడుతున్నారు. జెన్ ఏఐ ద్వారా దుష్ప్రచారం, డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి సైబర్ దాడులకు పాల్పడటంతో పాటు బ్యాంకు ఖాతాల్లో నిధులు కొలగొట్టడం ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేదో గుర్తించారు. ప్రధానంగా రిమోట్ యాక్సెస్ ట్రోజన్ల ద్వారా ఫేక్ అప్డేట్లతోనే ఈ సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. మొత్తం సైబర్ దాడుల్లో 58% ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడినవే కావడం గమనార్హం. 86 కంటే ఎక్కువ కుటుంబాలు ఇప్పుడు ఇంటర్నెట్కు అనుసంధానించబడ్డాయి. భారతదేశంలో సైబర్ భద్రతా సంఘటనలు 2022 సంవత్సరంలో 10.29 లక్షల నుండి 2024 సంవత్సరంలో 2268 లక్షలకు పెరిగాయి. ఉన్నత విద్యావంతుల నుంచి సాధారణ ప్రజానీకం వరకు అత్యాశకు పోయి సైబర్ నేరస్తుల వలలో పడి లక్షలు పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కొని జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు ఫోన్ చేయాలి. ఆలస్యమైన కొద్దీ డబ్బులు తిరిగి పొందే అవకాశాలు తక్కువగా ఉంటుంది. కేవలం సంపూర్ణ అవగాహన ద్వారా మాత్రమే డిజిటల్ మోసాలను అరికట్టగలం. పాఠశాల స్థాయి నుండి పిల్లల చేత ప్రాజెక్టులు తయారు చేయించి విద్యార్థులను సైన్యంలో తీర్చిదిద్ది డిజిటల్ మోసాలపై యుద్ధం కొనసాగిస్తే తప్పకుండా ఇటువంటి వాటిని కొంతమేరకైనా అరికట్టవచ్చు. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిర్చి కమ్యూనిటీ రేడియో 90.8.
1: మహాభారతంలో మహనీయులు మన శుభోదయ స్వరాలులో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
2: ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: హాయ్ హలో ఎంఐటిఎస్ డిమ్ టిబి యూనివర్సిటీ, నేను మీ ఆర్జే రాజేష్. ఈనాటి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఒక పనిని ఎంతో ఇష్టంగా ప్రారంభించి దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రేమతో స్పృశించి వేగంగా పూర్తి చేయడం గొప్ప సృజనాత్మక అనుభవం. ఆ పని తాలూకు లోకంలో పడి కొట్టుకుపోద్దు, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదేమో అన్నంతగా అందులో నిమగ్నమవడం విలక్షణమైన అనుభూతి. అలా ఆ పనిని సర్వసమగ్రంగా పూర్తి చేసినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అందుకు కారణం పనికి పనిచేసేవారికి మధ్య ఎలాంటి బంధం ఏర్పడదు కాబట్టి. ఇది కాస్త తాత్వికమైన భావనగా అనిపించవచ్చు, కానీ లోతుగా తరచి చూస్తే తప్ప ఈ మాటల అంతరార్థం బోధపడదు. బంధం అంటే జ్ఞాపకం, అప్పుడెప్పుడో జరిగిపోయినా దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చే అందమైన జ్ఞాపకం నిజంగా బంధమే. లేకపోతే జరిగింది గుర్తొచ్చినప్పుడు హృదయం భారంగా ఎందుకుంటుంది? అయిష్టంగా చేసేది తప్పదు కాబట్టి లాంఛనప్రాయంగా చేసింది, అసంపూర్ణంగా వదిలేసింది, తప్పులు తప్పులుగా చేసింది, సగం చేసి వాయిదా వేసింది. ఇలాంటి పని మాత్రమే బంధంగా తయారవుతుంది. మిగిలిపోయిన ఆ పని మళ్ళీ వెనక్కి పిలుస్తుంది, పూర్తి చేయమంటుంది, తప్పులు దొరికిన చోట సరిచేయమంటుంది. అలా వెనక్కి పిలవడం అంటే బంధమై నిలవడమే కదా. అంటే జ్ఞాపకం కొనసాగడం, గతాన్ని మోయడం, దాని ఫలితం తయారుగా ఉన్నా అందుబాటులోనే ఉన్నా వర్తమానాన్ని వదులుకోవడం. దరిమిలా వర్తమానం ఇచ్చే సౌందర్యాన్ని, అది మిగిల్చే ఆనందాన్ని చేజేతిలా జారబిడ్చుకోవడం. బంధంతో ఉన్నప్పుడు స్వాతంత్ర్యం స్వేచ్ఛ ఉండవు, అదే సంపూర్ణంగా చేసిన పని అలా వెంటాడదు. ఈ సృష్టిలో ప్రతి జీవి స్వయం ప్రతిపత్తి కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఉంటుంది. ఏదైనా పక్షిని పంజరంలో బంధించి చూడండి, బోనులో చిక్కిన ఎలుకను గమనించండి, అందునుండి బయటపడే వరకు అవి నిర్విరామంగా ప్రయత్నిస్తాయి. కారణం వాటికి స్వేచ్ఛ కావాలి. జీవితం పరుచుకున్నంత దూరం ఉల్లాసంగా ఉత్సాహంగా పరుగులు తీయాలి, తమకిష్టమైన విధంగా జీవించాలి. రేపటి గురించి ఆలోచన లేని జీవుల బతికే ఎంత అద్భుతంగా ఉన్నప్పుడు ఆలోచన శక్తి, పలు రకాల సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న మనిషి జీవన గమనం మరెంతో గొప్పగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధమైన పరిస్థితులు చూస్తున్నాం. మనిషి అనేకనేక సంక్లిష్టతల మధ్య కునారిల్లుతూ ఉన్నాడు. సవ్యంగా ఆలోచించలేకపోవడం, స్వేచ్ఛగా వ్యవహరించలేకపోవడం వలన చేసే పనులు అసంపూర్ణంగా మిగిలిపోతున్నాయి. ఆ అసంపూర్ణత ఫలితం అసంతృప్తి, ఓడిపోతానన్న భయం. ఈ భయాలు అసంతృప్తులు లేని స్థితిలో ఏ పని అయినా స్వేచ్ఛగా పూర్తి చేస్తారు, ఎలాంటి బంధనాలు లేకుండా త్రికరణ శుద్ధిగా లీనమవుతారు. అప్పుడు అనుభవించే ఆనంద అనుభూతులు కొలవలేనివి. అలాంటి పనులు మాత్రమే మనిషి సృజనాత్మక జీవితానికి ఆలంబనగా నిలుస్తాయి. అందుకే ఏ పనైనా, అది లౌకికమైనా ఆధ్యాత్మికమైన, సంపూర్ణంగా చేసి బంధ విముక్తులు కావాలి. భారమైన జ్ఞాపకాలను తెంచుకుని వర్తమానంలో స్వేచ్ఛగా జీవించాలి. ఇదండి ఈనాటి అద్భుతమైన ఆధ్యాత్మిక సమాచారం. జ్ఞాపకమై వెంటాడకుండా వినండి, వినిపించండి, ఆనందించండి. మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటి.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు.

0: மிட்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. అన్నమయ్య జిల్లాలో ఉద్యాన పంటలకు కుటుంబ ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. పంటలు సాగు చేసి ఉద్యాన శాఖకు దరఖాస్తు చేసుకున్న రైతులకు రాయితీలు ఇవ్వనుంది. పూలు, పండ్లు, కూరగాయల తోటలకు అన్నమయ్య జిల్లాలో 1,257 హెక్టార్లలో రాయితీలు ఇవ్వనున్నారు. దీనికి తోడు వ్యక్తిగత సామూహిక నీటి కుంటల ఏర్పాట్లు, ఉద్యాన యాంత్రీకరణ పథకం కింద స్ప్రేయర్లు వంటి వాటికి రాయితీలు ఇస్తారని అన్నమయ్య జిల్లా ఉద్యానాధికారి ఎన్ఎస్వి సుభాష్ని తెలియజేస్తున్నారు. తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు, తక్కువ నీరుస్తున్న బోరుబావులన రైతులు పండ్ల తోటలను, ఇతర ఉద్యాన పంటలను కాపాడుకోవడానికి వీలుగా వ్యక్తిగత నీటి కుంటల నిర్మాణానికి 50% రాయితీ కింద 75,000 రూపాయలు అందనుంది. దీనికి 20 మిల్లీమీటర్ల పొడవు, 20 మిల్లీమీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతులో నిర్మించుకుని ఉద్యాన శాఖ సూచించిన ప్లాస్టిక్ పట్ట పరుచుకోవాల్సి ఉంటుంది. ఈ కుంటల్లో నీరు నింపుకొని అవసరమైనప్పుడు రైతులు తోటలకు వాడుకోవచ్చు. అదే సామూహిక నీటి కుంటలైతే 18 లక్షల వరకు రాయితీ అందనుంది. అధిక విలువ కలిగిన కూరగాయలు, పూల సాగు ప్రోత్సహించడానికి పాలీహౌస్ నిర్మాణానికి 50% రాయితీ కింద చదరపు మీటర్కు 500 రూపాయలు రాయితీ, గరిష్టంగా 2,500 చదరపు మీటర్లకు మంజూరు చేస్తారు. క్యాప్సికం, కీరదోశ, టమోటా వంటి కూరగాయల సాగుకు షెడ్డెట్ నిర్మాణానికి చదరపు మీటర్కు 355 రూపాయలు, కేబుల్ పర్డిన్ పద్ధతిలో అయితే 225 రూపాయల చొప్పున ఒక్క రైతుకు 2,500 చదరపు మీటర్లకు రాయితీ అందనుంది. పంటల కోతల తర్వాత నాణ్యత ఉన్న పండ్లు, కూరగాయలను గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి నిల్వ చేసుకుని మార్కెట్లలో అధిక రాబడి వచ్చేందుకు పలు రకాలకు రాయితీ ఇస్తోంది. ఇందులో కోల్డ్ గదులు, రైపనింగ్ ఛాంబర్లు వంటివి ఉన్నాయి. పూలు, పండ్లు, కూరగాయల తోటలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం రాయితీ అందజేస్తుంది. నీటి వసతి ఉన్న రైతులు 2 హెక్టార్లకు ప్రయోజనం పొందవచ్చు. పంటను బట్టి 40% అందనుంది. మొక్క ఖరీదు, సేంద్రీయ రసాయన ఎరువులు, సస్యరక్షణకు రాయితీ కల్పిస్తారు. మామిడి, బత్తాయి, దానిమ్మ, అంజీర పంటలకు హెక్టార్కు 50,000, జామకు 80,000 రూపాయలు, సీతాఫలం, రేగిపండు, ఉసిరి, నేరేడు, చింత, నిమ్మగడ్డి పంటలకు 30,000, డ్రాగన్ ఫ్రూట్ పంటకు 2.70 లక్షల చొప్పున ఒక్కో రైతుకు 2 హెక్టార్లకు మొదటి 2 ఏళ్లకు రాయితీ ఇవ్వనున్నారు. అరటికి 70,000 రూపాయలు, బొప్పాయికి 30,000 రూపాయల వంతున మొదటి 2 ఏళ్లకు ఒక రైతుకు గరిష్టంగా 1 హెక్టార్కు మాత్రమే రాయితీ ఉంటుంది. 7 ఏళ్లకి పూల సాగుకు 20,000 రూపాయలు, కూరగాయల సాగుకు 24,000 రూపాయల వరకు రాయితీ ఉంటుంది. ఉద్యాన యాంత్రీకరణ కింద రాయితీపై స్ప్రేయర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల రైతులు పట్టాదారు పాసు పుస్తకం, 1B, ఆధారు, బ్యాంక్ ఖాతా పుస్తకంతో ఉద్యాన అధికారులను సంప్రదించాలని జిల్లా ఉద్యానాధికారి తెలియజేస్తున్నారు. మేకలు, గొర్రెలు పెంచే పోషకులు వర్షాకాలంలో జాగ్రత్తలు పాటిస్తే వాటిని కాపాడుకోవచ్చని పశువైద్యాధికారి తెలియజేస్తున్నారు. 3-4 నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులు వేస్తే వాటికి రోగాలు దరి చేరవన్నారు. వర్షాకాలంలో పచ్చిగడ్డి తిని చెరువులు కుంటల్లో నీళ్లు తాగడంతో అంతరపరాన్న జీవులు కడుపులోకి చేరి చిటుకువ్యాధి సంక్రమిస్తుందన్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే నట్టల నివారణ మందు పట్టించాలన్నారు. చెరుకు పంటలో పీక పురుగుల వల్ల పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది. దీన్ని నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తెలపగలరని హచ్చరల గ్రామం రైతు అడిగిన ప్రశ్నకు, వీలైనంత తక్కువ పరిధిలో నీటి తడులు ఇవ్వడం, మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయడం, దీని ద్వారా కూడా పీక పురుగును నివారించవచ్చని తెలియజేస్తున్నారు. లింగాకర్షక పుట్టలు ఎకరాకు 4 చొప్పున నాటిన 30 రోజుల నుంచి 120 రోజుల వరకు ఏర్పాటు చేసుకుంటే పురుగుల ఉనికిని తెలుసుకోవచ్చు. వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.0 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీని కారణంగా పీక పురుగును నివారించవచ్చు, పంట కూడా బాగా పెరిగి అధిక దిగుబడి వస్తుందని తెలియజేస్తున్నారు రాజంపేట గ్రామీణ వ్యవసాయాధికారి. పెద్దతిప్ప సముద్రం తమిళనాడు రాష్ట్ర ప్రజలు అమితంగా ఇష్టపడే దబ్బచిక్కుడు పంటను సాగు చేస్తూ రైతుల ఆదాయం ఆర్జిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని రైతులు దబ్బచిక్కుడు పంటను సాగు చేస్తూ లక్షల ఆదాయం పొందుతున్నారు. అన్నమయ్య జిల్లాని పీటీఎం మండలంలోని కందుకూరు గ్రామానికి చెందిన యువ రైతులు కౌలుకు ఎకరా భూమిని తీసుకుని ఎకరా పొలంలో దబ్బచిక్కుడు పంటను సాగు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో 5 కిలోల విత్తనాలు కొనుగోలు చేసి పంటను సాగు చేశారు. దుక్కులు దున్ని బిందు సేద్యం ద్వారా సాగు చేశారు. యాజమాన్య పద్ధతిలో మందులు పిచికారీ చేశారు. పంట సాగుకు 100,000 రూపాయలు ఖర్చు వచ్చిందన్నారు. పంట దిగుబడి ఆశాజనకంగా రావడంతో చెన్నై మార్కెట్లో కిలో 45 రూపాయల చొప్పున విక్రయించినట్లు రైతులు తెలియజేస్తున్నారు. ప్రతి కోతకు టన్ను వరకు దిగుబడి రావడంతో ఇప్పటి వరకు 5 కోతలు కోసి మార్కెట్కు తరలించినట్టు తెలియజేస్తున్నారు. ఇంకా 5 కోతలు వస్తాయని ఖర్చుల నిపుణు 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని యువ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: వామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ల ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
1: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: Mits deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
3: Hi, hello. Meeru vintunnaru MITS Community Radio 90.8. Nenu mee Ajay Rajesh. Vividha patrikala nundi sekarinchina samacharam. Jatiya, rashtriya mariyu sthanika vartalu. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు టీచర్లు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లిపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కోలూరి రాజేష్, అండమాన్ నికోబార్ దీవుల్లోని మాయా బందర్ పిఎం శ్రీ జిఎంఎస్ఎస్ఎస్ పాఠశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి జల్లి ప్రకాశ్రావు, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధాన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ 5 నిర్వహించే గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. దశాబ్దాల పాటు తన అద్భుత నటనతో అలరించిన అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వయోధిక సమస్యలతో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. జానకి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించి ఎన్నో పాత్రలకు జీవం పోశారు. రాష్ట్రానికి మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాబోతోంది. నౌకా నిర్మాణ రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న రక్షణ రంగ సంస్థ మజ్గావ్డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ రాష్ట్రంలో తయారీ యూనిట్ని ఏర్పాటుకు ముందుకొచ్చింది. దుగరాజపట్నంలోని ప్రతిపాదించిన షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి ఎండిఎల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనపై ఎండిఎల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో ఇటీవల చర్చించారు. నవరత్న కంపెనీగా పరిగణనలోకి తీసుకున్న ఎండిఎల్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి సుమారు 26,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని అధికారుల ప్రాథమిక అంచనా. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. రాయిచోటి శ్రీభద్రకాళి సమేత వీరభద్ర ఆలయంలో, మదనపల్లి సమీపంలోని నీరుగట్టివారిపల్లి చౌడేశ్వర ఆలయం, గుర్రంకొండ రెడ్డం ఆలయాల్లో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించగా మహిళలు భారీగా పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి మూలమూర్తిని బంగారు చీరతో అలంకరించారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి స్వర్ణ రథోత్సవం వేడుగ్గా జరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నారాయణగిరి షెడ్లో వేచి ఉన్నారు. వీరికి 10 గంటల్లో 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శ్రీవారిని గురువారం 70,114 మంది భక్తులు దర్శించుకోగా 4.86 కోట్ల హుండీ కానుకలు లభించాయి. పరిశ్రమల సందర్శనతోనే విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపడతాయని సీడాక్ సంస్థ సీనియర్ ఇంజనీర్ సంజయ్ అన్నారు. శుక్రవారం మిట్స్ డీమ్ టీవీ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం విద్యార్థులు బెంగళూరులోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ను సందర్శించారు. సూపర్ కంప్యూటింగ్ ప్రాధాన్యత, దాని పని విధానం, శాస్త్రీయ పరిశోధనలు, ఇంజనీరింగ్, రక్షణ రంగం, భారీ స్థాయి డేటా విశ్లేషణ వంటి విభిన్న రంగాల్లో సూపర్ కంప్యూటర్ల వినియోగం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు హేమానంద్, వందవ, షబీర్ బాషా, కవిప్రియ విద్యార్థులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించేలా అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దేశంలో రాజకీయ స్థిరత్వం ఉందని పేర్కొన్నారు. వృద్ధి, ఆశల ప్రకాశవంతమైన కేంద్రంగా భారత్ను ప్రపంచం చూస్తోందని అన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్ ఫోరంను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. సంస్కరణ విషయంలో తమ ఎన్డీఏ సర్కారుకు స్పష్టమైన రోడ్మ్యాప్ ఉందని, పరిపాలనపై తాము బలంగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. వృద్ధి వేగాన్ని కొనసాగించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెన్నైలోని బ్రిక్స్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సమావేశం ప్రారంభమైంది. 2026 బ్రిక్స్ కూటమికి భారత అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తోంది. బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధి బృందాన్ని స్వాగతిస్తూ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తాన్ని భారత్ ఎంచుకుందని శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞానం సహాయ మంత్రి డాక్టర్ జితేష్ సింగ్ పేర్కొన్నారు. ఆవిష్కరణలు అందుబాటులో, సరసమైన ధరలో, విశ్వసనీయంగా, సుస్థిరంగా ఉండేలా చూడడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని అన్నారు. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం. జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు విన్నారు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
4: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలు సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డ.
1: మిట్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చరిత్ర ఎరుగు స్వాగతం. చరిత్రపటంలో ఆగస్టు 24వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు. 1875 ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి వ్యక్తిగా మాథ్యూ వెబ్ రికార్డు సృష్టించారు. 1962 ఇదే రోజు 4వ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకార్తాలో ప్రారంభమయ్యాయి. 1970 ఇదే రోజు 6వ ఆసియా క్రీడలు థాయిలాండ్లోని బ్యాంకాక్లో ప్రారంభమయ్యాయి. 1899 ఇదే రోజు అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గర్స్ జన్మించారు. 1908 ఇదే రోజు స్వాతంత్ర ఉద్యమ విప్లవ వీరుడు భగత్ సింగ్ సహచరుడు రాజ్గురు జన్మించారు. 1918 ఇదే రోజు భారతీయ జనతా పార్టీ నాయకుడు సికిందర్ భక్త్ జన్మించారు. 1923 ఇదే రోజు భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా జన్మించారు. 1927 ఇదే రోజు తెలుగు సినిమా నటీమణి అంజలీదేవి జన్మించారు. 1927 ఇదే రోజు అలనాటి చలనచిత్ర హాస్య నటి, రంగస్థల నటి, గాయని టి కనకం జన్మించారు. 1928 ఇదే రోజు సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి రంగాచార్యులు జన్మించారు. 1945 ఇదే రోజు చలనచిత్ర నిర్మాత, అమెరికాకు చెందిన వ్యక్తి విన్స్ మెక్మాన్ జన్మించారు. 1970 ఇదే రోజు సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి జన్మించారు. 1985 ఇదే రోజు తెలుగు సినీ గాయని గీతా మాధురి జన్మించారు. 1993 ఇదే రోజు ప్రజావైద్యుడు, గాంధేయవాది వెంపటి సూర్యనారాయణ మరణించారు. 2009 ఇదే రోజు మట్టి ప్రేమికుడు, వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన కన్నగంటి వెంకటేశ్వరరావు మరణించారు. 2011 ఇదే రోజు ఛాయాచిత్రకారుడు బండి రాజన్ బాబు మరణించారు. 2015 ఇదే రోజు మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి మరణించారు. 2019 ఇదే రోజు భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణించారు. 24వ తేదీని ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం, సంస్కృత దినోత్సవంగా జరుపుకుంటారు. చరిత్రపటంలో ఆగస్టు 24వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు విన్నారు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యం మనవరం. ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు, సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM టు 2 PM మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: తగలగమనే తూరు పుదిసా పడమరనిసై ముగిసెనే.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చుట్టూ ఉన్న మనుషుల్ని నియంత్రించలేం, చుట్టుముట్టే పరిస్థితుల్ని నియంత్రించలేం. అయినా సరే అన్నీ మన చేతుల్లోనే ఉన్నట్లు ప్రవర్తిస్తాం. మనుషుల్ని మార్చాలని తపిస్తాం, పరిస్థితుల్ని దారికి తెచ్చుకోవాలని ఆరాటపడతాం. ఆ ప్రయత్నం ఒత్తిడికి గురి చేస్తుంది. అలా కాకుండా మనుషులు అలానే ప్రవర్తిస్తారు, పరిస్థితులు ఇలానే ఇబ్బంది పెడతాయి అని మనసుకు సర్ది చెప్పుకోగలిగితే ఏ సమస్య ఉండదంటారు లెడ్డెమ్ థియరీ ఆవిష్కర్త మెల్ రాబిన్స్. స్నేహితుడు గ్రూప్ ప్రవేశానికి ఆహ్వానించాడు. మనకు కోపం వచ్చేస్తుంది, ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్తుంది, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుంది, మనల్ని నిరాశ ఆవహిస్తేస్తుంది. ఇవేవి మన ప్రేమంతో జరిగిన సంఘటనలు కాదు, మన పరిధిలో ఉన్న విషయాలు కాదు. స్నేహితుడు శుభాకాంక్షలకి పిలవకపోతే మనం ఎందుకు బాధపడాలి? తనిళ్ళు తనిష్టం, ఎవరిని ఆహ్వానించాలనేది తన నిర్ణయం. ప్రేయసి బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఆత్మీయతకు ప్రయత్నించాలా? తన జీవితం తన ఎంపిక, నచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. మ్యాచ్ ఆగిపోయిందని దిగుపడుతూ కూర్చుంటామా? అది ప్రకృతి తీర్మానం. వర్షాలు సకాలంలో కాకపోతే ఎండాకాలం కురుస్తాయా? ఏ సంఘటనతో తీవ్రతైనా మనం స్పందించే తీరును బట్టి మారిపోతూ ఉంటుంది. తీవ్రంగా స్పందిస్తే తీవ్ర సమస్యలా కనిపిస్తుంది, అదో సమస్య కాదనుకుంటే దూది పింజలా తేలిపోతుంది. మెల్ రాబిన్స్ లెడ్దెం థియరీ సారాంశము ఇదే. వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మన పరిధిలో లేని వాటిని నియంత్రించాలనుకోవడం వృధా ప్రయాసే. దానికి బదులుగా మన నియంత్రణలో ఉన్న వాటిని మన ఆలోచనలు, మన స్పందనలు, మన మాటలు మేలని చెప్తోంది ఈ సిద్ధాంతం. ట్రైన్లో వెళ్తుంటాం, కాలక్షేపానికి బ్యాగ్ నుంచి పుస్తకం తీస్తాం. అంతలోనే ఏదో పెద్ద స్టేషన్ వచ్చేస్తుంది. యాత్రికుల గుంపు బిలబిలమంటూ వాలిపోతుంది, అన్ని సీట్లను ఆక్రమించేస్తుంది. భోగిలో మున్నపటి ప్రశాంతత దూరం అవుతుంది, చిక్కా కనిపిస్తుంది. ఏంటి కాకిగోళ అంటూ విసుక్కుంటాం. అవతలి వాళ్ళు నాలుగు మాటలు అంటారు, గొడవ పెరిగిపోతుంది. ఎవరో వచ్చి సర్ది చెబుతారు, ఎవరి బెర్త్ మీదకి వాళ్ళు వెళ్ళిపోతారు. అయినా ఆ ఆసనంతో రాత్రంతా నిద్రపట్టదు. బండి దిగే వరకు ఒకరినొకరం శత్రువులా చూసుకుంటాం. మొత్తానికి మనం చదవాలనుకున్న పుస్తకం చదవలేకపోయాం, మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం, ప్రయాణాన్ని ఆస్వాదించలేకపోయాం. నిజమే, పరిస్థితులు మన నియంత్రణ లేకపోవచ్చు, కానీ మన మీద మనకు అదుపు ఉండాలిగా. ఆ గడువును భరించలేకపోతే చెవులకు ఏ ఇయర్ఫోన్లో తగిలించుకొని ఇష్టమైన మ్యూజిక్ వింటూ కాలక్షేపం చేయాల్సింది. టీసీని బతిమాలి పక్కపోకీకి మారిపోవాల్సింది. ఆ గుంపుతోనే మాటలు కలిపి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాల్సింది. రైలు బండిని మించిన హ్యూమన్ లైబ్రరీ ఎక్కడా దొరకదు. ప్రతి జీవితం ఒక పుస్తకమే, ఓ ప్రేమపూర్వక పలకనింత చాలు. తొలి పేజీ దానంతటా అదే తెచ్చుకుంటుంది. నియంత్రణలో లేని పరిస్థితుల్ని నియంత్రించాలని ప్రయత్నించే కొద్దీ ఒత్తిడి అధికమవుతుంది. మనిషికి ఒత్తిడిని మించిన శత్రువు లేదు. ఆ ఉద్వేగం నేరుగా మెదడును హైజాక్ చేస్తుంది, మన విశిక్షణ మీద గురి పెడుతుంది. మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ రోజువారీ నిర్ణయాల్లో మనకు సాయం అందిస్తుంది, ప్రణాళిక ప్రకారం పనిచేసుకుపోయేలా సహకరిస్తుంది. మనం ఒత్తిడి పాలైనప్పుడు మాత్రం నా వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తుంది. మరో కీలక భాగమైన అమిగ్దల వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. మనం తీసుకునే దుందుడుకు నిర్ణయాలకు అదే కారణం. ఆ సమయంలో మనసుకు ఉత్ప్రేరకం లాంటిదేదో కావాలనిపిస్తుంది. మద్యాన్ని ఆశ్రయిస్తాం, మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకుంటాం, మన కోపతాపాల్ని ఇంకెవరి మీదో చూపిస్తాం, దుర్భాషలాడతాం, భౌతిక దాడికి దిగుతాం. ఫలితంగా బంధాలు దెబ్బతింటాయి, శత్రుత్వాలు పెరుగుతాయి, సమాజం ఆవేశపడనే ముద్ర వేస్తుంది. ఆ క్షణంలో లెడ్దెం థియరీని గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు ఇంతే అంటూ మనసుకు సర్ది చెప్పుకోవాలి. దీనివల్ల మెదడుకు పరిస్థితులు నియంత్రణ ఉన్నాయనే సంకేతం వెళ్ళిపోతుంది, అమిగ్దల ఆగడాలు ఆగిపోతాయి. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మునపట్లానే బుద్ధిగా తన పని తాను చేసుకుపోతుంది. చాలా సందర్భాల్లో ఇతరుల అభిప్రాయాలకు మనం బందీలుగా మారుతున్నాం. ఓ పాశ్చాత్య చిత్రకారుడు విమర్శల భయంతో తన జీవితకాలంలో గీసిన వందలాది కళాఖండాల్ని చీకటి గదిలో దాచేశాడు, అనామకుడిగా బతికాడు. అనామకుడిగానే మరణించాడు. ఆ తర్వాతే అవన్నీ వెలుగులోకొచ్చాయి. దేనికదే అద్భుతం, విమర్శలు భయపెట్టిన ప్రతిసారి విమర్శించేవారిని విమర్శించని లెద్దెం అనుకుని ఉంటే ఆయన జీవితం మర్రలో ఉండేది. మనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం, కానీ నలుగురు ఇంజనీర్ కావాల్సిన వాడు టీచర్ ట్రైనింగ్లో చేరడం ఏమిటి అనుకుంటారనే భయం. అందుకే అయిష్టంగానే ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోతాం. మనకు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని కోరిక. అదే సమయంలో ఆ భార్యశరణికి జీన్స్ అస్సలు బాగోదు, బఫూన్లో ఉంటాడు అని ఎవరో ఎగతాళి చేస్తారని జంకు. దీంతో ఇష్టంగా కొన్న డ్రెస్ను మూలన పడేస్తాం. మనమే కాదు, ప్రతి సంఘజీవి సమాజానికి చాలా విలువ ఇస్తాడు. నలుగురు తన గురించి ఉన్నతంగా ఆలోచించాలని, గొప్పగా మాట్లాడుకోవాలని ఆశపడతాడు. ఆ ఆరాటంలో తనదైన వ్యక్తిత్వాన్ని వదులుకుంటాడు, తనదైన అభిరుచుల్ని దూరం చేసుకుంటాడు. తన గురించి ఎవరైనా చెడుగా ఆలోచిస్తే విలవిల్లాడిపోతాడు. ప్రతి మనిషికి రోజుకు 70,000 ఆలోచనలు వస్తాయని ఓ అంచనా. మన బంధుమిత్రులు, సహోద్యోగులు బుర్రల్లో పుట్టుకొచ్చే వేలాది ఆలోచనల్లో 5-10 మన గురించి ఉండొచ్చు. అందులో కొన్నింటిని వారు ఇతరులతో పంచుకోవచ్చు. 1-2 అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరికి మనదాకా రావచ్చు. అంత మాత్రాన వాటిని ప్రభావితం చేయడానికి మొత్తంగా మన జీవితాన్ని పనంగా పెట్టాలా? ఇంత చేసినా సమాజం మెచ్చుకుంటుందనే భరోసా లేదు. ఎన్నో కొన్ని చేతులు వేలెత్తి చూపుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరినో మెప్పించాలనే ఆరాటాన్ని వదిలేయాలి. ఇతరుల విమర్శలకు అతిగా స్పందించడం ఆపేయాలి. మనల్ని తిట్టుకుంటున్నారు, తిట్టుకొని లెద్దెం. మన వ్యక్తిత్వంపై బురద జల్లుతున్నారు, చల్లుకొని లెద్దెం. మన అభిప్రాయాలతో ఏకీభవించలేదు, వ్యతిరేకించని లెద్దెం. ఉన్నతాధికారులు ఏ రోజు ప్రశంసించలేదు, ప్రశంసించలేకపోని లెద్దెం అనుకోగలిగితే ఏ సమస్య ఉండదు. మన గురించి మనకు బాగా తెలిసినప్పుడు, మన సమర్థత పట్ల మనకు స్పష్టత ఉన్నప్పుడు, మన దారి సరైందే అని బలంగా నమ్మినప్పుడు ఎవరిని ఖాతరు చేయాల్సిన పని లేదు. అలా అని ఆయా వ్యక్తుల్ని ద్వేషించం. వాళ్ళ సంకుచిత విమర్శలకు మాత్రం స్పందించం. ఆ మునుషుల్ని దూరం చేసుకోం. అవతలి వ్యక్తుల నెగిటివ్ స్వభావాన్ని మాత్రమే దూరం పెడతాం. వాళ్ళు ఇలానే ఉంటారు, లెడ్దెం నుంచి నేను నాలానే ఉంటాను, లెట్మీ దిశగా మనిషి ప్రయాణమే మానసిక వికాసం అంటే. దీనివల్ల ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని మన కోసం కేటాయించుకోగలం. అలా వృధాగా పోతున్న ఆలోచనా శక్తిని మన విజయానికి ఉపయోగించుకుంటాం. తద్వారా మరింత శక్తివంతులమవుతాం. ఇతరులు మనల్ని నియంత్రించుకోవాలనుకునే ఒక కోణమైతే, మనం ఇతరుల్ని నియంత్రించే ప్రయత్నం చేయడం మరో కోణం. ఇది కూడా అర్థం లేని ప్రయాసే. ఇది కుటుంబంతోనే మొదలవుతుంది. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఒకరిపైన ఒకరు నియంత్రణ సాధించాలని చూస్తారు. కొన్నిసార్లు స్నేహం, ప్రేమ పేరుతోనూ నియంత్రణ కొనసాగుతుంది. ఏ రూపంలో ఉన్నా సరే నియంత్రణ ప్రేమకు చిహ్నం కాదు, అపనమ్మకానికి సాక్ష్యం. నియంత్రణ అనేది ఓ బుడగ. ఏదో ఒక సమయంలో టప్పును పగిలిపోవడం ఖాయం. ఏమిటి మనిషి, ఎంత ఆత్మీయుడైనా సరే మనం కోరుకున్నట్టే ఉండాలనుకోవడం, మనం ఆశించిన విధంగానే స్పందించాలనుకోవడం ఎంత మూర్ఖత్వం. వాళ్ల లోపాలని సరిదిద్దగలమని, వాళ్ల బలహీనతల్ని దూరం చేయగలమని మనకు మనమే గొప్పలు చెప్పుకోవడం ఎంత విడ్డూరం. దీన్నే మానసిక నిపుణులు కంట్రోల్ ట్రాప్గా అభివర్ణిస్తారు. దీనివల్ల అపార్థాలే మిగులుతాయి. నియంత్రణతో ఏ మార్పును సాధించలేం. స్ఫూర్తిని నింపడం వల్లే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. ఎదుటి వ్యక్తికి మనం ఓ ఉదాహరణ కావాలి. కొడుకో కూతురునో పొద్దున్నే లేచి వ్యాయామం చేయాలని కోరుకునే తండ్రి తిట్లతోనో శాపనార్థాలతోనో ఆ లక్ష్యాన్ని సాధించలేడు. అందరికంటే ముందు తనే మేల్కొని కసరత్తు ఆరంభించాలి. ఏ ఆత్మీయులకో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ సమస్యను వాళ్లు పరిష్కరించుకునే అవకాశం ఇవ్వాలి. పరకాయ ప్రవేశం చేసి మనమే పోరాడాలని అనుకోకూడదు. ఎవరి జీవితం వాళ్లదే అయినప్పుడు ఎవరి యుద్ధం వాళ్లదే అవుతుంది. మహా అయితే మన వంతుగా ఎంతో కొంత సాయం చేయాలి. అలా కాదని వాళ్ల వైపు నుంచి కూడా మనమే పోరాడితే అవతలి వాళ్లు బలహీనులుగా మిగిలిపోతారు. జీవన పోరాటంలో పరాధీనత ప్రమాదకరం. మనిషి ప్రకృతి కూడా బానిసలానే చూస్తాడు. తను బయటికి వెళ్తున్నప్పుడు ఎంత దగ్గాలనుకుంటాడు, తను ఇంటికి బయలుదేరే సమయానికి వర్షం ఆగిపోవాలనుకుంటాడు. ఎక్కడ తేడా వచ్చినా నిరాశకు గురవుతాడు. వర్షాన్ని నియంత్రించలేం కానీ చేతులని గొడుగును నియంత్రించగలం. ఎండను నియంత్రించలేం కానీ కారులోని ఏసీని నియంత్రించగలం. క్యాబ్ డ్రైవర్ ఒకటే దగ్గుతున్నాడని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయాణం నరకంలా మారుతుంది. ఆ పరిస్థితిని నియంత్రించలేం. కానీ ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించడం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. జయాపజయాలు అంతే, ఏ ఫలితాన్ని మనం శాసించలేం. త్రికరణ శుద్ధిగా ప్రయత్నించడం వరకే మన పని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించింది ఇదే. కర్మ చేయడం వరకే నీ బాధ్యత, ఫలితాల్ని పరమాత్మకి అప్పగించాలి. రైతు తన పొలంలో వేల కొద్ది విత్తనాలు చల్లుతాడు, అన్నీ మొలకెత్తాయని ఎప్పుడు అనుకోడు. మొలకెత్తినవన్నీ మొక్కలే పంటనివ్వాలని ఆశించడు. ఆ నిర్ణయాన్ని ప్రకృతికే వదిలేస్తాడు. మనం కూడా రైతులానే ఆలోచించాలి. జీవితంలోని ప్రతి చిన్న కోణాన్ని నియంత్రించుకోవాలని కోరుకోకూడదు. అలా ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఉద్వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోపం, అసహనం, ఆత్మన్యూనత, అది ఏమైనా కావచ్చు. ఏ ఉద్వేగం జీవితకాలమైనా 60 సెకండ్లే. మనం సంధించకపోతే అవే తోక ముడుచుకుని తుర్రుమంటాయి. కానీ మనం కోరికోరి నెత్తిన పెట్టుకుంటాం, పెంచి పోషేస్తాం. లిడ్డెం సిద్ధాంతాన్ని జీవితంలోని అన్ని కోణాలకు అన్వయించుకోవచ్చు. స్నేహబంధానికి కూడా ఓ 10 మంది ప్రాణస్థితుల పేర్లు అడిగితే టకటకా చెప్పేస్తాం. అందులో కనీసం 7 పేర్లు బాల్య స్నేహితులవే. కారణం, చిన్నప్పటి స్నేహాలు లిడ్డెం లిట్మస్ టెస్ట్లో పాస్ అయి ఉంటాయి. ఒకడు అబద్ధాల్లో దిట్ట, ఒకడు అప్పులు అప్పారావు, ఒకడు వ్యసనపరుడు. అన్నీ తెలిసినా మనం వాళ్లను యథాతథంగా ఆమోదిస్తాం. ఉద్యోగ జీవితంలో అడుగు పెట్టాక మాత్రం ఎదుటి వ్యక్తులను భూతద్దంలో పరీక్షించి మరీ మిత్రులుగా చేర్చుకుంటాం. మన ఆలోచనలకు తగినట్టు వ్యవహరించకపోతే నిర్మోహమటంగా దూరం పెట్టేస్తాం. ఇక్కడ లిడ్డెం సూత్రాన్ని అన్వయించం. కాబట్టే ఓ వయసు తర్వాత ఏర్పడే స్నేహాలు చాలా బలహీనంగా ఉంటాయి, స్వార్థంతో కూడుకుని ఉంటాయి. ఓ సర్వే ప్రకారం మనిషి ప్రతి 10 ఏళ్లకు 50% స్నేహితుల్ని కోల్పోతాడట. కుటుంబ బంధాలకు కూడా ఇదే పోలిక వర్తిస్తుంది. జీవిత భాగస్వామిని యథాతథంగా ప్రేమించగలిగితే తన బలహీనతల్ని భరిస్తాం, లోపాలను అర్థం చేసుకుంటాం. ఆ అవగాహన కరువైనప్పుడే విడాకులు, బ్రేకప్లు. ఓసారి బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడు. పాటలిపుత్రుని ఒక గడప ముందు ఆగాడు. ఆ ఇంటి ఇళ్లలో భిక్ష వేయలేదు, సరికదా, దుర్భాషలాడింది. అందరూ నొచ్చుకున్నారు. బుద్ధుడు మాత్రం మౌనంగా ముందుకు సాగాడు. మీకు బాధగా అనిపించలేదా స్వామి? అడిగాడు ప్రధాన శిష్యుడైన ఆనందుడు. ఆ మాటకు చిరునవ్వునవి. ఆ తిట్లను మీరంతా స్వీకరించారు, అందుకే మీకు బాధగా అనిపించింది. నేను స్వీకరించలేదు, కాబట్టి నాకు ఏ బాధ లేదు. ఏదైనా సొంతం చేసుకుంటేనే మనది అవుతుంది అని జవాబిచ్చాడు శాక్యముని. నిజమే, మన ఉద్వేగాలు మన నియంత్రణలో ఉండాలి. వాటి మీద ఇంకెవరి పెత్తనమో అవసరం లేదు. ఎవరైనా ఆ అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేసినా సమర్థంగా తిప్పికొట్టాలి. మన ఆలోచనలకు మనమే యజమాని కావాలి. బుద్ధుడి కోణంలో లిడ్డెం తేరే ఇది. వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మహాభారతంలో మహనీయులు మన శుభోదయ స్వరాలులో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
2: ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఇప్పుడు మనం శ్రీరమణ గారు రచించిన మిథునం కథా సంకలనంలోని బంగారు మురుగు గురించి తెలుసుకుందాం. దసరా రోజులు వచ్చాయి. ఒక పెద్ద పీఠం మంది మార్బలంతో మా ఇంట్లో దిగింది. స్వాములారు, శిష్యగణం, సేవకులు, వంటలెక్కలు, గున్న ఏనుగు, 4 ఆవులు, వాటి దూడలు, జింకపిల్ల, 2 పల్లకీలు, ఇవి కాక బోలెడు సాధన సామగ్రి 4 గూడుబల్ల నిండా దిగాయి. ఇల్లంతా ఆక్రమించుకొని సిపాయిల్లాగా వాళ్లే ఎక్కడెక్కడ ఏమేమిటి, ఎట్లా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు. నేను, బామ్మ పరాయి వాళ్ళలా చోద్యం చూస్తున్నాం. ఇవాటి నుండి మన కొంప సర్కస్ డేరా అనుకో అంది బామ్మ. వాళ్ళు మాట్లాడే భాష కూడా చిత్రంగా ఉంది. మా నాన్నని గృహస్థు అని పిలిచేవాళ్ళు. సామాజికులు, పూర్ణదీక్షాపరులు, శిష్య పరమాణువులు, పాదరేణువులు, ఏమిటో నాకు అర్థం కాని మాటలు చాలా వినిపించేవి. అంటే ఏమిటని బామ్మను అడిగితే, అంతా మనుషులేరా అబ్బి, ఉత్తినే అదో ఆడంబరం అన్నది బామ్మ. గున్న ఏనుగుకి రోజూ బెల్లం బుట్ట, అరటి పల్లగెల అందించేవారు. దాని సేవకు 2 మావటీలు. శ్రీ మావటిగారిని మంచి చేసుకుని నన్ను ఒక్కసారైనా ఏనుగు ఎక్కించారని బామ్మ తంటాలు పడ్డది. కానీ వారు సాధ్యపడదని అన్నారు. పల్లకీలపైన ఉండే శాటిన్ వస్త్రం చుట్టేసి పల్లకీల్ని దేవుడిలో జాగ్రత్త చేశారు. పల్లకిని ఎక్కించమని హఠం చేస్తే, ఆ సన్యాసి పల్లకి మనకెందుకురా, నీ పెళ్లికి దీని జేజమ్మ లాంటి పూసల పల్లకి పెట్టించి ఊరు పేట ఊరేగిస్తా అని బామ్మ సముదాయించింది. అందరూ నిద్రలు పోయాక సామలారి జింక చర్మం మీద నన్ను కాసేపు పడుకోబెట్టింది బామ్మ. భలే మెత్తగాను తమాషాగాను ఉంది. జింకపిల్లతో ఆడుకోవాలనిపించేది, కానీ బామ్మ దాన్ని శత్రువర్గంగా భావించి దూరంగా ఉంచేది. మా ఇంట్లో అర్చనలు, దీక్షలు,

0: నామాలు గొటకంగా సాగుతున్నాయి. వచ్చిపోయే భక్తులు బంధువులు అంతా కోలాహలంగా ఉంది. స్వామివారు వెండి రేకులు తాపడం చేసిన సింహాసనం మీద కూర్చొని తావలం తిప్పుతూ ఉండేవారు. ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు. ఎప్పుడైనా ఒక చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులకి. అలౌకిక విషయాల్లోనూ లౌకిక వ్యవహారాల్లో కూడా తలదూర్చేవారు. వంటలు, పిండి వంటలు, కూరలు, పులుసులు అన్నీ ఏమేం ఎట్లా చేయాలో ఆయనే చెప్పేవారు. చెప్పడం అనకూడదట, ఆదేశించారు అనాలట. చుట్టానికి వచ్చారనకూడదు, దర్శనానికి వచ్చారని అనాలట. పాదాలి వంటి స్వామి అని ప్రాధాయపడేవాళ్ళు. వాళ్ళకి ప్రాప్తం ఉంటే పాదాలిచ్చేవారు. లేని వాళ్ళు పాంకొల్లికి ముక్కి వెళ్ళిపోతూ ఉండేవారు. స్వాములవారు భోజనం చేశాక వెండి గొలుసుల ఉయ్యాల బల్ల మీద, పట్టు బాలీసుల మీద వాలి అరమోడ్పు కన్నులతో భుక్తాయాసం తీర్చుకునేవారు. వింజామరలు విసరడానికి మేమంటే మేమని వంతుల కోసం పోట్లాడేవారు భక్తులు. జాజి చక్రవర్తిదే భోగం, మళ్ళీ మీ స్వామివారిదే భోగం అనేది శిష్యుల దగ్గర మా భామ్మ. వాళ్ళు దానికి ఎంతో గర్వపడేవాళ్ళు. సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధించేవారు. అర్థమైనా కాకపోయినా అంతా శ్రద్ధగా వినేవారు. అయ్యవారికి సాలువులు, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పళ్ళు రొక్కం కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు. ఒకరోజు సిల్కులాల్చి 4,000కి ఉంగరాలు, మెడలో పతకపు గొలుసుతో ఆర్భాటంగా గుర్రబండి దిగాడు ఒక భక్తుడు. వస్తూనే స్వామివారి పాదాల మీద వాలాడు. స్వామివారు వాత్సల్యంతో వందనాన్ని స్వీకరించారు. జోడించిన ఉంగరాల చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని, ఎట్లా ఉందిరా వ్యాపారం అని అడిగారు. అంతా తమ దయ అన్నాడా భక్తుడు. రాహు ఇల్లు మారుతున్నాడు, ఇక నీకు తిరుగులేదురా, పట్టిందంతా బంగారమే అన్నారు స్వామి భక్తుడి చేతులు వదిలిపెడుతూ. భక్తుడి నడిమి వేలునున్న ఎర్రరాయి ఉంగరం స్వామి చేతిలోకి వచ్చింది. పక్కనే ఉన్న శిష్యుడి దోసిట్లో వేసి అమ్మవారికి ముక్కిరి చేయించండి అని చిరునవ్వుతో ఆదేశించారు. ఆ భక్తుడికి వేలు ఊడినంత బాధ కలిగింది. పెదాలు తడారిపోయినాయి. బిక్క చచ్చి తమ చిత్తం అన్నాడు ఎప్పటికో తేరుకొని. కాదు తల్లి అజ్ఞ అన్నారు స్వామి గంభీరంగా. మనోవాకాయ కర్మల మీద స్వామివారు ప్రసంగం కొనసాగించారు. బామ్మ నవ్వాపుకోలేక సభలోంచి జారుకుంది. శిష్యుడు ఎదురైతే మీ దేవుడికి పట్టిందంతా బంగారమే అని ఎగతాళి చేసింది. లోగడ విడిది చేసినప్పుడు ఆయన చూపు బామ్మ బంగారు మురుగు మీద పడిందంట. తల్లి చిట్టుకాసల పేరు కావాలని గొల చేస్తోంది, నువ్వు చెయ్యి విదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా అన్నారట స్వామి బామ్మతో. అయ్యో ఆ తల్లికి నేనిచ్చే పాటిదాన్న సాక్షాత్తు మహాలక్ష్మి, ఆమెకేం తక్కువ స్వామి అని బామ్మ భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందంట. ఒరే హనుమంతుడి ముందా కుప్పగంతులు, ఇచ్చేదాన్నైతే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకి వచ్చి స్వరాజ్యం కోసం జోలపెట్టిన రోజే ఇద్దును కదా, మహామహా ఆయనకే ఇవ్వలేదు, ఈ సర్కస్ కంపెనీకి ఇస్తానా అంది బామ్మ. అది తీర్థ ప్రసాదాల సమయం. భక్తులంతా కాళ్లకు మొక్కి తీర్థం పుచ్చుకొని మళ్లీ మొక్కి వెళ్తున్నారు. నేను వెళ్ళి చెయ్యి జాప. స్వాములారు ఉగ్రంగా గుడ్లురిమి పో అవతలికి అని గసిరారు. చొక్కా తొడుక్కొని మొక్కడం, తీర్థాలు తీసుకోవడం మహాపచారం అంట. ఇంకేముంది, కొంపలు మునిగిపోయినట్లు అందరూ హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సందట్లో నాలాగూ చొక్కా విప్పేసి ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు. ఆయన కటాక్షించలేదు. నన్ను బయటికి పంపేయమని తీర్థపు శంఖతో సాగ చేశారు. తెలియక జరిగిన అపచారానికి మన్నింపు కోరాలని అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడితే మరీ రెచ్చిపోయి, ఇవాళ అమృతం ఎవరికీ ప్రాప్తం లేదు, అపచారానికి ప్రాయశ్చిత్తమన్నారు కఠినంగా. శంఖు క్రింద పెట్టేసి తావలం అందుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. భక్తులు శిష్యులు అంతా నన్ను దోషిని చూసినట్లు చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న మా నాన్నలో సహనం చచ్చిపోయింది. నన్ను బయటికి బరబరా లాక్కెళ్ళి పొనుకం వచ్చిన మనిషిలా చావుకుంటారు. ఒంటి మీద ఆచ్ఛాదన కూడా లేదేమో, ఒళ్ళంతా వాతలు తెలాయి. గుక్క పెట్టి పరిగెత్తాను. బామ్మ పరుగు పరుగున ఎదురొచ్చి రెండు చేతులను నెత్తుకుని గుండెలకు పొదువుకుంది. భయం, బాధ, ఉక్రోషం, ఒంటరితనం ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ 1000 చేతులు నా కోసం చాపిన అమ్మవారిలా కనబడింది. గబగబా బాదం చెట్టు క్రిందకు తీసుకువెళ్ళింది. వాతలు చూసింది, వలవలా ఏడ్చింది, ఒళ్ళంతా నిమిరింది, పై కొంగు కప్పింది. ఆ బడుద్దాయికి నిన్ను కొట్టేందుకు చేతులు ఎలా వచ్చాయరా, దుర్వాసపు పుటకవాడును అంటూ నాన్నని తిట్టింది. నా ఏడుపు ఎక్కిళ్ల స్థాయికి తగ్గింది. బామ్మ మాత్రం బుసలు కొడుతూనే ఉంది. ఇంతలో స్వాములారి అంతరాంగిక శిష్యుడు ముడిదోవతలు ఆరేయడానికి పెరడివైపు వచ్చాడు. దీక్షితులు ఇట్రా అంటూ గద్దెంపుగా పిలిచింది. ఆ పిలుపుకు ఆయన ఉలిక్కిపడ్డాడు. ఆ సంబోధన ఆ ధాటి దీక్షితులు గారంటే స్వాములారి తర్వాత స్వాములారంతటి వాడు. పెద్ద ఆయన అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వేలావేళలు, కళాకళలు అన్నీ తెలిసినవాడు. స్వామివారికి జలుబు చేస్తే దీక్షితులు గారికి తుమ్ములు వస్తాయి. అలాంటిది వారి సంబంధం. దీక్షితులు సంకోచిస్తానే 4 అడుగులు బామ్మ వైపు వేశాడు. ఏం స్వాములారయ్యా, బోడి స్వాములారు, పసివేదవికి ఎలా వాతలు తెలాయో చూడు. పైన చొక్కా ఉంటేనే అంట్లవేదవ అయిపోయాడా, అభం శుభం తెలియని పసిబిడ్డ. ఆ మాటకొస్తే దేహశుద్ధులేని ఉండాకోళ్లు చాలామంది ఉన్నారు. మీ గుంపులో చేతనైతే వాళ్ళ చర్మాలు ఒలిపించి తెద్దాల పోయమను. ఊరికే బృహదారణ్యాలు భగవద్గీతలు వలిస్తే లాభం లేదు. మాణికతో జొన్నలు కలిస్తే బలం వస్తుందా? దంచాలి, వండాలి, తినాలి, హరాయించుకోవాలి, అప్పుడు వస్తుంది బలం. అవునా? మీ పిరాయికి చెప్పు, నాకేం భయం లేదు. వాడి బూడి శాపం నన్నేం చేయదు. బుసలు కొట్టే బామ మాటలకి దీక్షితుడు బుర్ర తిరిగిపోయింది. పిలగ తడుముకుంటూ పిల్లిలా జారుకున్నాడు. అయినా బామ్మ ఆగలేదు. ధిక్కారం సైతున అని వేమూరు గగ్గయ్యల గుడ్లు వీడును పిచ్చిక మీద బ్రహ్మాస్త్రమని ఒక పక్క నుంచి ఎకరాలు హరించిపోతున్నా తెలియటం లేదు. అరిసల్ని అప్పాల్ని వదలలేనివాడు అరి షడ్వర్గాల్ని వదులుతాడు. సోములారిని మా నాన్నని కలుపుగలుపుగా దీక్షితులు వెళ్ళినా అరగంట దాకా బామ్మ తిడుతూనే ఉంది. రాత్రి అమ్మ నన్ను గట్టిగా కరుచుకొని కంటి నిండా ఏడ్చింది. నూనె రాసింది. నాన్న రోజంతా అన్నం తినలేదు. ముందే ఉండాలి నిగ్రహం. ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా? అంతా తామసం కూడదు అని బామ్మ మందలించింది. తలదించుకున్నారు గాని నాన్న మారు మాట్లాడలేదు. స్వాములారి మీద కాదు, యావత్తు పీఠం మీద బామ్మ కత్తిగట్టింది. పాకశాలలో వంటవాడి మీద దాసటీకం చేసి నాలుగు చిట్టిగారెలు కుంగులో వేసుకుని వచ్చి వేడివేడిగా నా చేతికి తినిపించింది. దీక్షితుల్ని పనిమాల పిలిచి, ఇదిగో మహానివేదన కాకుండానే చిట్టిగారెలు పిల్లాడికి పెట్ట, చెప్పుకో దిక్కున్న చోట. ముక్కకు చెంబుడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పిడి గింజలు జల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకున్న వాడికి పట్టెడన్నం పెట్టడం, ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం. సవాలు చేసింది బామ్మ. పాపం దీక్షితులకి బామ్మంటే సింహస్వప్నమైంది. ఎప్పుడు పిలుస్తుందో తెలీదు, ఏం తిరుతుందో తెలీదు. రెండో రోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు స్వామివారు. జామపండు ఇచ్చి మొత్తం తినాలరా అని తినిపించారు. నాకు పులి మీద కూర్చున్నట్లయింది. రుద్రాక్షలు గుచ్చుకుంటున్నాయి, అయినా ఎటూ కదలడానికి వీలులేదు. తర్వాత మరి కాస్త ముద్దు చేసి వారి పాంకోళ్లు తొడిగించి నడవమన్నారు. నేను రకరకా చెప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తుంటే, ఏమమ్మో నీ మనవుడు బాలకృష్ణుడు అన్నారు స్వాములారు పెద్దగా నవ్వుతూ. శిష్యులంతా ఆమోదిస్తున్నట్లు ముఖాలు వికసింపజేశారు. అంతా తమరి వాత్సల్యం, పసివాడి అదృష్టం అంది బామ్మ. ఈ సంఘటన తర్వాత దీక్షితులు సుఖంగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ పీఠం మరో చోటికి తరలింది. బామ్మ మేలు కొలుపులు పాడుతూనే ఉంది, ముగ్గులు వేస్తూనే ఉంది. కానీ నా చిన్నతనం బామ్మ వీపు మించి జారిపోయింది. నా కంచెం నాదే, నా మంచం నాదే. హై స్కూల్ చదువులో పడ్డాను, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నాకు వడగపోగు వేయించాలని నిర్ణయించారు. వారం ముందుగానే సందడే ప్రారంభమైంది. గురు పరంపరతో పాటు బంధువులతో ఇల్లు నిండింది. మా అత్తయ్య, మామయ్య వాళ్ళ అమ్మాయి కళ్యాణి వచ్చారు. కళ్యాణికి 10 ఏళ్ళుంటాయి. ప్రతి ఇంట్లోలాగే మేనత కూతురు కాబట్టి నీ పెళ్ళాం వచ్చిందిరోయ్ అని పాత సత్సం ఆడారు అందరూ. అత్తయ్య వస్తూనే బామ్మను చూసి, ఏమిటి అమ్మా అంతగా చిక్కిపోయావు అని బాధ నటించింది. నేను చిక్కేదాన్ని కాదులేవే, ఎవరికి, నువ్వు బాధపడుకు అంది వ్యంగ్యంగా బామ్మ. చూడు, ఆ చేతులు పుల్లలాగా అయిపోయాయి. బావిలో చెదవేసినప్పుడు ఆ మురుగు జారి నూతిలో పడుతుందేమో చూసుకో. సలహాగా అత్తయ్య అంటే, నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు, చచ్చినా నా చేతి మురుగు నీకివ్వను, తెగేసినట్లు అన్నది బామ్మ. అత్తయ్య కస్సును లేచింది ఆ మాటికి. అంటే నీ ముష్టి మురుగు కోసం పడిచేస్తున్నానా? ముష్టిది కాదది, బంగారపుది. సువి అంటే రోకలి పూటకి తెలుసులేవే అంది బామ్మ. ఒక్కగానొక్క ఆడపిల్లని, కన్న కూతుర్ని, దయాపేక్షలు లేవు. మీ పెట్టుపోతలకు మేము ఎప్పుడైనా ఏడ్చామా అని గద్గద స్వరంతో అత్తయ్య విజృంభించింది. తల్లి కూతుర్ల వాదులాట విని అమ్మ లోపల ఆనందపడ్డది. మాటామాట మరీ పెరగకుండా నాన్న సర్దుబాటు చేశారు. నా చెవిలో నాన్న బ్రహ్మోపదేశం చేశారు. మెడలో జంధిప పోగు, చెవులకు బంగారు పొగులు నాకు కొత్త అలంకారాలయ్యాయి. బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతుంది. త్వరలో పాత చిలకలు ఎగిరిపోయి కొత్త చిలకలు వచ్చి వాళ్ళున్నాయి. బామ్మకు అరణంగా ఇచ్చిన ఆవుదోడికి 5వ కారుదోడ పుట్టింది. కంటిచూపు తగ్గినా బాగా చెయ్యి తిరిగిన బామ్మ ముగ్గులు గడి తప్పకుండా వేస్తూనే ఉంది. పీఠాధిపతుల తాకిడి తగ్గింది. తాతలనాటి క్షేత్రాలు తరిగిపోయాయి అంటూ మామిడి తోట గృహస్థు పేరు మీద లేదిప్పుడు. దేవుడికి గోడలు తప్ప పైపెంకులు లేవు. ఒంట్లో ఓపిక తగ్గినా బామ్మ మాట చురుకు తగ్గలేదు. మా ఉయ్యాల వెండి గొలుసుల్ని గున్న ఎనుగు మింగేసింది అని సరసంగా చెప్పి నవ్వేది. అమ్మకి అకాల వార్ధక్యం వచ్చింది. తడిచీరల శిక్ష తప్పింది. నాన్న నిర్లిప్తంగా ఉంటున్నారు. అప్పటి వైభవం లేదు, అట్లాగని దరిద్రమూ లేదు. నాకు తెలిసిన వైభవం బామ్మ, బాదం చెట్టు అని ఇప్పుడు ఉన్నాయి. నాది అనుకుంటే దుఃఖం కాదు, అనుకుంటే సుఖం. బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అనిపించింది. ఇదండి బంగారు మురుగుకు సంబంధించిన సమాచారం. వింటూనే ఉండండి, వినిపించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: பிட்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, డీమ్ టు బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330-8030555 మరియు 7330-8555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, వెల్కమ్ టు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఐఎమ్ యువర్ ఆర్జే పౌని రాయల్. ఈరోజు కిచెన్ ల్యాబ్ గురించి తెలుసుకుందాం. కిచెన్ ల్యాబ్లోని బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: బీట్రూట్ 1, పెరుగు కప్పు, కొబ్బరి తురుము అరకప్పు, అల్లం ముక్క చిన్నది, కరివేపాకు రెబ్బలు 2, పోపు గింజలు స్పూను, పచ్చిమిర్చి 2 నూనె, ఉప్పు తగినంత. తయారు చేసే విధానం: చెక్కు తీసి బీట్రూట్ను తురుముకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్రను గ్రైండర్లో వేసి పేస్టులా చేసుకోవాలి. తక్కువ నీళ్లలో కాస్త ఉప్పు వేసి బీట్రూట్ను ఉడికించాలి. కొంచెం మెత్తగయ్యాక కొబ్బరి పేస్టును వేసి 5 నిమిషాలు ఉడికించి పోవు పెడితే బీట్రూట్ పచ్చడి తయారు. యాపిల్ క్యారెట్ స్వీట్ పొటాటో సూప్ గురించి తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉల్లి ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు కప్పు, చిలగడ దుంప ముక్కలు అరకప్పు, యాపిల్ ముక్కలు కప్పు, కాబూలీ చనా ఉడికించి వేయించినవి కప్పు, కొత్తిమీర తరుగు 2 స్పూన్లు, నిమ్మరసం 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూను, కారం స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, కూరగాయలు ఉడికించిన నీళ్లు 1/2 కప్పు, అల్లం కాస్త, బటర్ 1/2 కప్పు, ఉప్పు నీళ్లు తగినంత. తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఒక మందపాటి బాణలీలలో బటర్ కరిగించి అందులో ఉల్లి వేయించాలి. కాస్త రంగు మారాక చిలగడ దుంప, క్యారెట్, ఆపిల్ ముక్కలు జత చేయాలి. ఇంకా ఉప్పు, అల్లం, మిరియాల పొడి, కారం, జీలకర్ర, గరం మసాలా కలపాలి. కూరగాయలు ఉడికించిన నీటిని చేర్చి మురిగించుకోవాలి. కూరగాయలు మెత్తగా అయ్యాక దించేయాలి. కాస్త చల్లబడ్డాక కూరగాయలని ప్యూరీలా చేసుకోవాలి. పైన కాబూలీ చనా, కొత్తిమీర, నిమ్మరసం వేస్తే సరి. ఇంకొకటి దుప్పలం భోజనానంద రాగం, దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు, ఈ 6 రుచులు ఉన్న వంటకాన్ని షడ్రోసోపేతమైనదిగా భావిస్తాము. ఆరోగ్యంగా జీవించటానికి ఆహార పదార్థాలు ఈ 6 రుచులతో కూడుకున్నవిగా ఉండాలనేదే ఆయుర్వేద సూత్రం. ఒక ద్రవ్యంలోనూ విటమిన్లు, మినరల్స్, ఇతర రసాయనాలే దానికి వగరు, తీపి లాంటి రుచుల్ని ఇస్తున్నాయి. కాకరకాయలో కుక్కర్బీ, టాసిన్, గ్లైకోసాక్సిడ్, చేదు రుచిని ఇచ్చి స్థూలకాయాన్ని, షుగర్ని తగ్గించి పోషణిస్తుంది. కాకరకాయ బిట్టర్ టానిక్, అందుకే వస్తువులో ఉండే కుర్కుసమిన్ దానికి వగరు రుచినిస్తుంది. వగరు వలన కలిగే ఉపయోగాలన్నీ పసుపుకి ఉన్నాయి. ఇలా 6 రుచులకు సంబంధించిన ద్రవ్యాలని కలిపి షడ్రుచపేతమైన వంటకాలకు మనం ప్రాధాన్యతనిస్తే అది సమతుల్య ఆహారం అవుతుంది. దప్పలంలో మనకు 6 రుచులు కలిసి ఉంటాయి. అందుకే ఇది గొప్ప పోషకం. ఎక్కువ కాయగూరలు కలిపిన పప్పు, పులుసు, దుప్పలం 6 రుచులుగానే నవరసాలు కలిసి ఉంటాయి. కాబట్టి జీవితమే ఓ దుప్పలం. తెలుగు వాళ్ళకి ఈ దుప్పలం గురించి శుభప్రదమైన పండగలకి, పబ్బాలకి పులుసు చారు ఉన్నా సరే దుప్పలం ఆదనంగా కావాలి. దుప్పలం పాడు ఊరు పేరు, దుప్పలం ఇంటి పేరు కూడా ఉన్నాయి. ద్రావిడ భాషా పదం దప్ప తెలుగు, తమిళ, కన్నడ, తుల భాషల్లో దట్టమైన చిక్కనైన అనే అర్థాల్లో ఉంది. నిండా కాయగూర ముక్కలు పోసి దట్టంగా వండుతారు కాబట్టి అది దప్పలం అయ్యింది. ఇది అత్యంత ప్రాచీన ద్రావిడ వంటకం. అది సంస్కృత పదం అనుకుని దప్పలం అని వత్తి పలుకుతారు కొందరు. ఒక తెలుగు వాళ్ళే అచ్చ తెలుగులో దీన్ని దప్పలం అంటున్నారు. కన్నడిగులు, తమిళులు కదంబం అంటారు. కదంబం లేదా కదంబకం అంటే సంస్కృతంలో మిశ్రమం అని. మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ అని వాళ్ళంటే థిక్ సూప్ దుప్పలం అని తెలుగులో అంటున్నాము. చింతకాయ, బొంతకాయ, చిగురు, భూమిడకాయ, కొల్లేటి వంటి కాయ, కొమ్మ నిమ్మ పండు ఇరుగురు గుంటల్లో బాలుగులు మెయ్యగా ఒకటే కాయగా ఒంటి పువ్వులాగా తాటాకు దుప్పలం, కోట వెలుగో అనే జానపద గీతంలో వామన చింతకాయలు, కూర అరటికాయ, లేత నీలములకాయ, కొల్లేటి వంకాయ, కొమ్మ నిమ్మ పండు ఇవన్నీ కలిసి కాచిన దప్పలం ఆకాశంలో వెన్నెల్లా ఉందట. ఒకటే కాయతో పండితే ఒంటి పువ్వు రాలినట్టు అది తాటాకు దప్పలం అవుతుందట. మరి కోటకి శరీరానికి వెలుగు మాటేమిటి అని అడుగుతోంది ఈ జానపద గీతం. పప్పప పసన దప్పలం అన్నం నెయ్యి వేడివేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి పప్పు దప్పలం కలిసి కొట్టాడడం అంటూ ఆరుద్ర ఈ ఓ సినిమాకి రాశాడు. కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశానికి రిలీజియన్ రిఫార్మిక్ గురించి లెక్చర్ ఇస్తూ తెల్లవాడు ఏవని ధ్యానం చేస్తాడో రోజును ఫాదర్ గివ్ ఆస్ అవర్ డైలీ బ్రెడ్ అనగా నన్ను కన్న తండ్రి రోజు ఒక రొట్టె ముక్క ఇయ్యవోయి అని ఇక మానవేనవాలి. తండ్రి రోజు కందిపప్పు దప్పలం ఇయ్యవయ్యా అని ధ్యానించాలి. మన చమకంలో ఏవన్నాడు శ్యామ కాచమే చామల అన్నం మామాజుగా ఉంటుంది నాకు కావాలి ఓ దేవుడా అన్నాడు. ఆ చమకంలో యువకుడికి ఇష్టమైన వస్తువుల వాడు కలవవచ్చును. కంది గండాచమే ఎంగువ నూనాచమే దేనినే రిలీజియన్ రిఫార్ము అంటారంటాడు గిరీశం. పప్పు దప్పలం ధర్మపిండం దొరికితే చాలు ఎలాగైనా బతికేయచ్చని అనుకునే గిరీశాలున్నారు. ఒక దప్పలం చాలు, 100 వంటకాలు పేటు కదా. కూర, పప్పు, పచ్చడి, దప్పలం, పెరుగు ఇంత మాత్రం ఉంటే దాన్ని ఎగ్జిక్యూటివ్ లంచ్ అంటారు. రోజువారీ భోజనం అని దప్పలంలో పప్పు, కూరగాయలతో పాటు వేపపూలు, కరివేపాకులు, కాకర ముక్కలు కూడా ఉంటాయి. చాలినంత డైటరీ ఫైబర్ ప్రోటీన్లతో పాటు వగరు, చేదుతో కూడిన 6 రుచులు ఉండటంతో ఆరోగ్యకరం అవుతుంది. భోజనం చేయటాన్ని శ్రీనాథుడు భుజక్రియ అన్నాడు. అలాగని భోజనం కేవలం తినే పనే కాదు, అది మన జీవన రాగం. దప్పలం దానికి తోడైన అది ఆది తాళం. థ్యాంక్ యూ.

0: deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: Hi, hello everyone. మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 9.8. నేను మీ సాహితి ఆర్జే.
2: నేను మీ ఆర్జే తేజ.
3: నేను మీ ఆర్జే నేహ. వి రీసెంట్లీ సెలబ్రేటెడ్ అవర్ 78th ఇండిపెండెన్స్ డే. సాహితి, ఆర్ వి రియల్లీ ఇండిపెండెంట్?
1: యాక్చువల్లీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండిపెండెన్స్ డే ద డే విచ్ ఈస్ టు బి సెలబ్రేటెడ్ వెన్ వన్ ఈస్ ట్రూలీ ఇండిపెండెంట్. బట్ ఇన్ దిస్ కంట్రీ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఆఫ్ అస్ ఆర్ ట్రూలీ ఇండిపెండెంట్. నన్ ఆఫ్ అస్, హూమ్ ఎవర్ దే మైట్ బి, ఫ్యాకల్టీ, సాఫ్ట్వేర్స్, స్టూడెంట్స్, ఉమెన్, మెన్, నో, నన్ ఆఫ్ అస్ ఆర్ ట్రూలీ ఇండిపెండెంట్. వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, బట్ స్టిల్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ 78th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ 2024 వితౌట్ బీయింగ్ యాక్చువల్లీ ఇండిపెండెంట్. వి ఆర్ సెలబ్రేటింగ్ ప్రౌడ్లీ దిస్ ఇస్ 78th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. వి సే వి ఆర్ సెలబ్రేటింగ్ 78th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్, బట్ స్టిల్ టుడే వి ఆర్ బౌండెడ్ విత్ ద నెగటివ్ థాట్స్. నెగటివ్ థాట్స్ ఇన్ ద సెన్స్ వి ఆర్ ద వే వి ఆర్ ట్రీటింగ్ ద గర్ల్. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూసే విధానంలో ఎన్ని మార్పులు తీసుకురావచ్చు మనం? ఒక డ్రెస్ సెన్స్ని బట్టి ఒక అమ్మాయిని జడ్జ్ చేస్తారు. ఇలా ఒక అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది అంటే డ్రెస్ సెన్స్నే తీసుకొస్తారు. అమ్మాయిని మాట ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా జడ్జ్ చేయాలి. ఒక అందరూ ఇలా జరిగింది అంటే అమ్మాయినే అంటారు, కానీ ఒక అబ్బాయిని ఎందుకు అనరు? చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి అమ్మాయినే అన్నీ అంటారు, కానీ ఇలా ఉండు, ఇలా మాట్లాడు అనేసి అన్నీ అమ్మాయికి చెప్తారు. కానీ ఏ ఒక్క పేరెంట్ కానీ, ఏ ఒక్క అడల్ట్ పర్సన్ కానీ ఒక అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పరు. మనం ఇంకా ప్రౌడ్గా చెప్తాం, వి ఆర్ సెలబ్రేటింగ్ 78th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ప్రౌడ్లీ, బట్ ద బర్త్ ఆఫ్ ఎ గర్ల్ ఈజ్ జస్ట్ యాక్సెప్టెడ్ బట్ ద బాయ్ ఈజ్ సెలబ్రేటెడ్. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఐ డోంట్ నో. ఈవెన్ ఇఫ్ ఒక అమ్మాయి పుట్టిందంటే అయ్యో అమ్మాయి సరేలే ఏదో ఒకటి మళ్ళీ కావాలంటే ట్రై చేద్దాం అని అనుకుంటారు. కానీ అది ఒక అబ్బాయి పడితే అబ్బా అబ్బాయి పుట్టాడు, నేను చాలా అదృష్టవంతుని అని ప్రతి ఒక్కరూ చాలామంది అనుకుంటున్నారు. అలా ఎందుకు జరుగుతుంది? ఒక అమ్మాయి పుడితే ఏంటి, అబ్బాయి పుడితే ఏంటి అని ఎవరు ఎందుకు ఆలోచించడం లేదు? ఇంకొకటి ఏంటంటే, ఇంకా 78th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం మనం, ఇన్నేళ్ళు అయింది, కానీ ఒక అమ్మాయి రేప్ జరిగిందంటే తను షేమ్గా ఫీల్ అవుతుంది, కానీ చేసిన వాడికి ఎలాంటి పనిష్మెంట్ అనేది జరగట్లేదు. అలా జరిగిన ఆ ఇన్సిడెంట్స్ జరిగిన ప్రతిసారి ఒక ఇన్సిడెంట్లో అలా చేసిన పర్సన్కి కరెక్ట్ పనిష్మెంట్ అనేది మనం ఇస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి? దిశ అంటారు, నిర్భయ అంటారు, కానీ ఇవన్నీ ఎన్ని రోజుల వరకు ఉంటున్నాయి? మ్యాక్సిమం 1 మంత్ 2 మంత్స్ అంతే. ఆ తర్వాత ఎవ్వరూ దీని గురించి పట్టించుకోవడం లేదు. ఎన్ని యాప్స్ వచ్చినా ఎవ్వరూ దాన్ని యూజ్ చేయట్లేదు, ఎవ్వరూ దాని గురించి పట్టించుకోవట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఈ స్ట్రైక్స్ ఎందుకు, ఈ ర్యాలీస్ ఎందుకు, ఈ క్యాండిల్ లైట్నింగ్స్ ఎందుకు? ఇవన్నీ ఒక పనిష్మెంట్ ఇవ్వకుండా, ఒక స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వకుండా ఇలాంటి విషయాలన్నీ ఎందుకు? మన కంట్రీని ఒక స్త్రీమూర్తితో, అంటే భారతమాతతో పోలుస్తున్నాం. భారతమాత మాత అంటేనే స్త్రీమూర్తి. అలాంటి స్త్రీకి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. తేజ, మీరు చెప్పండి, ఏమంటారు దీని గురించి?
2: సాహితీ, నువ్వు చెప్పింది నిజంగానే చాలా ఆలోచించదగ్గది. అది రోజు రోజుకి నాగరికత అనేది పెరుగుతుంది, కానీ మనిషి యొక్క బుద్ధి అనేది పెరగట్లేదు. అది కాకుండా ఆది మానవుల నుంచి ఎంతో టెక్నాలజీ వరకు మనం ఎదిగాం, కానీ మనిషి ఆలోచన అనేది ఎక్కడో ఆగిపోయింది. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచాలనుకుంటారు, కానీ సమాజంలో వారు చేస్తున్న స్నేహాలు కానీ, వాళ్ళు తిరుగుతున్న వ్యక్తులు కానీ, వారు చూస్తున్న సిచ్యువేషన్స్ కానీ వాళ్ళని మరోవైపుకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏంటంటే, ఒక అబ్బాయికి ఇచ్చిన స్వేచ్ఛని అమ్మాయికి ఇవ్వరు. అది ఎందుకని మనం చూసుకుంటే కానీ, ఒక అమ్మాయి బయటకు వెళ్తే కానీ 6 కళాల్లో ఇంటికి రావాలి, తను మంచి దుస్తులు వేసుకోవాలి ఇలా చెప్తారు. కానీ ఒక అబ్బాయిని అలా ఎప్పుడు అడగరు. అది కాకుండా అతను ఎవరితో తిరుగుతున్నాడు, ఏమేమి చేస్తున్నాడు అనేది తల్లిదండ్రులు అనేవారు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో అంతగానే కొడుకు మీద కూడా చూపించాలి. ఎందుకంటే రేపటి సమాజం ఎంతో బాగుండాలంటే అబ్బాయి ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ చేయాలనేది నేర్పించాలి తల్లిదండ్రులు అన్నాడు. నేటి సమాజంలో అబ్బాయిలు చాలా అసంతృప్తి ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తుండగా నువ్వు చెప్పినట్టు 78వ స్వతంత్రం మనం జరుపుతుంటున్నా, కానీ ఈ భారతదేశంలో స్త్రీలకి రక్షణ లేకుండా పోతుంది. అదీ కాకుండా ఒక తల్లిదండ్రులు అనేవారు వాళ్ళ కొడుకు గాని తప్పు చేస్తున్నాడని తెలిస్తే వారే వెళ్ళి పోలీసులకు అప్పచెప్పాలి, నా కొడుకు ఇలా తప్పుడు దావలో వెళ్తున్నాడు, అతన్ని మేము అదుపు చేయలేకున్నాం అనేది తెలుసుకోవాలి. అదీ కాకుండా తల్లిదండ్రులు అనేవారే ఒక స్త్రీ పట్ల ఎలా ఉండాలో, వాళ్ళ స్వభావం కలిగి ఉండాలో చెప్పాలి. ఇంట్లో ఒక తల్లిని చెల్లిని ఎలా చూస్తున్నారో అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి ఆడవారిని కానీ స్త్రీని కానీ చూడాలి. ఎందుకంటే ఇలాంటి ముందస్తు చూపు లేకపోవడం వల్లే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనం సమాజంలో చూస్తున్నాం. అది కాకుండా ముఖ్యంగా తల్లిదండ్రులు అనేవారు ఎప్పుడైతే తమ కొడుకు పట్ల కానీ కూతురు పట్ల కానీ సమానంగా ఉండే హక్కులు, అది కాకుండా వాళ్ళకి శిక్షణ బయట సొసైటీలో ఎలా ఉండాలని నేర్పించినప్పుడు మాత్రమే ఈ సొసైటీ అనేది బాగుపడుతుంది. అది కాకుండా ప్రతి ఒక్కరూ రక్షాబంధన వచ్చింది కదా, రాఖీ గడుచుకున్నాం, మాకు చెల్లెలు అవుతుంది, ఇలా మాట్లాడకూడదు. బయట సమాజంలో తిరిగే ప్రతి స్త్రీ ఒక మగవానికి తన అమ్మతో చెల్లితో మరో బంధుత్వంతోనే చూడాలి, కానీ తప్పుగా చూడకూడదు. నేహ, మరి దీని మీద మనము ఎలా చర్యలు తీసుకుంటే మంచిదంటావు?
3: దీని గురించి మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బ్లేమ్ అవర్ గవర్నమెంట్. మన లాస్ అనేటివి చాలా మార్పు చెందాలి. ఇలాంటి సిచ్యువేషన్, ఇదే సిచ్యువేషన్ ఒక బయట కంట్రీలో జరిగితే అప్పటికప్పుడే వాళ్ళు చాలా నెససరీ యాక్షన్ అండ్ సివియర్ యాక్షన్స్ తీసుకుంటారు. కానీ మన ఇండియాలో చూస్తే ఎంత తప్పు చేసినా, ఇలాంటి రేప్స్ కానీ ఎలాంటి పెద్ద మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళు దర్జాగా తిరగగలుగుతున్నారు. అది ఎవరిచ్చిన ఫ్రీడమ్? మనమే ఇస్తున్నాం దానికి. మనం ఎన్నో ఏళ్ళుగా మన భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడి తెచ్చుకున్న దేశం ఇది. అలాంటి దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? అలాంటి గొప్ప దేశానికి మన ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది. మనం మన యాన్సిస్టర్స్ని చూసినట్టయితే వాళ్ళు ఒక స్త్రీ ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఒక లేడీ టచ్ చేసినా కూడా వాళ్ళు చాలా సివియర్ యాక్షన్స్ తీసుకునేవాళ్ళు. కానీ జనరేషన్ మారే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ అవన్నీ మనం అంటుంటాం లేడీస్, ఫీమేల్స్ అండ్ జెంట్స్ ఇద్దరు ఒకటే అని. కానీ మన సమాజం అలా ఎప్పుడూ చూడదు. జెంట్స్ అయితే ఎంతో ఫ్రీడమ్గా తిరగగలుగుతున్నారు. అదే ఒక అమ్మాయి ఒక నైట్ టైం బయటకు వెళ్ళాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి అంత స్వేచ్ఛ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన కాన్స్టిట్యూషన్లో ఉన్న లాస్ని చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇలా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి చాలా కఠినంగా శిక్ష పడేటట్టు చేయాలి. అప్పుడే మన కంట్రీ యొక్క సిచ్యువేషన్ మారుతుంది. కంట్రీ మారడం అంటే ఏదో టెక్నాలజీ వచ్చేసింది ఇదే కాదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎలా చూడాలి, ఎలా ఉండాలి అనేది కూడా నేర్చుకోవాలి. మనం చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ఇలా కూర్చో, అలా చెయ్యి, ఇలానే చెయ్యి, ఇలానే ఉండు అని చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. అదే ఒక అబ్బాయికి కూడా చిన్నప్పటి నుంచే, తను చిన్నగా ఉన్నప్పటి నుంచే చెప్పాలి ఒక అమ్మాయిని ఎలా చూడాలి. ప్రతి అమ్మాయిలో నువ్వు ఒక సిస్టర్ని, ఒక మదర్ని ఎలా చూడాలి అనేది కూడా నేర్పించాలి.
1: థ్యాంక్ యూ నేహ అండ్ థ్యాంక్ యూ తేజ.
3: ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మన పేరెంట్స్, ఇప్పుడు మనకి న్యాయం జరగకపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఒక పోలీస్ స్టేషన్కే వెళ్తాం. అక్కడ కేసు ఫైల్ చేసినప్పుడు వాళ్ళు నెససరీ యాక్షన్ తీసుకొని కరెక్ట్ టైంకి అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసి, అంటే తప్పు చేసిన వారికి ఫేవర్గా కాకుండా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఫేవర్గా, వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు వాళ్ళు కూడా ఒక రోల్ ప్లే చేయాలి.
1: సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని జరిగినప్పుడు సస్పెక్ట్స్ వైపు నుంచి ఎలాంటి లాయర్స్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో న్యాయ వ్యవస్థ సక్రమంగా ఉంటే ఇలాంటి విషయాలు ఏవి జరగకుండా ఉంటాయని నా ఒపీనియన్.
2: కీప్ లిజనింగ్ మిట్స్ రేడియో 90.8.
4: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం, మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిత్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జె సౌమ్య. ఈరోజు నేను మీకు ఒక చక్కటి కథ చెప్పాలనుకుంటున్నాను. చంటి, బింటూ అనే రెండు ఎలుకలు ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి వెళ్ళాయి. ఇల్లంతా వెతక్క ఓ డబ్బాలో మొక్కజొన్న గింజలు ఉన్నట్లు గ్రహించాయి. దానికి ఉన్న కన్నంలోంచి లోపలికి వెళ్ళి గింజల్ని తినడం ప్రారంభించాయి. కాసేపటికి చంటి, అమ్మయ్య ఈరోజుకి ఆకలి తీరింది, ఇక వెళ్దాం అని బింటూతో అంది. ఇంతకుముందు మనం తిండి దొరక్క ఎంత ఇబ్బంది పడ్డాం, ఇప్పుడేమో వెళ్ళిపోదాం అంటున్నావు. నేను ఇంకా తింటాను, ఇప్పుడే రాను, నువ్వు వెళ్తే వెళ్ళు అంది బింటూ. చంటి ఏదో చెప్పబోయినా బింటూ వినిపించుకోలేదు. దాంతో ఎక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిచ్చిది, మంచి అవకాశాన్ని వదులుకుంది అనుకుంది బింటూ. రోజంతా అలా తింటూనే ఉంది. పొట్ట లావైంది. హుష్, ఇక చాలు, పొట్ట పగిలిపోయేలా ఉంది అనుకుంది. డబ్బాలోంచి బయటికి వద్దామనుకుంటే ఆ కన్నంలోంచి తల మాత్రమే బయటికి వచ్చింది. పోని దాన్ని పెద్దది చేద్దామంటే అది ఇనుప డబ్బా. దాంతో తిన్నది అరిగే వరకు అందులోనే ఉండక తప్పని పరిస్థితి. కానీ ఈలోగా ఇంట్లో వాళ్ళు వచ్చి ఎక్కడ తనను గుర్తిస్తారో అన్న ప్రాణభయంతో గడిపింది. భయపడినట్లుగానే కాసేపటికి ఆ ఇంట ఆవిడ వచ్చి డబ్బాను తెరిచింది. మామూలుగా అయితే బింటూ తుర్రున పారిపోయేది, కానీ బాగా తినడంతో వేగంగా కదలలేకపోయింది. దీంతో ఆమె చీపురతో చావ బాధింది. చక్కగా చంటి చెప్పినట్లు విని వెళ్ళిపోతే బాగుండు, అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అనుకుంటూ బింటూ ప్రాణాలు విడిచింది. థ్యాంక్ యూ.
2: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले।
1: मैं रामकर मंडल, ग्राम पंचायत ताराबाद, ब्लॉक मोहनपुर, जिला देवघर, झारखंड का निवासी हूं। मैं पिछले 3 सीजन से अपनी फसलों का बीमा करा रहा हूं। इस योजना से जुड़कर मैं अपने को खुश और चिंता मुक्त महसूस कर रहा हूं। सभी किसान भाइयों से मेरा अनुरोध है कि वे अपना फसल बीमा जरूर कराएं।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: मेरो विंटुन्नारु MITS रेडियो 90.8 विनंडी, వింటూనే ఉండండి, వినిపించండి.
6: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే సౌమ్య. నేను ఈరోజు మీకోసం ఒక మంచి థెరపీ తీసుకొచ్చాను. భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా? ఒక్కసారి వంటింట్లోకి వెళ్ళి గరిట తిప్పి చూడండి, మీ తలనొప్పి మాయం. ఆఫీస్ ఒత్తిడి ఇంటికి వచ్చాక వదలకపోతే ఏదైనా వంట చేసి అందరికీ వడ్డించండి. మీ ఒత్తిడి తగ్గాక హాయిగా ఫీల్ అవుతారు. వంట వంటిల్లు తక్కువ చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ఈ ఆధునిక కాలంలో వండడం ఒక థెరపీగా మారిపోయింది. శాస్త్రీయంగా దీన్ని కలినర్ కుకింగ్ అని పిలుస్తున్నారు. వంట వండడం వల్ల శారీరకంగా కాదు, మానసికంగా కలిగే ప్రయోజనాలు ఎన్నో. ఘనత, మీకోసం లేదా ఎవరికోసమైనా వంట చేయాలని అనుకోవడమే ఒక లక్ష్యంతో పోలుస్తారు. అందుకే వంట చేయగానే ఘనత సాధించామనే ఆనందం మనసుకు ఆవహిస్తుంది. ఇలాంటి వంట చేసి ప్రతిసారి మీ ఆత్మగౌరవాన్ని పెంచుకోండి. సృజనాత్మకత, రాయడం, పాడడం, ఆడుకోవడం ఇలాంటి వాటితో వంటని సరిపోల్చుకోవచ్చు. ఇవన్నీ కూడా సృజనాత్మకతను పెంచే ప్రక్రియలే. ఎంత రెసిపీలను ఫాలో అయినా ఎక్కడో ఒక చోట సొంతంగా ఆలోచించే దినుసులను కలుగుతారు. సహనం, పైకి సులభంగా అనిపించే వంట చేయడం ఎంతో కష్టం కాదు. వంట దినుసులు ఉడికే వరకు వేచి ఉండాలి. కాబట్టి ఈ ప్రక్రియలో అడుగడుగున ఎంతో ఓర్పు, సహనం అవసరం. అనుబంధం, మన చుట్టుపక్కన ఉన్న వాళ్లతో ఇట్లే కలిసిపోతాం. అందరూ కలిసి వంట చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం తగ్గుతుంది, స్నేహితుల మధ్య అంతరాయాలు తొలగిస్తుంది, అందరి మధ్య అనుబంధం పెంచుతుంది. ఆరోగ్యకరం, మిగతా వాళ్ళతో పోలిస్తే ఇలా ఇంటి ఆహారం తినే వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలు తెలియజేస్తున్నారు. ఇంటి వంటల్లో కారం, ఉప్పు, మసాలాలు తక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.
2: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, వింటూనే ఉండండి విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఉన్నది ఒకటే జీవితం, అది తెలిసి కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పరుగుల యంత్రంగా మారుతున్నారు. మరోవైపు క్యాలెండర్లలో పేజీలు మారుతున్నాయి, సంపాదనలో పడి జీవితాన్ని ఆస్వాదించడమే మర్చిపోతున్నారు. రిటైర్ అయ్యాక అన్నీ చేద్దాం అనుకుంటారు, కానీ అప్పుడు డబ్బు సమయం ఉన్నా శరీరం సహకరించకపోవచ్చు. అందుకే పోగు చేయాల్సింది డబ్బు కాదు, జ్ఞాపకాలని అంటుంది డై విత్ జీరో జీవన విధానం. జీవితాన్ని సరికొత్తగా ఆవిష్కరించే ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానస ఆదర్శ్ల పిల్లయి 20 ఏళ్ళు. ఈ సందర్భంగా ఒక లాంగ్ ట్రిప్ వేద్దామని మానస కొనింది. ఆఫీస్లో అన్ని రోజులు సెలవు దొరకదు, రిటైర్ అయ్యాక వెళ్దామని పోస్ట్ ఫోన్ చేశాడు ఆదర్శ్. ముంబైలో ఫ్లాట్ కొనుక్కోవాలని అనుకుంటున్నా, ఓ 20 లక్షల సర్దుబాటు చేస్తారా అని హైదరాబాద్లో నివసిస్తున్న తండ్రిని అడిగాడు సాకేత్. నా తదనంతరం ఈ ఇల్లు ఆస్తి అంతా నీదేగా అని దాటేశాడు ఆ తండ్రి. డబ్బు సంపాదనే ధ్యేయంగా అహోరాత్రులు శ్రమించి పెద్ద పారిశ్రామికవేత్తగా మారాడు భిక్షపతి. అయితే ఈ బిజీలో పడిపోయి వెనక్కి తిరిగి చూసుకునేసరికి 75 ఏళ్ళు వచ్చాయి. ఎప్పటినుంచో ప్రపంచమంతా తిరగాలనే ఆయన కోరికకు ఒకరోజు గుండెపోటు ఫుల్ స్టాప్ పెట్టింది. సందర్భాలు వేర్వేరుగా అనిపిస్తున్నా కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఓ పనిని వాయిదా వేయడం కనిపిస్తుంది. మొదటి దాంట్లో ఉద్యోగ విరమణ, 2-3 అంశాల్లో మరణం ప్రధాన పాత్ర పోషించాయి. అంటే చాలామంది మధ్య వయసు నుంచే ఆనందంగా సెలవులు గడపటాన్ని, డబ్బు ఖర్చు పెట్టడాన్ని వాయిదా వేస్తున్నారు. పదవి విరమణ తర్వాతే ప్రణాళికలు రచిస్తున్నారు, అన్నీ చేయాలని కలలు కంటున్నారు. అయితే తమ ప్రణాళికలు కలలు సాకారం చేసుకోవాలనుకునే ముందు ఎంతకాలం జీవిస్తారనేది ఎవరు చెప్పగలరు? సుదూరంలో ఉన్న రోజుల గురించి కాకుండా ఈ క్షణంలో జీవిస్తూ మంచి అనుభవాలను జ్ఞాపకాలను పెంచుకోవాలని, దానికి డబ్బు ఓ సాధనంగా మారాలంటోంది డై విత్ జీరో జీవన విధానం.

అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బిల్ పెర్క్విన్స్ రాసిన పుస్తకమే డై విత్ జీరో. జీవితమంతా కష్టపడుతూ ఒక్కో పైసా కూడబెట్టారు, ధనవంతులయ్యారు. ఆఖరుకు ఆ డబ్బును ఖర్చు పెట్టకుండానే పోతే ఆ డబ్బు వృధాతో పాటు మీ కష్టానికి ఫలితం లేకుండా పోయిందనేగా అంటూ బిల్ పెర్క్విన్స్ కొత్త ఆలోచనలు రేకెత్తున్నారు. జీవితాన్ని యువ, మధ్య వయసు, వృద్ధాప్యమని మూడు దశలుగా విభజిస్తే సమయానికి సంబంధించి మిలినేర్ యువకుడు ఆరోగ్యం ఉంటుంది కానీ డబ్బు ఉండదు. అదే నడి వయసుకు గల చెంత ఆరోగ్యం, సంపద ఉంటాయి కానీ సమయం ఉండదు. అదే వృద్ధాప్యంలో సంపద, సమయం ఉంటుంది కానీ ఆరోగ్యం సహకరించదు. అందుకే ఈ దశలను బట్టి జీవితాన్ని మలుచుకోవాలన్నది ఈ నయా ఫిలాసఫీ. అన్నీ రిటైర్ అయ్యాక అంటే అప్పుడు వృద్ధాప్యం వల్ల ఏమీ చేయలేరు. అందుకే చిన్న వయసు నుంచే జీవితాన్ని అనేక అనుభవాలతో పరిపుష్టం చేసుకోవాలని ఈ పుస్తకంలో తెలియజేశారు. పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానరు. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో ఎవరికీ తెలియదు. అందుకే సంపాదించే ప్రతి పైసాను అర్థవంతంగా ఆస్వాదిస్తూ జీవించేలా ఈ పుస్తకం కొత్త పాఠాలని నేర్పిస్తుంది. డబ్బును జీవశక్తిగా పేర్కొనే బిల్ పెర్క్విన్స్ ఈ పుస్తకంలో అందుకోసం 9 నియమాలను ప్రతిపాదించారు. పాజిటివ్ అనుభవాలను పెంచుకోవాలి. అందరము బతకాలి, ఓ చెట్టులా, ఓ పక్షులా, ఓ జంతువులా కాకుండా మనిషిలా బతకాలి. మీకు ఏం చేస్తే సంతోషం కలుగుతుందో తెలుసుకుని ఆ పని చేయండి. యాత్రలు, పర్యటనలు, కొత్త అలవాట్లు, అల్లికలు, భాషలు నేర్చుకోవడం లాంటివన్నీ ఇందులోకి వస్తాయి. దీనికి డబ్బును ఖర్చు పెట్టండి. నెట్వర్క్ను పెంచుకోవాలనే కాకుండా అనుభూతుల్ని పెంపించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. చిరు వయసులోనే ఇన్వెస్ట్ చేయాలి. పెద్ద కారు కొనాలి, బంగ్లా కట్టుకోవాలి, పిల్లలు ప్రసిద్ధ విద్యా సంస్థల్లో చదువుకోవాలి. దీనికంతా చాలా డబ్బు కావాలి. కాబట్టి ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేసి డబ్బు సంపాదించిన తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇవన్నీ జరగడానికి చాలా సమయం పడుతుంది. అంతవరకు మీరు జీవించడం మానుకోరాదు. అందుకే చిన్న వయసు నుంచే అనుభూతులను పెంపొందడం గురించి దృష్టి పెట్టాలి. సున్నా బ్యాలెన్స్ అన్నదే లక్ష్యం. పొదుపు చేయడం ఓ అలవాటుగా ఉండాలి. కానీ చాలామంది అదో నియమంగా ఫాలో అవుతుంటారు, తమ గురించి మర్చిపోతారు. ఉద్యోగం అంటే గౌరవం. రోజు ఆఫీస్కి ఎంతో హుషారుగా కూడా వెళ్తున్నారు. అచ్చం ఇలాగే ఎవరికి వారు తమ కోసం డబ్బును ఖర్చు పెట్టడానికి వెనకాడద్దు. ఎప్పటికప్పుడు బ్యాంకు బ్యాలెన్స్ను ఇష్టమైన వాటి కోసం ఖర్చు పెడుతుంటే జీరో బ్యాలెన్స్ను సాధించవచ్చు. అన్ని సాధనాలను ఉపయోగించాలి. ఇప్పుడే అంతా ఖర్చు పెడితే రిటైర్ అయ్యాక చేతుల్లో డబ్బు ఉండదు. అనారోగ్యం ధరితే ఎలా? ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంది. డబ్బు లేకపోతే ఎలా? ఈ ప్రశ్నలు ఎవరికైనా వస్తాయి. అయితే ప్రస్తుతం సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. మనం ఎంతకాలం జీవించగలమనేది వివిధ సాధనాల ఆధారంగానే తొందరగానే పసిగట్టవచ్చు. దాని ఆధారంగా ఆర్థిక ప్రణాళిక చేసుకోవాలి. అలాగే మీ కుటుంబానికంతా జీవిత బీమా చేయిస్తే టెన్షన్ లేకుండా ఉంటుంది. డయింగ్ విత్ జీరో అనేది డబ్బుకు సంబంధించినది మాత్రమే కాదు, సమయానికి సంబంధించి కూడా. భూమి మీద మీ సమయం, డబ్బు, జీవనశక్తిని సరిగా ఉపయోగించుకుంటేనే చివరి దశల్లో పశ్చాత్తాపం ఉండదు. ఎక్కువ అవసరం ఉన్నప్పుడే. జీవితమంతా కష్టపడి బాగా సంపాదించాను, పిల్లలు హాయిగా జీవించేంత ఆస్తులు కూడబెట్టానని సంబరపడకండి. మీ తర్వాత వారసత్వంగా ఆ ఆస్తి అంతా పిల్లలకు చెందుతుంది. అంటే అప్పుడు మీ పిల్లలు 50ల్లోకి వచ్చి ఉండవచ్చు. వాళ్లకు వాళ్లే సొంతంగా ఇల్లు, కారు అన్ని సమకూర్చుకుని స్థిరపడి ఉండొచ్చు. అందుకే మీ తదనంతరం సంక్రమించే డబ్బు వల్ల పిల్లలకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అదే వాళ్ళు 30ల్లో ఉన్నప్పుడు మీరు ఇవ్వదలుచుకున్న డబ్బు ఇస్తే పిల్లలు ఇల్లు కొనడానికి, వ్యాపారం చేయడానికి ఉపయోగపడి వారి జీవితాలను మార్చేస్తుంది. అలాగే విరాళాలు కూడా. మరణానంతరం పలానా సంస్థకి ఇంత అని కాకుండా మీరే స్వయంగా అక్కడికి వెళ్ళి చెక్కు అందించండి. జీవితకాలంలో ఇవన్నీ చేయడం వల్ల చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తాయి. అంతేకాదు, మరణించే నాటికి మీ పేరు మీద స్థిరాస్తులు ఉండవు. ఆటో పైలట్ మోడ్ కాదు. 22 ఏళ్లకు ఉద్యోగం, 25 ఏళ్లకు పెళ్లి, 60 ఏళ్లకు రిటైర్మెంట్, ఇదంతా మామూలే. మా నాన్నగారు కూడా ఇలాగే చేశారు. నేను అంతేనని ఫిక్స్ అవ్వకండి. మీ వయసు ఎంత, ఆరోగ్య స్థితి ఏమిటి, 10 ఏళ్ల తర్వాత ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, ఇప్పటిదాకా మీకోసం మీరు ఏమి చేశారు, మీ ఇష్టాలు ఏమిటి, కొత్తగా డ్యాన్స్ నేర్చుకోవాలనుందా,
సైక్లింగ్ క్లబ్లో చేరాలని అనుకుంటున్నారా? హిమాలయాలకు వెళ్ళాలనే చిన్నప్పటి కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించారా? ఇవన్నీ మీతో మీరు కూర్చుని సంభాషించుకోవాల్సిన విషయాలు. ఇలా వచ్చిన పనులు చేయడం వల్ల జీవితం అందించే ఆనందం వేరు. అందుకే జీవితాన్ని ఆటో పైలట్ మోడ్లో కాకుండా నచ్చిన విధంగా మలుచుకోవాలి. కాలాల వారీగా జీవితాన్ని విభజించండి. ఒకవేళ మీ వయస్సు 40 ఏళ్ళు అయితే 40 నుంచి 45, 45 నుంచి 50, 50 నుంచి 55, ఇలా 70 ఏళ్ల వరకు ఓ పట్టిక వేసుకోండి. ప్రతి 5 ఏళ్లను ఓ టైం బకెట్లా తీసుకుని ఆ సమయంలో మీరు చేయదలుచుకున్న పనులను రాసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఏమి చేయదలుచుకున్నారో స్పష్టంగా రాసిపెట్టుకుని ఆయా దశల వారీగా వాటిని చేయడానికి సంకల్పించుకున్నట్టు అవుతుంది. హిమాలయాలకు వెళ్లాలనే లక్ష్యాన్ని 40 ఏళ్ళు తీర్చేసుకుంటే 70 ఏళ్లలో ఆ జ్ఞాపకాలతో హాయిగా బతికేయచ్చు. సంపద సృష్టిని ఎప్పుడు ఆపాలో తెలుసుకోవాలి. మనిషి జీవితంలో 45 నుంచి 60 ఏళ్ల కాలాన్ని గోల్డెన్ ఇయర్స్గా పేర్కొంటారు. మామూలుగా రిటైర్ అయ్యే వరకు సంపదను సృష్టించడం మామూలే. అయితే బ్యాంకు బ్యాలెన్స్లో అత్యున్నత స్థితికి వెళ్ళినప్పుడు సంపదను పోగు చేయడం మానేసి డబ్బును ఖర్చు పెడుతూ జ్ఞాపకాలను పెంచుకోవాలి. ఇదే గోల్డెన్ ఇయర్స్లో మన సంతోషం కోసం మనం పెట్టే పెద్ద పెట్టుబడి. తక్కువ నష్టం ఉన్నప్పుడే పెద్ద రిస్కులు చేయాలి. మీ వయసు 25 సంవత్సరాలు, ఓ బిజినెస్ మొదలు పెట్టారు, అనుకోని విధంగా నష్టం చేకూరింది, కానీ మళ్ళీ వేరేది ప్రారంభించి ఎదగడానికి మీకు చాలా సమయం ఉంది. ఇది వ్యాపారాలకే కాదు, కొత్త నగరాలకు వలస వెళ్ళడానికి, జీవితానికి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి చిన్న వయసు అన్నది కరెక్ట్ సమయం. అదే 50 ఏళ్ల వయసులో ఆర్థికంగా రిస్క్ తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. బిల్ పెర్కిన్స్ సూచించే డై విత్ జీరో వినడానికి బాగానే అనిపిస్తుంది. అయితే దీన్ని ఆచరించక కూడా సులభమే. కానీ కొంతమంది రేపు లేదు అనే ధోరణితో ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు పెడితే మొదటికే మోసం వస్తుంది. ఎంతకాలం బతుకుతామనేది తెలియనప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ జీరో చేసుకోవడం వల్ల వృద్ధాప్యంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి కదా. అలాగే పిల్లలకి చిన్నప్పుడే అన్నీ పనిచేస్తే ఇక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకుంటారా? ఇలా డైవి జీరో లేవనెత్తే ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మనందరికీ చీమ గొల్లభామ కథ తెలుసు. వేసవిలో చీమ ఎంతో కష్టపడి ఆహారాన్ని పోగు చేసుకుని వానాకాలంలో హాయిగా గడుపుతుంది. అదే గొల్లభామ వేసవిలో సరదాగా గడిపేసి వానల్లో ఆహారం లేక అల్లాడిపోతుంది. ఈ కథ మంచి పనికి ఆటకి కాలాలు ఉంటాయని, ముందు కష్టపడితే తర్వాత హాయిగా బతకొచ్చు అని అర్థమవుతుంది. కానీ చీమది చిన్న జీవితం, అది ఎప్పుడు కష్టపడుతూనే ఉంది, ఎప్పుడు జీవించింది. మన జీవితం అంతా అలా కాకూడదు అనే చెప్పే బిల్ పెర్కిన్స్ మాటలు అక్షర సత్యాలు. అయితే మరీ డబ్బును కూడబెట్టడమే కాకుండా జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగితే రిటైర్మెంట్ తర్వాత అనే దాటవేత ఉండదు. జీవితం సప్తవర్ణాల్లా ఆద్యంతం అనుభూతలమయం అవుతుంది కాదంటారా? డైవి జీరోలో ఆలోచింపజేసే కొటేషన్లు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని, జీవితం రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఈ రైడ్ని చాలా ఉత్సాహభరితంగా, ఆత్మసంతృప్తి కలిగించేలా, ఉత్తేజకరంగా మలుచుకునేలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రపంచంలోని సమయమంతా మన దగ్గరే ఉంటుందని జీవితాన్ని తేలిగ్గా తీసుకుంటాం. జీవితం దగ్గర పడుతుంటే మనలో ఆలోచనల అలజడి మొదలవుతుంది. నేను ఇంతకాలం ఏం చేశాను, ఇన్ని రోజులు ఎందుకు వృధా చేశాను అనే ఆలోచనలు కంటే కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. చాలామంది తమకు ఇష్టమైన పనులను చేయకుండా వాయిదా వేస్తుంటారు. ఆఖరుకు సమయం మించిపోయిందని బాధపడతారు. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బిల్ పెర్కిన్స్ను లాస్ట్ కోబాయ్గా పేర్కొంటారు. అత్యంత విజయవంతమైన ఎనర్జీ ట్రేడర్స్లో బిల్ పెర్కిన్స్ ఒకరు. అంతేకాదు, బిల్ సినిమా నిర్మాత, చక్కటి పోకర్ ఆటగాడు. 2020 సంవత్సరంలో బిల్ రాసిన డైవి జీరో గెట్టింగ్ ఆల్ యూ కెన్ ఫ్రమ్ యువర్ మనీ అండ్ యువర్ లైఫ్ను సంచలనమే సృష్టించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ బెస్ట్ సెల్లర్గా నిలిచింది, ఫైనాన్షియల్ బెస్ట్ సెల్లర్ కూడా. ధనవంతుడిగా మరణించడం కన్నా ధనవంతుడిగా జీవించాలనే కొత్త సిద్ధాంతాన్ని ఈ పుస్తకం ప్రతిపాదిస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించి జీవిత దృక్పథాన్ని మార్చే పుస్తకంగా డైవి జీరో పేరు తెచ్చుకుంది. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు
మదనపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు.

0: అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్, హలో, వెల్కమ్ టు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఐ ఆమ్ యువర్ ఆర్జే పౌని రాయల్. ఈరోజు కిచెన్ ల్యాబ్ గురించి తెలుసుకుందాం. కిచెన్ ల్యాబ్లోని బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: బీట్రూట్ 1, పెరుగు కప్పు, కొబ్బరి తురుము అరకప్పు, అల్లం ముక్క చిన్నది, కరివేపాకు రెబ్బలు 2, పోపు గింజలు స్పూను, పచ్చిమిర్చి 2 నూనె, ఉప్పు తగినంత. తయారు చేసే విధానం: చెక్కు తీసి బీట్రూట్ను తురుముకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్రను గ్రైండర్లో వేసి పేస్టులా చేసుకోవాలి. తక్కువ నీళ్ళలో కాస్త ఉప్పు వేసి బీట్రూట్ను ఉడికించాలి. కొంచెం మెత్తగయ్యాక కొబ్బరి పేస్టును వేసి 5 నిమిషాలు ఉడికించి పోపు పెడితే బీట్రూట్ పచ్చడి తయారు. యాపిల్ క్యారెట్ స్వీట్ పొటాటో సూప్ గురించి తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉల్లి ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు కప్పు, చిలగడ దుంప ముక్కలు అరకప్పు, యాపిల్ ముక్కలు కప్పు, కాబూలీ చన ఉడికించి వేయించినవి కప్పు, కొత్తిమీర తరుగు 2 స్పూన్లు, నిమ్మరసం 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూను, కారం స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, కూరగాయలు ఉడికించిన నీళ్లు 1/2 కప్పు, అల్లం కాస్త, బటర్ 1/2 కప్పు, ఉప్పు నీళ్లు తగినంత. తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఒక మందపాటి బాణలీలలో బటర్ కరిగించి అందులో ఉల్లి వేయించాలి. కాస్త రంగు మారాక చిలగడ దుంప, క్యారెట్, ఆపిల్ ముక్కలు జత చేయాలి. ఇంకా ఉప్పు, అల్లం, మిరియాల పొడి, కారం, జీలకర్ర, గరం మసాలా కలపాలి. కూరగాయలు ఉడికించిన నీటిని చేర్చి మురిగించుకోవాలి. కూరగాయలు మెత్తగా అయ్యాక దించేయాలి. కాస్త చల్లబడ్డాక కూరగాయలని ప్యూరీలా చేసుకోవాలి. పైన కాబూలీ చన, కొత్తిమీర, నిమ్మరసం వేస్తే సరి. ఇంకొకటి దుప్పలం భోజనానంద రాగం, దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ 6 రుచులు ఉన్న వంటకాన్ని షడ్రోసు పేతమైనదిగా భావిస్తాము. ఆరోగ్యంగా జీవించటానికి ఆహార పదార్థాలు ఈ 6 రుచులతో కూడుకున్నవిగా ఉండాలనేది ఆయుర్వేద సూత్రం. ఒక ద్రవ్యంలోనూ విటమిన్లు, మినరల్స్, ఇతర రసాయనాలే దానికి వగరు, తీపి లాంటి రుచుల్ని ఇస్తున్నాయి. కాకరకాయలో కుక్కర్బీ, టాసిన్, గ్లైకోసాక్సిడ్, చేదు రుచిని ఇచ్చి స్థూలకాయాన్ని, షుగర్ని తగ్గించి పోషణిస్తుంది. కాకరకాయ బిట్టర్ టానిక్, అందుకే వస్తువులో ఉండే కుర్కుసమిన్ దానికి వగరు రుచినిస్తుంది. వగరు వలన కలిగే ఉపయోగాలన్నీ పసుపుకి ఉన్నాయి. ఇలా 6 రుచులకు సంబంధించిన ద్రవ్యాలని కలిపి షడ్రుషపేతమైన వంటకాలకు మనం ప్రాధాన్యతనిస్తే అది సమతుల్య ఆహారం అవుతుంది. దప్పలంలో మనకు 6 రుచులు కలిసి ఉంటాయి. అందుకే ఇది గొప్ప పోషకం. ఎక్కువ కాయగూరలు కలిపిన పప్పు, పులుసు, దుప్పలం 6 రుచులుగానే నవరసాలు కలిసి ఉంటాయి. కాబట్టి జీవితమే ఓ దుప్పలం. తెలుగు వాళ్ళకి ఈ దుప్పలం గురించి శుభప్రదమైన పండగలకి, పబ్బాలకి పులుసు, చారు ఉన్నా సరే దుప్పలం ఆదనంగా కావాలి. దుప్పలం పాడు ఊరు పేరు, దుప్పలం ఇంటి పేరు కూడా ఉన్నాయి. ద్రావిడ భాషా పదం దప్ప తెలుగు, తమిళ, కన్నడ, తుల భాషల్లో దట్టమైన, చిక్కనైన అనే అర్థాల్లో ఉంది. నిండా కాయగూర ముక్కలు పోసి దట్టంగా వండుతారు కాబట్టి అది దప్పలం అయ్యింది. ఇది అత్యంత ప్రాచీన ద్రావిడ వంటకం. అది సంస్కృత పదం అనుకుని దప్పలం అని వత్తి పలుకుతారు కొందరు. ఒక తెలుగు వాళ్ళే అచ్చ తెలుగులో దీన్ని దప్పలం అంటున్నారు. కన్నడిగులు, తమిళులు కదంబం అంటారు. కదంబం లేదా కదంబకం అంటే సంస్కృతంలో మిశ్రమం అని. మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ అని వాళ్ళంటే థిక్ సూప్ దుప్పలం అని తెలుగులో అంటున్నాము. చింతకాయ, బొంతకాయ, చిగురు, భూమిడకాయ, కొల్లేటి వంటి కాయ, కొమ్మ నిమ్మ పండు ఇరుగురు గుంటల్లో బాలుగులు మెయ్యగా ఒకటే కాయగా ఒంటి పూరులాగా తాటాకు దుప్పలం, కోట వెలుగో అనే జానపద గీతంలో వామన చింతకాయలు, కూర అరటికాయ, లేత నీలములకాయ, కొల్లేటి వంకాయ, కొమ్మ నిమ్మ పండు ఇవన్నీ కలిసి కాచిన దప్పలం ఆకాశంలో వెన్నెల్లా ఉందట. ఒకటే కాయతో పండితే ఒంటి పువ్వు రాలినట్టు అది తాటాకు దప్పలం అవుతుందట. మరి కోటకి శరీరానికి వెలుగు మాటేమిటి అని అడుగుతుంది ఈ జానపద గీతం. పప్పప పసన దప్పలం అన్నం, నెయ్యి వేడివేడి అన్నం మీద కమ్మని పప్పు, కాచిన నెయ్యి, పప్పు దప్పలం కలిసి కొట్టాడడం అంటూ ఆరుద్ర ఈ ఓ సినిమాకి రాశాడు. కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశానికి రిలీజియన్

ఎంపార్మెక్ గురించి లెక్చర్ ఇస్తూ తెల్లవాడు ఏవని ధ్యానం చేస్తాడో, రోజును ఫాదర్ గివ్ ఆస్ అవర్ డైలీ బ్రెడ్ అనగా నన్ను కన్న తండ్రి రోజు ఒక రొట్టె ముక్క ఇయ్యబోయి అని ఇక మానవేనవాలి. తండ్రి రోజు కందిపప్పు దప్పలం ఇయ్యవయ్యా అని ధ్యానించాలి. మన చమకంలో ఏవన్నాడు శ్యామ కాచమే చామల అన్నం మామాజుగా ఉంటుంది, నాకు కావాలి ఓ దేవుడా అన్నాడు. ఆ చమకంలో యువకుడికి ఇష్టమైన వస్తువుల వాడు కలవవచ్చును. కంది గండాచమే ఎంగువ నూనాచమే దేనినే రిలీజియన్ రిఫార్ము అంటారంటాడు గిరీశం. పప్పు దప్పలం ధర్మపిండం దొరికితే చాలు, ఎలాగైనా బతికేయచ్చని అనుకునే గిరీశాలున్నారు. ఒక దప్పలం చాలు, 100 వంటకాలు పేటు కదా. కూర, పప్పు, పచ్చడి, దప్పలం, పెరుగు ఇంత మాత్రం ఉంటే దాన్ని ఎగ్జిక్యూటివ్ లంచ్ అంటారు. రోజువారీ భోజనం అని దప్పలంలో పప్పు, కూరగాయలతో పాటు వేపపూలు, కరివేపాకులు, కాకర ముక్కలు కూడా ఉంటాయి. చాలినంత డైటరీ ఫైబర్ ప్రోటీన్లతో పాటు వగరు, చేదుతో కూడిన 6 రుచులు ఉండటంతో ఆరోగ్యకరం అవుతుంది. భోజనం చేయటాన్ని శ్రీనాథుడు భుజక్రియ అన్నాడు. అలాగని భోజనం కేవలం తినే పనే కాదు, అది మన జీవన రాగం, దప్పలం దానికి తోడైన అది ఆది తాళం. థ్యాంక్ యూ.

0: deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: Hi, hello everyone. మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 9.8. నేను మీ సాహితీ ఆర్జే.
2: నేను మీ ఆర్జే తేజ.
3: నేను మీ ఆర్జే నేహ. వి రీసెంట్లీ సెలబ్రేటెడ్ అవర్ 78th ఇండిపెండెన్స్ డే. సాహితీ, ఆర్ వి రియల్లీ ఇండిపెండెంట్?
1: యాక్చువల్లీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండిపెండెన్స్ డే ద డే విచ్ ఈస్ టు బి సెలబ్రేటెడ్ వెన్ వన్ ఈస్ ట్రూలీ ఇండిపెండెంట్. బట్ ఇన్ దిస్ కంట్రీ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఆఫ్ అస్ ఆర్ ట్రూలీ ఇండిపెండెంట్. నన్ ఆఫ్ అస్, హూమ్ ఎవర్ దే మైట్ బి, ఫ్యాకల్టీ, సాఫ్ట్వేర్స్, స్టూడెంట్స్, ఉమెన్, మెన్, నో, నన్ ఆఫ్ అస్ ఆర్ ట్రూలీ ఇండిపెండెంట్. వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, బట్ స్టిల్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ 78th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ 2024 వితౌట్ బీయింగ్ యాక్చువల్లీ ఇండిపెండెంట్. వి ఆర్ సెలబ్రేటింగ్ ప్రౌడ్లీ దిస్ ఇస్ 78th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. వి సే వి ఆర్ సెలబ్రేటింగ్ 78th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్, బట్ స్టిల్ టుడే వి ఆర్ బౌండెడ్ విత్ ద నెగటివ్ థాట్స్. నెగటివ్ థాట్స్ ఇన్ ద సెన్స్ వి ఆర్ ద వే వి ఆర్ ట్రీటింగ్ ద గర్ల్. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూసే విధానంలో ఎన్ని మార్పులు తీసుకురావచ్చు మనం? ఒక డ్రెస్ సెన్స్ని బట్టి ఒక అమ్మాయిని జడ్జ్ చేస్తారు. ఇలా ఒక అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది అంటే డ్రెస్ సెన్స్నే తీసుకొస్తారు. అమ్మాయిని మాట ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా జడ్జ్ చేయాలి. ఒక అందరూ ఇలా జరిగింది అంటే అమ్మాయినే అంటారు, కానీ ఒక అబ్బాయిని ఎందుకు అనరు? చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి అమ్మాయినే అన్నీ అంటారు, కానీ ఇలా ఉండు, ఇలా మాట్లాడు అనేసి అన్ని అమ్మాయికి చెప్తారు. కానీ ఏ ఒక్క పేరెంట్ కానీ, ఏ ఒక్క అడల్ట్ పర్సన్ కానీ ఒక అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పరు. మనం ఇంకా ప్రౌడ్గా చెప్తాం, వి ఆర్ సెలబ్రేటింగ్ 78th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ప్రౌడ్లీ, బట్ ద బర్త్ ఆఫ్ ఎ గర్ల్ ఈజ్ జస్ట్ యాక్సెప్టెడ్ బట్ ద బాయ్ ఈజ్ సెలబ్రేటెడ్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఐ డోంట్ నో. ఈవెన్ ఇఫ్ ఒక అమ్మాయి పుట్టిందంటే అయ్యో అమ్మాయి సరేలే ఏదో ఒకటి మళ్ళీ కావాలంటే ట్రై చేద్దాం అనేసి అని అనుకుంటారు. కానీ అది ఒక అబ్బాయి పడితే అబ్బా అబ్బాయి పుట్టాడు, నేను చాలా అదృష్టవంతుని అని ప్రతి ఒక్కరూ చాలామంది అనుకుంటున్నారు. అలా ఎందుకు జరుగుతుంది? ఒక అమ్మాయి పుడితే ఏంటి, అబ్బాయి పుడితే ఏంటి అని ఎవరు ఎందుకు ఆలోచించడం లేదు? ఇంకొకటి ఏంటంటే, ఇంకా 78th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం మనం, ఇన్నేళ్ళు అయింది, కానీ ఒక అమ్మాయి రేప్ జరిగిందంటే తను షేమ్గా ఫీల్ అవుతుంది, కానీ చేసిన వాడికి ఎలాంటి పనిష్మెంట్ అనేది జరగట్లేదు. అలా జరిగిన ఆ ఇన్సిడెంట్స్ జరిగిన ప్రతిసారి ఒక ఇన్సిడెంట్లో అలా చేసిన పర్సన్కి కరెక్ట్ పనిష్మెంట్ అనేది మనం ఇస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి? దిశ అంటారు, నిర్భయ అంటారు, కానీ ఇవన్నీ ఎన్ని రోజుల వరకు ఉంటున్నాయి? మ్యాక్సిమం 1 మంత్ 2 మంత్స్ అంతే. ఆ తర్వాత ఎవ్వరూ దీని గురించి పట్టించుకోవడం లేదు. ఎన్ని యాప్స్ వచ్చినా ఎవ్వరూ దాన్ని యూజ్ చేయట్లేదు, ఎవ్వరూ దాని గురించి పట్టించుకోవట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి స్ట్రైక్స్ ఎందుకు, ఈ ర్యాలీస్ ఎందుకు, ఈ క్యాండిల్ లైట్నింగ్స్ ఎందుకు? ఇవన్నీ ఒక పనిష్మెంట్ ఇవ్వకుండా, ఒక స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వకుండా ఇలాంటి విషయాలన్నీ ఎందుకు? మన కంట్రీని ఒక స్త్రీమూర్తితో, అంటే భారతమాతతో పోలుస్తున్నాం. భారతమాత మాత అంటేనే స్త్రీమూర్తి. అలాంటి స్త్రీకి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. తేజ, మీరు చెప్పండి, ఏమంటారు దీని గురించి?
2: సాహితి, నువ్వు చెప్పింది నిజంగానే చాలా ఆలోచించదగ్గదు. అది రోజు రోజుకి నాగరికత అనేది పెరుగుతుంది, కానీ మనిషి యొక్క బుద్ధి అనేది పెరగట్లేదు. అది కాకుండా ఆది మానవుల నుంచి ఎంతో టెక్నాలజీ వరకు మనం ఎదిగాం, కానీ మనిషి ఆలోచన అనేది ఎక్కడో ఆగిపోయింది. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచాలనుకుంటారు, కానీ సమాజంలో వారు చేస్తున్న స్నేహాలు కానీ, వాళ్ళు తిరుగుతున్న వ్యక్తులు కానీ, వారు చూస్తున్న సిచ్యువేషన్స్ కానీ వాళ్ళని మరోవైపుకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏంటంటే, ఒక అబ్బాయికి ఇచ్చిన స్వేచ్ఛని అమ్మాయికి ఇవ్వరు. అది ఎందుకని మనం చూసుకుంటే కానీ, ఒక అమ్మాయి బయటకు వెళ్తే కానీ 6 కళాలు ఇంటికి రావాలి, తను మంచి దుస్తులు వేసుకోవాలి,

0: చెప్తారు. కానీ ఒక అబ్బాయిని అలా ఎప్పుడు అడగరు. అది కాకుండా అతను ఎవరితో తిరుగుతున్నాడు, ఏమేమి చేస్తున్నాడు అనేది తల్లిదండ్రులు అనేవారు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో అంతగానే కొడుకు మీద కూడా చూపించాలి. ఎందుకంటే రేపటి సమాజం ఎంతో బాగుండాలంటే అబ్బాయి ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలనేది నేర్పించాలి తల్లిదండ్రులు అన్నారు. నేటి సమాజంలో అబ్బాయిలు చాలా అసంతృప్తి ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, నువ్వు చెప్పినట్టు 78వ స్వతంత్రం మనం జరుపుకుంటున్నా కానీ ఈ భారతదేశంలో స్త్రీలకి రక్షణ లేకుండా పోతుంది. అది కాకుండా ఒక తల్లిదండ్రులు అనేవారు వాళ్ళ కొడుకు కానీ తప్పు చేస్తున్నాడని తెలిస్తే వారే వెళ్ళి పోలీసులకు అప్పచెప్పాలి, నా కొడుకు ఇలా తప్పుడు దావలా వెళ్తున్నాడు, అతన్ని మేము అదుపు చేయలేకున్నాం అనేది తెలుసుకోవాలి. అది కాకుండా తల్లిదండ్రులు అనేవారే ఒక స్త్రీ పట్ల ఎలా ఉండాలో, వాళ్ళ స్వభావం కలిగి ఉండాలో చెప్పాలి. ఇంట్లో ఒక తల్లిని చెల్లిని ఎలా చూస్తున్నారో అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి ఆడవారిని కానీ స్త్రీని కానీ చూడాలి. ఎందుకంటే ఇలాంటి ముందస్తు చూపు లేకపోవడం వల్లే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనం సమాజంలో చూస్తున్నాం. అది కాకుండా ముఖ్యంగా తల్లిదండ్రులు అనేవారు ఎప్పుడైతే తమ కొడుకు పట్ల కానీ కూతురు పట్ల కానీ సమానంగా ఉండే హక్కులు, అది కాకుండా వాళ్ళకి శిక్షణ బయట సొసైటీలో ఎలా ఉండాలని నేర్పించినప్పుడు మాత్రమే ఈ సొసైటీ అనేది బాగుపడుతుంది. అది కాకుండా ప్రతి ఒక్కరూ రక్షాబంధన వచ్చింది కదా, రాఖీ గడుచుకున్నాం, మాకు చెల్లెలు అవుతుంది, ఇలా మాట్లాడకూడదు. బయట సమాజంలో తిరిగే ప్రతి స్త్రీ ఒక మగవానికి తన అమ్మతో చెల్లితో మరో బంధుత్వంతోనే చూడాలి, కానీ తప్పుగా చూడకూడదు. నేహ, మరి దీని మీద మనము ఎలా చర్యలు తీసుకుంటే మంచిదంటావు?
1: దీని గురించి మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బ్లేమ్ అవర్ గవర్నమెంట్. మన లాస్ అనేటివి చాలా మార్పు చెందాలి. ఇలాంటి సిచ్యువేషన్, ఇదే సిచ్యువేషన్ ఒక బయట కంట్రీలో జరిగితే అప్పటికప్పుడే వాళ్ళు చాలా నెససరీ యాక్షన్ అండ్ సివియర్ యాక్షన్స్ తీసుకుంటారు. కానీ మన ఇండియాలో చూస్తే ఎంత తప్పు చేసినా, ఇలాంటి రేప్స్ కానీ ఎలాంటి పెద్ద మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళు దర్జాగా తిరగగలుగుతున్నారు. అది ఎవరు ఇచ్చిన ఫ్రీడమ్? మనమే ఇస్తున్నాం దానికి. మనం ఎన్నో ఏళ్ళుగా మన భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడి తెచ్చుకున్న దేశం ఇది. అలాంటి దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? అలాంటి గొప్ప దేశానికి మన ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది. మనం మన యాన్సిస్టర్స్ని చూసినట్టయితే వాళ్ళు ఒక స్త్రీ ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఒక లేడీ టచ్ చేసినా కూడా వాళ్ళు చాలా సివియర్ యాక్షన్స్ తీసుకునేవాళ్ళు. కానీ జనరేషన్ మారే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ అవన్నీ మనం అంటుంటాం లేడీస్, ఫీమేల్స్ అండ్ జెంట్స్ ఇద్దరు ఒకటే అని. కానీ మన సమాజం అలా ఎప్పుడూ చూడదు. జెంట్స్ అయితే ఎంతో ఫ్రీడమ్గా తిరగగలుగుతున్నారు. అదే ఒక అమ్మాయి ఒక నైట్ టైం బయటకు వెళ్ళాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి అంత స్వేచ్ఛ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన కాన్స్టిట్యూషన్లో ఉన్న లాస్ని చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇలా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి చాలా కఠినంగా శిక్ష పడేటట్టు చేయాలి. అప్పుడే మన కంట్రీ యొక్క సిచ్యువేషన్ మారుతుంది. కంట్రీ మారడం అంటే ఏదో టెక్నాలజీ వచ్చేసింది ఇదే కాదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎలా చూడాలి, ఎలా ఉండాలి అనేది కూడా నేర్చుకోవాలి. మనం చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ఇలా కూర్చో, అలా చెయ్యి, ఇలానే చెయ్యి, ఇలానే ఉండు అని చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. అదే ఒక అబ్బాయికి కూడా చిన్నప్పటి నుంచే, తను చిన్నగా ఉన్నప్పటి నుంచే చెప్పాలి ఒక అమ్మాయిని ఎలా చూడాలి. ప్రతి అమ్మాయిలో నువ్వు ఒక సిస్టర్ని, ఒక మదర్ని ఎలా చూడాలి అనేది కూడా నేర్పించాలి.
2: థ్యాంక్ యూ నేహ అండ్ థ్యాంక్ యూ తేజ.
1: ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మన పేరెంట్స్, ఇప్పుడు మనకి న్యాయం జరగకపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఒక పోలీస్ స్టేషన్కే వెళ్తాం. అక్కడ కేసు ఫైల్ చేసినప్పుడు వాళ్ళు నెససరీ యాక్షన్ తీసుకొని కరెక్ట్ టైంకి అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి, అంటే తప్పు చేసిన వారికి ఫేవర్గా కాకుండా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఫేవర్గా, వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు వాళ్ళు కూడా ఒక రోల్ ప్లే చేయాలి.
2: సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని జరిగినప్పుడు సస్పెక్ట్స్ వైపు నుంచి ఎలాంటి లాయర్స్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో న్యాయ వ్యవస్థ సక్రమంగా ఉంటే ఇలాంటి విషయాలు ఏవి జరగకుండా ఉంటాయని నా ఒపీనియన్.
0: కీప్ లిజనింగ్ మిట్స్ రేడియో 90.8.
3: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన

0: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిత్స్ కమ్యూనిటీ.

0: 90.8 నేను మీ ఆర్జే సౌమ్య. ఈరోజు నేను మీకు ఒక చక్కటి కథ చెప్పాలనుకుంటున్నాను. చంటి బింటూ అనే రెండు ఎలుకలు ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి వెళ్ళాయి. ఇల్లంతా వెతక్క ఓ డబ్బాలో మొక్కజొన్న గింజలు ఉన్నట్లు గ్రహించాయి. దానికి ఉన్న కన్నంలోంచి లోపలికి వెళ్ళి గింజల్ని తినడం ప్రారంభించాయి. కాసేపటికి చంటి, అమ్మయ్య ఈరోజుకి ఆకలి తీరింది, ఇక వెళ్దాం అని బింటూతో అంది. ఇంతకు ముందు మనం తిండి దొరక్క ఎంత ఇబ్బంది పడ్డాం, ఇప్పుడేమో వెళ్ళిపోదాం అంటున్నావు. నేను ఇంకా తింటాను, ఇప్పుడే రాను, నువ్వు వెళ్తే వెళ్ళు అంది బింటూ. చంటి ఏదో చెప్పబోయినా బింటూ వినిపించుకోలేదు. దాంతో ఎక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిచ్చిది, మంచి అవకాశాన్ని వదులుకుంది అనుకుంది బింటూ. రోజంతా అలా తింటూనే ఉంది. పొట్ట లావైంది. హుష్, ఇక చాలు, పొట్ట పగిలిపోయేలా ఉంది అనుకుంది. డబ్బాలోంచి బయటికి వద్దామనుకుంటే ఆ కన్నంలోంచి తల మాత్రమే బయటికి వచ్చింది. పోని దాన్ని పెద్దది చేద్దామంటే అది ఇనుప డబ్బా. దాంతో తిన్నది అరిగే వరకు అందులోనే ఉండక తప్పని పరిస్థితి. కానీ ఈలోగా ఇంట్లో వాళ్ళు వచ్చి ఎక్కడ తనను గుర్తిస్తారో అన్న ప్రాణభయంతో గడిపింది. భయపడినట్లుగానే కాసేపటికి ఆ ఇంట ఆవిడ వచ్చి డబ్బాను తెరిచింది. మామూలుగా అయితే బింటూ తుర్రున పారిపోయేది, కానీ బాగా తినడంతో వేగంగా కదలలేకపోయింది. దీంతో ఆమె చీపురతో చావబాదింది. చక్కగా చంటి చెప్పినట్లు విని వెళ్ళిపోతే బాగుండు, అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అనుకుంటూ బింటూ ప్రాణాలు విడిచింది. థ్యాంక్ యూ.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం వినోదం సమాజ వికాసం కోసం.

0: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले।
1: मैं रामकर मंडल, ग्राम पंचायत ताराबाद, ब्लॉक मोहनपुर, जिला देवघर, झारखंड का निवासी हूं। मैं पिछले 3 सीजन से अपनी फसलों का बीमा करा रहा हूं। इस योजना से जुड़कर मैं अपने को खुश और चिंता मुक्त महसूस कर रहा हूं। सभी किसान भाइयों से मेरा अनुरोध है कि वे अपना फसल बीमा जरूर कराएं।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: मेरो विंटुन्नारु MITS रेडियो 90.8 వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.
6: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే సౌమ్య. నేను ఈరోజు మీకోసం ఒక మంచి థెరపీ తీసుకొచ్చాను. భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా? ఒక్కసారి వంటింట్లోకి వెళ్ళి గరిట తిప్పి చూడండి, మీ తలనొప్పి మాయం. ఆఫీస్ ఒత్తిడి ఇంటికి వచ్చాక వదలకపోతే ఏదైనా వంట చేసి అందరికీ వడ్డించండి. మీ ఒత్తిడి తగ్గాక హాయిగా ఫీల్ అవుతారు. వంట వంటిల్లు తక్కువ చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ఈ ఆధునిక కాలంలో వండడం ఒక థెరపీగా మారిపోయింది. శాస్త్రీయంగా దీన్ని కలినర్ కుకింగ్ అని పిలుస్తున్నారు. వంట వండడం వల్ల శారీరకంగా కాదు, మానసికంగా కలిగే ప్రయోజనాలు ఎన్నో. ఘనత, మీకోసం లేదా ఎవరికోసమైనా వంట చేయాలని అనుకోవడమే ఒక లక్ష్యంతో పోలుస్తారు. అందుకే వంట చేయగానే ఘనత సాధించామనే ఆనందం మనసుకు ఆవహిస్తుంది. ఇలాంటి వంట చేసి ప్రతిసారి మీ ఆత్మగౌరవాన్ని పెంచుకోండి. సృజనాత్మకత, రాయడం, పాడడం, ఆడుకోవడం ఇలాంటి వాటితో వంటని సరిపోల్చుకోవచ్చు. ఇవన్నీ కూడా సృజనాత్మకతను పెంచే ప్రక్రియలే. ఎంత రెసిపీలను ఫాలో అయినా ఎక్కడో ఒక చోట సొంతంగా ఆలోచించే దినుసులను కలుగుతారు. సహనం, పైకి సులభంగా అనిపించే వంట చేయడం ఎంతో కష్టం కాదు. వంట దినుసులు ఉడికే వరకు వేచి ఉండాలి. కాబట్టి ఈ ప్రక్రియలో అడుగడుగున ఎంతో ఓర్పు, సహనం అవసరం. అనుబంధం, మన చుట్టుపక్కన ఉన్న వాళ్లతో ఇట్లే కలిసిపోతాం. అందరూ కలిసి వంట చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం తగ్గుతుంది, స్నేహితుల మధ్య అంతరాయాలు తొలగిస్తుంది, అందరి మధ్య అనుబంధం పెంచుతుంది. ఆరోగ్యకరం, మిగతా వాళ్ళతో పోలిస్తే ఇలా ఇంటి ఆహారం తినే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలు తెలియజేస్తున్నారు. ఇంటి వంటల్లో కారం, ఉప్పు, మసాలాలు తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.
2: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

హాయ్ హలో, మీరు వింటున్నారు మీట్స్ ద కమ్యూనిటీ రేడియో 90.8. ఉన్నది ఒకటే జీవితం, అది తెలిసి కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పరుగుల యంత్రంగా మారుతున్నారు. మరోవైపు క్యాలెండర్లలో పేజీలు మారుతున్నాయి, సంపాదనలో పడి జీవితాన్ని ఆస్వాదించడమే మర్చిపోతున్నారు. రిటైర్ అయ్యాక అన్నీ చేద్దాం అనుకుంటారు, కానీ అప్పుడు డబ్బు సమయం ఉన్నా శరీరం సహకరించకపోవచ్చు. అందుకే పోగు చేయాల్సింది డబ్బు కాదు, జ్ఞాపకాలని అంటుంది డై విత్ జీరో జీవన విధానం. జీవితాన్ని సరికొత్తగా ఆవిష్కరించే ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానస ఆదర్శ్ల పిల్లై 20 ఏళ్ళు. ఈ సందర్భంగా ఒక లాంగ్ ట్రిప్ వేద్దామని మానస కొనింది. ఆఫీస్లో అన్ని రోజులు సెలవు దొరకదు, రిటైర్ అయ్యాక వెళ్దామని పోస్ట్ ఫోన్ చేశాడు ఆదర్శ్. ముంబైలో ఫ్లాట్ కొనుక్కోవాలని అనుకుంటున్నా, ఓ 20 లక్షల సర్దుబాటు చేస్తారా అని హైదరాబాద్లో నివసిస్తున్న తండ్రిని అడిగాడు సాకేత్. నా తదనంతరం ఈ ఇల్లు ఆస్తి అంతా నీదేగా అని దాటేశాడు ఆ తండ్రి. డబ్బు సంపాదనే ధ్యేయంగా అహోరాత్రులు శ్రమించి పెద్ద పారిశ్రామికవేత్తగా మారాడు భిక్షపతి. అయితే ఈ బిజీలో పడిపోయి వెనక్కి తిరిగి చూసుకునేసరికి 75 ఏళ్ళొచ్చాయి. ఎప్పటినుంచో ప్రపంచమంతా తిరగాలనే ఆయన కోరికకు ఒకరోజు గుండెపోటు ఫుల్ స్టాప్ పెట్టింది. సందర్భాలు వేర్వేరుగా అనిపిస్తున్నా కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఓ పనిని వాయిదా వేయడం కనిపిస్తుంది. మొదటి దాంట్లో ఉద్యోగ విరమణ, 2-3 అంశాల్లో మరణం ప్రధాన పాత్ర పోషించాయి. అంటే చాలామంది మధ్య వయసు నుంచే ఆనందంగా సెలవులు గడపటాన్ని, డబ్బు ఖర్చు పెట్టడాన్ని వాయిదా వేస్తున్నారు. పదవి విరమణ తర్వాతే ప్రణాళికలు రచిస్తున్నారు, అన్నీ చేయాలని కలలు కంటున్నారు. అయితే తమ ప్రణాళికలు కలలు సాకారం చేసుకోవాలనుకునే ముందు ఎంతకాలం జీవిస్తారనేది ఎవరు చెప్పగలరు? సుదూరంలో ఉన్న రోజుల గురించి కాకుండా ఈ క్షణంలో జీవిస్తూ మంచి అనుభవాలను జ్ఞాపకాలను

వృద్ధాప్యంలో సంపద సమయం ఉంటుంది కానీ ఆరోగ్యం సహకరించదు. అందుకే ఈ దశలను బట్టి జీవితాన్ని మలుచుకోవాలన్నది ఇనాయా ఫిలాసఫీ. అన్నీ రిటైర్ అయ్యాక అంటే అప్పుడు వృద్ధాప్యం వల్ల ఏమీ చేయలేరు. అందుకే చిన్న వయసు నుంచే జీవితాన్ని అనేక అనుభవాలతో పరిపుష్టం చేసుకోవాలని ఈ పుస్తకంలో తెలియజేశారు. పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానరు. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో ఎవరికీ తెలియదు. అందుకే సంపాదించే ప్రతి పైసాను అర్థవంతంగా ఆస్వాదిస్తూ జీవించేలా ఈ పుస్తకం కొత్త పాఠాలని నేర్పిస్తుంది. డబ్బును జీవశక్తిగా పేర్కొనే బిల్ పెర్క్విన్స్ ఈ పుస్తకంలో అందుకోసం 9 నియమాలను ప్రతిపాదించారు. పాజిటివ్ అనుభవాలను పెంచుకోవాలి. అందరము బతకాలి. ఓ చెట్టులా, ఓ పక్షులా, ఓ జంతువులా కాకుండా మనిషిలా బతకాలి. మీకు ఏం చేస్తే సంతోషం కలుగుతుందో తెలుసుకుని ఆ పని చేయండి. యాత్రలు, పర్యటనలు, కొత్త అలవాట్లు, అల్లికలు, భాషలు నేర్చుకోవడం లాంటివన్నీ ఇందులోకి వస్తాయి. దీనికి డబ్బును ఖర్చు పెట్టండి. నెట్వర్క్ను పెంచుకోవాలనే కాకుండా అనుభూతుల్ని పెంపించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. చిరు వయసులోనే ఇన్వెస్ట్ చేయాలి. పెద్ద కారు కొనాలి, బంగ్లా కట్టుకోవాలి, పిల్లలు ప్రసిద్ధ విద్యా సంస్థల్లో చదువుకోవాలి. దీనికంతా చాలా డబ్బు కావాలి. కాబట్టి ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేసి డబ్బు సంపాదించిన తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇవన్నీ జరగడానికి చాలా సమయం పడుతుంది. అంతవరకు మీరు జీవించడం మానుకోరాదు. అందుకే చిన్న వయసు నుంచే అనుభూతులను పెంపొందడం గురించి దృష్టి పెట్టాలి. సున్నా బ్యాలెన్స్ అన్నదే లక్ష్యం. పొదుపు చేయడం ఓ అలవాటుగా ఉండాలి. కానీ చాలామంది అదో నియమంగా ఫాలో అవుతుంటారు. తమ గురించి మర్చిపోతారు. ఉద్యోగం అంటే గౌరవం. రోజు ఆఫీస్కి ఎంతో హుషారుగా కూడా వెళ్తున్నారు. అచ్చం ఇలాగే ఎవరికి వారు తమ కోసం డబ్బును ఖర్చు పెట్టడానికి వెనకాడద్దు. ఎప్పటికప్పుడు బ్యాంకు బ్యాలెన్స్ను ఇష్టమైన వాటి కోసం ఖర్చు పెడుతుంటే 0 బ్యాలెన్స్ను సాధించవచ్చు. అన్ని సాధనలను ఉపయోగించాలి. ఇప్పుడే అంతా ఖర్చు పెడితే రిటైర్ అయ్యాక చేతుల్లో డబ్బు ఉండదు. అనారోగ్యం ధరితే ఎలా? ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంది. డబ్బు లేకపోతే ఎలా? ఈ ప్రశ్నలు ఎవరికైనా వస్తాయి. అయితే ప్రస్తుతం సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. మనం ఎంతకాలం జీవించగలమనేది వివిధ సాధనల ఆధారంగానే తొందరగానే పసిగట్టవచ్చు. దాని ఆధారంగా ఆర్థిక ప్రణాళిక చేసుకోవాలి. అలాగే మీ కుటుంబానికి ఎంత జీవిత బీమా చేయిస్తే టెన్షన్ లేకుండా ఉంటుంది. డయింగ్ విత్ 0 అనేది డబ్బుకు సంబంధించినది మాత్రమే కాదు, సమయానికి సంబంధించి కూడా. భూమి మీద మీ సమయం, డబ్బు, జీవనశక్తిని సరిగా ఉపయోగించుకుంటేనే చివరి దశల్లో పశ్చాత్తాపం ఉండదు. ఎక్కువ అవసరం ఉన్నప్పుడే. జీవితమంతా కష్టపడి బాగా సంపాదించాను, పిల్లలు హాయిగా జీవించేంత ఆస్తులు కూడబెట్టానని సంబరపడకండి. మీ తర్వాత వారసత్వంగా ఆ ఆస్తి అంతా పిల్లలకు చెందుతుంది. అంటే అప్పుడు మీ పిల్లలు 50ల్లోకి వచ్చి ఉండవచ్చు. వాళ్లకు వాళ్లే సొంతంగా ఇల్లు, కారు అన్ని సమకూర్చుకుని స్థిరపడి ఉండొచ్చు. అందుకే మీ తదనంతరం సంక్రమించే డబ్బు వల్ల పిల్లలకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అదే వాళ్ళు 30ల్లో ఉన్నప్పుడు మీరు ఇవ్వదలుచుకున్న డబ్బు ఇస్తే పిల్లలు ఇల్లు కొనడానికి, వ్యాపారం చేయడానికి ఉపయోగపడి వారి జీవితాలను మార్చేస్తుంది. అలాగే విరాళాలు కూడా. మరణానంతరం పలానా సంస్థకి ఇంత అని కాకుండా మీరే స్వయంగా అక్కడికి వెళ్ళి చెక్కు అందించండి. జీవితకాలంలో ఇవన్నీ చేయడం వల్ల చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తాయి. అంతేకాదు, మరణించే నాటికి మీ పేరు మీద స్థిరాస్తులు ఉండవు. ఆటో పైలట్ మోడ్ కాదు. 22 ఏళ్లకు ఉద్యోగం, 25 ఏళ్లకు పెళ్లి, 60 ఏళ్లకు రిటైర్మెంట్, ఇదంతా మామూలే. మా నాన్నగారు కూడా ఇలాగే చేశారు. నేను అంతేనని ఫిక్స్ అవ్వకండి. మీ వయసు ఎంత, ఆరోగ్య స్థితి ఏమిటి, 10 ఏళ్ల తర్వాత ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, ఇప్పటిదాకా మీకోసం మీరు ఏమి చేశారు, మీ ఇష్టాలు ఏమిటి, కొత్తగా డ్యాన్స్ నేర్చుకోవాలనుందా, సైక్లింగ్ క్లబ్లో చేరాలని అనుకుంటున్నారా, హిమాలయాలకు వెళ్ళాలనే చిన్నప్పటి కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించారా, ఇవన్నీ మీతో మీరు కూర్చుని సంభాషించుకోవాల్సిన విషయాలు. ఇలా వచ్చిన పనులు చేయడం వల్ల జీవితం అందించే ఆనందం వేరు. అందుకే జీవితాన్ని ఆటో పైలట్ మోడ్లో కాకుండా నచ్చిన విధంగా మలుచుకోవాలి. కాలాల వారీగా జీవితాన్ని విభజించండి. ఒకవేళ మీ వయసు 40 ఏళ్ళు అయితే 40 నుంచి 45, 45 నుంచి 50, 50 నుంచి 55, ఇలా 70 ఏళ్ల వరకు ఓ పట్టిక వేసుకోండి. ప్రతి 5 ఏళ్లను ఓ టైం బకెట్లా తీసుకుని
ఆ సమయంలో మీరు చేయదలుచుకున్న పనులను

0: రాసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఏమి చేయదలుచుకున్నారో స్పష్టంగా రాసి పెట్టుకుని ఆయా దశల వారీగా వాటిని చేయడానికి సంకల్పించుకున్నట్టు అవుతుంది. హిమాలయాలకు వెళ్లాలనే లక్ష్యాన్ని 40లలో తీర్చేసుకుంటే 70లలో ఆ జ్ఞాపకాలతో హాయిగా బతికేయచ్చు. సంపద సృష్టిని ఎప్పుడు ఆపాలో తెలుసుకోవాలి. మనిషి జీవితంలో 45 నుంచి 60 ఏళ్ల కాలాన్ని గోల్డెన్ ఇయర్స్గా పేర్కొంటారు. మామూలుగా రిటైర్ అయ్యే వరకు సంపదను సృష్టించడం మామూలే. అయితే బ్యాంకు బ్యాలెన్స్లో అత్యున్న స్థితికి వెళ్ళినప్పుడు సంపదను పోగు చేయడం మానేసి డబ్బును ఖర్చు పెడుతూ జ్ఞాపకాలను పెంచుకోవాలి. ఇదే గోల్డెన్ ఇయర్స్లో మన సంతోషం కోసం మనం పెట్టే పెద్ద పెట్టుబడి. తక్కువ నష్టం ఉన్నప్పుడే పెద్ద రిస్కులు చేయాలి. మీ వయసు 25 సంవత్సరాలు, ఓ బిజినెస్ మొదలు పెట్టారు, అనుకోని విధంగా నష్టం చేకూరింది, కానీ మళ్ళీ వేరేది ప్రారంభించి ఎదగడానికి మీకు చాలా సమయం ఉంది. ఇది వ్యాపారాలకే కాదు, కొత్త నగరాలకు వలస వెళ్ళడానికి, జీవితానికి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి చిన్న వయసు అన్నది కరెక్ట్ సమయం. అదే 50 ఏళ్ల వయసులో ఆర్థికంగా రిస్క్ తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. బిల్ పెర్కిన్స్ సూచించే డైవిత్ జీరో వినడానికి బాగానే అనిపిస్తుంది. అయితే దీన్ని ఆచరించడం కూడా సులభమే, కానీ కొంతమంది రేపు లేదు అనే ధోరణితో ఈరోజే విచ్చలవిడిగా ఖర్చు పెడితే మొదటికే మోసం వస్తుంది. ఎంతకాలం బతుకుతామనేది తెలియనప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ జీరో చేసుకోవడం వల్ల వృద్ధాప్యంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి కదా. అలాగే పిల్లలకి చిన్నప్పుడే అన్నీ పనిచేస్తే ఇక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకుంటారా? ఇలా డైవిత్ జీరో లేవనెత్తే ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మనందరికీ చీమ గొల్లభామ కథ తెలుసు. వేసవిలో చీమ ఎంతో కష్టపడి ఆహారాన్ని పోగు చేసుకుని వానాకాలంలో హాయిగా గడుపుతుంది. అదే గొల్లభామ వేసవిలో సరదాగా గడిపేసి వానల్లో ఆహారం లేక అల్లాడిపోతుంది. ఈ కథ మంచి పనికి ఆటకి కాలాలు ఉంటాయని, ముందు కష్టపడితే తర్వాత హాయిగా బతకొచ్చని అర్థమవుతుంది. కానీ చీమది చిన్న జీవితం, అదెప్పుడు కష్టపడుతూనే ఉంది, ఎప్పుడు జీవించింది. మన జీవితం అంతా అలా కాకూడదు అనే చెప్పే బిల్ పెర్కిన్స్ మాటలు అక్షరసత్యాలు. అయితే మరీ డబ్బును కూడబెట్టమే కాకుండా జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగితే రిటైర్మెంట్ తర్వాత అనే దాటవేత ఉండదు. జీవితం సప్తవర్ణాల్లా ఆద్యంతం అనుభూతలమయం అవుతుంది కాదంటారా? డైవిత్ జీరోలో ఆలోచింపజేసే కొటేషన్లు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని, జీవితం రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఈ రైడ్ని చాలా ఉత్సాహభరితంగా, ఆత్మసంతృప్తి కలిగించేలా, ఉత్తేజకరంగా మలుచుకునేలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రపంచంలోని సమయమంతా మన దగ్గరే ఉంటుందని జీవితాన్ని తేలిగ్గా తీసుకుంటాం. జీవితం దగ్గర పడుతుంటే మనలో ఆలోచనలు అలజడి మొదలవుతుంది. నేను ఇంతకాలం ఏం చేశాను, ఇన్ని రోజులు ఎందుకు వృధా చేశాను అనే ఆలోచనలు కంటే కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. చాలామంది తమకు ఇష్టమైన పనులను చేయకుండా వాయిదా వేస్తుంటారు. ఆఖరుకు సమయం మించిపోయిందని బాధపడతారు. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బిల్ పెర్కిన్స్ను లాస్ట్ కోబాయ్గా పేర్కొంటారు. అత్యంత విజయవంతమైన ఎనర్జీ ట్రేడర్స్లో బిల్ పెర్కిన్స్ ఒకరు. అంతేకాదు, బిల్ సినిమా నిర్మాత, చక్కటి పోకర్ ఆటగాడు. 2020 సంవత్సరంలో బిల్ రాసిన డైవిత్ జీరో, గెట్టింగ్ ఆల్ యూ కెన్ ఫ్రమ్ యువర్ మనీ అండ్ యువర్ లైఫ్ను సంచలనమే సృష్టించింది. వాల్స్ట్రీట్ జర్నల్ బెస్ట్ సెల్లర్గా నిలిచింది, ఫైనాన్షియల్ బెస్ట్ సెల్లర్ కూడా. ధనవంతుడిగా మరణించడం కన్నా ధనవంతుడిగా జీవించాలనే కొత్త సిద్ధాంతాన్ని ఈ పుస్తకం ప్రతిపాదిస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించి జీవిత దృక్పథాన్ని మార్చే పుస్తకంగా డైవిత్ జీరో పేరు తెచ్చుకుంది. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డి పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక
0: మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: பிட்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
2: Hello MITS, பிரத்யக்ஷ போனின் கார்யக்ரமத்திற்கு ஸ்வாகதம் சுஸ்வாகதம். మీరు కూడా ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలంటే ఫోన్ చేయండి 08571220388. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం సార్.
2: నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారండి?
3: సార్, కర్నూలు జిల్లా సార్.
2: హరినాథ్ రెడ్డి గారు, కొద్దిగా సిగ్నల్ ఉన్న చోటుకి వచ్చి మాట్లాడండి. సిగ్నల్ కొద్దిగా వీక్ ఉంది
3: సార్. మీకు స్టాఫ్ అందరికి కూడా నమస్కారం సార్.
2: మీకు కూడా నమస్కారం అండి.
3: సార్, ఓం నమ శివాయ సార్. సాగర సంగమం సార్ సినిమా పేరు.
2: అదే ఓం నమ శివాయ అంటానండి అనుకుంటున్నాను నేను.
3: సాగర సంగమంలో, సాగర సంగమంలో ఓం నమ శివాయ
2: ఆ పాట కావాలి.
3: అవును సార్.
2: ఈ పాటకు యాక్ట్ చేసింది ఎవరో తెలుసా?
3: కమల హాసన్ సార్.
2: కాదు, ఓం నమ శివాయ పాటకు డాన్స్ చేసిన హీరోయిన్. తెలీదా?
3: తెలియదు.
2: అంటే మీరు సినిమాలు తక్కువ చూస్తారా ఎట్లా?
3: సినిమా.
2: ఈ పాటకు డాన్స్ చేసింది ది లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సోదరిమణి శైలజ గారు డాన్స్ చేశారు. మీరు అడిగింది నిజమే. ఈ పాటకు ఈ సినిమా కథానాయకుడు కమల్ హాసనే. సినిమా ప్రారంభమే ఈ పాటతో ప్రారంభమవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ పాట శైలజ గారు నర్తించినా కూడా పాడింది ఎస్ జానకి. అద్భుతంగా పాడారు. ఎన్ని రోజులైంది మీరు సినిమాలు చూసి?
3: దగ్గర 15 ఏళ్ళు.
2: 15 ఏళ్ళు అంటే ఈ సాగర సంగమం అప్పట్లో చూసి ఉండాల్సిందే మీరు. సరే, వర్షం విషయానికి వస్తాము. వర్షం ఎలా ఇక్కడ మాకు కొద్దిగా ఈ రోజు అయితే ఇప్పుడు జల్లు పడింది అంతా. అదే మొత్తానికి తీవ్ర దుర్భిక్షం వస్తోంది అని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తోంది. ఈ సందర్భంగా మా మిట్స్ కమ్యూనిటీ వింటున్న శ్రోతలందరూ గమనించాల్సింది ఏమంటే, నీటిని వృధా చేయకండి ఒక్క చుక్కను కూడా. ఎందుకంటే రాబోయేలో తాగునీటి సంక్షోభం కూడా ఎదురవుతుందని ప్రభుత్వం చెప్తోంది. అలాగే రైతులందరూ, మీరు కూడా రైతులే కాబట్టి రైతు సోదరులందరూ కూడా వింటున్న శ్రోతలందరూ కూడా ఆరుతడి పంటలు వేసుకోండి. వర్షం వస్తుందనో లేదంటే బోర్లలో నీళ్లు వస్తున్నాయని చెప్పు వేసుకోవాలి. ముందు పై నష్టపోతుంది
3: ఎక్కువ అయితే సార్, అట్లావన్నీ మనమే చేస్తే సార్ మనకే బాగుంటది.
2: ఈ సంవత్సరం కొద్దిగా ఆగితే మనకేమన్నా ఓషన్ డైపోల్ ఏర్పడి ఈ మనకు ఈ ఎల్నినో ప్రభావంపై వర్షాలు సకాలంలో కురిస్తాయనుకోండి, ఒక సంవత్సరం ఓపిక పడతారు. ఎన్నో ఏళ్ళ నుంచి నష్టాలు తవ్వి చూస్తున్న వాళ్ళు ఈ సంవత్సరం ఒక్కసారి ఆరుతడి పంటలు వేసుకోండి చూద్దాం. మంచి సృష్టి స్థితి లయకారుడైన శివుణ్ణి ప్రార్థిస్తున్నారు ఓం ప్రథమంలోనే చూద్దాం. ఆ శివుడు
3: సోమవారం కదా సార్, అదొకటి శ్రావణ మాసం సార్.
2: అవును, శ్రావణ మాసము శివుని పాట నర్తిస్తాడు ఆ నటరాజు. ఆయన అందులో చూద్దాం ఆయన ఆ నటరాజు నర్తించడము, ఈ పాట, సంగీతము ఇవన్నీ కలిపి మనకు మొత్తం దేశవ్యాప్తంగా వర్షాలు కురవాలని మనస్ఫూర్తిగా మా మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ తరఫున, మిట్స్ కమ్యూనిటీ తరఫున ఆశిస్తూ అభిలషిస్తూ పాట వినిపిస్తున్నాను. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అరుణాద్ రెడ్డి గారు మీరు?
3: ఏం లేదు సార్, మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పాట కూడా మీకోసం సార్, దాని పాట గురించి అన్ని చెప్పినారు సార్.
2: అలాగే అండి, అలాగే
3: ప్రత్యేకంగా ధన్యవాదాలతో మీకోసం కూడా సార్
2: స్వాగతం అండి. పాట వినిపిస్తున్నాను, వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: హలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: నమస్తే సార్, ఖాదర్ భాష బాగున్నారు సార్?
1: ఖాదర్ భాష గారు కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మాండంగా ఉన్నాం, మీరెలా ఉన్నారు ఖాదర్ భాష గారు? మీరు నవ్వుతే నాకు నవ్వాలనిపిస్తుంది. చెప్పండి. మా పండి బాగానే పడిందా? ఒక పదునైంది, ఒక పదునైంది, పదును పడింది. సంతోషం అండి, సంతోషకరమైన వార్తలు. సంతోషకరమైన వార్తలు వినాలనే ఇప్పుడు చెవులు ఊరుతుంటాయి. చెప్పండి, ఈరోజు ఈ సంతోష సమయంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: ఈ సంతోష సమయంలో మన ఏఎన్ఆర్ గారికి యువరాజు.
1: అందులో ఏ పాట వినండి?
2: అదే ఎవరా నలుగురు,
1: ఎవరా నలుగురు,
2: ఏరా నలుగురు, నీలో ఉన్న వాళ్ళ అని వస్తుంది. బాగుంటది సార్ పాట.
1: కొద్దిగా విషాదం ఉంటుంది ఏమన్నా ఈ పాట?
2: బాగుంటది సార్, చాలా ఉన్నాయి, మీరు వింటే తెలుస్తుంది. మూడు సబ్జెక్ట్లు ఉన్నాయి దాంట్లో. ఎవరో ఏదో అన్నారని ఆలిని వదిలేశాడు. ఇంటను కూర్చుంటే తలిచేవారు అభిమన్యుని. ఆ మూడు వింట్లు ఉంటాయి సార్.
1: అట్లా అంటే అన్ని అన్ని దాంట్లో సంగమం ఉంటుంది పాటలు అయితే.
2: ఉంటది
1: ఆ పాట ఉంటుంది అయితే.
2: మన సమస్య మీద చెప్పేవాళ్ళు కానీ దాన్ని సమస్యని పరిష్కరించరు. అలాగుంటది, నలుగురు చెప్పేవాళ్ళు కానీ ఏం చేయరు.
1: కానీ కాదర్ భాష గారు, మేము చరివితే చిన్నం అవుతుంది అనుకోకండి, ప్రతిసారి చెప్తూనే ఉంటాం. మేము మిక్స్ డీమ్ టిపి యూనివర్సిటీలో ఉన్న కమ్యూనిటీ రేడియో కాబట్టి అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కమ్యూనిటీ రేడియో మీద కూడా ఉంది కాబట్టి చెప్తున్నాము. ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కాదర్ భాష గారు. పరిష్కారం లేదంటే అది మన ప్రయత్న లోపం, మీకు గుర్తుపెట్టుకోండి. ప్రయత్నిస్తే ఎప్పుడైనా అది వెంటనే విజయం సాధించవచ్చు, కొద్ది రోజులు పట్టుకోవచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు. ఇట్లా కాకపోతే ఓర్పు అనేది ఉండాలి. అందుకే ఓర్పుని మించిన గొప్ప ప్రార్థన మరొకటి
2: లేదు.
1: అదే ఓర్పుని మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదంటారు. అందుకే మీరు అన్నారు కదా, సమస్య ప్రతి సమస్యకు పరిష్కారం ఉండే ఉంటుంది ప్రపంచంలో. మన ప్రయత్న లోపం వల్లనే మన పరిష్కారం లభించలేక నిరాశ నిస్పృహలకు పోతుంటారు. మీరు ఆ ఎవరా నలుగురు అనే పాట వినిపిస్తున్నాను, విందాం. అయితే ఇంకా వింటాం, నేను ఈరోజు శ్రద్ధగా వింటాను ఈ పాట. ఎందుకో
2: మీరు అన్నారు కదా.
1: ఓకే ఓకే కాదర్ భాష గారు,
2: ధన్యవాదాలు.
1: స్వాగతం అండి, వినండి, వినిపించండి, వింటున్నాను. ఆనందించండి, మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: to B University. NAC A plus grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ పిహెచ్డి పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330-803-555 మరియు 7330-85-2555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
0: MITS deemed to be university. NAC A plus grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
2: హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, లైన్ కలిసింది, మాట్లాడాలండి. ఎవరు మాట్లాడుతున్నారు శ్రోతులు? ఫోన్ లైన్ కలిశాక మాతో మాట్లాడండి. రేడియోలో వినాలని కాకుండా ఫోన్లోనే మాట్లాడండి మాతో. మరి తర్వాత మీరు కాల్ కట్ చేసిన తర్వాత కూడా మీకు ఒక 10 సెకండ్లు మీ వాయిస్ ఫోన్లో కూడా వస్తుంది. ఎందుకంటే యాప్లో వచ్చేది కొద్దిగా లేట్గా వస్తుంది కాబట్టి గమనించగలరు శ్రోతలు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: శుభ సాయంత్రం సార్, భానుముఖలు అంటే సర్దార్ సార్.
2: సర్దార్ గారు, కార్యక్రమానికి స్వాగతం.
3: చాలా రోజులే సార్ మీతో మాట్లాడకానే.
2: హలో సర్దార్ గారు. సర్దార్ గారు ఆశతో మాట్లాడే ప్రయత్నం చేశాడు, ఎందుకో లైన్ కట్ అయింది. శ్రోతలు ఇంకోటి ఇక్కడ గమనించండి, మీరు ఫోన్ సిగ్నల్ తగలంగానే ఒకసారి సిగ్నల్ చూసుకోండి. ఫుల్ సిగ్నల్ ఉన్న చోట అయితే మీ ఫోన్ లైన్ కట్ కాదు. సిగ్నల్ కొద్దిగా వీక్గా కనపడిందంటే కూడా మనకు మొబైల్ ఫోన్లు కాబట్టి ఫోన్ సిగ్నల్స్ కలవకపోయినప్పుడు ఫోన్ కట్ అవుతుంది. కాబట్టి శ్రోతలు సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడాల్సిందిగా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే కాల్ కలవగానే మీరు మాతో మాట్లాడేదానికి ప్రయత్నించండి.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ.
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: నమస్తే సార్, భానుముఖి సర్దార్ సార్.
1: సర్దార్ గారు సిగ్నల్ ఉన్న చోటుకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ?
2: లేదు సార్, నా నెట్వర్క్ మీదమే ఉంది సార్. ఏమంటే ప్రాబ్లం ఏదో వస్తుంటది సార్?
1: అదే సిగ్నల్స్ లో సాంకేతిక కారణాలు ఏమై ఉంటాయి, ఏమో ఉంటాయి కదా.
2: జరుగుతుంటాయి లేదు సార్, మామూలు లేదు.
1: చెప్పండి సర్దార్ గారు.
2: ఏం సార్, బాగున్నారా?
1: బ్రహ్మాండంగా ఉన్నా. మీరు ఎలా ఉన్నారు సర్దార్ గారు?
2: చాలా చాలా బాగున్నాం సార్.
1: ఓకే, చెప్పండి. ఆర్జలు శిక్షణ ఇవ్వాలి కాబట్టి ఆర్జలకు వదిలిపెట్టి మేము వేరే పనులు చూసుకుంటుంటాము.
2: అదే సార్, చాలా మంచి పని చేశారు సార్. ఆర్జలు కూడా మంచి రెస్పాన్స్ తో పలకరింపు చాలా బాగుంది.
1: ఇంకా మనకు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఇంకా కొత్త కొత్త ఆర్జలు కూడా పలకరిస్తారు.
2: రావాలి సార్, ఎందుకంటే మీరు లేకున్నా కూడా బాగా మంచిగా మీరున్నట్టే నాకు అనిపించింది. వాళ్ళు మాట్లాడుతుంటే పలకరింపు చాలా గొప్పగా ఉంది సార్.
1: ధన్యవాదాలు సార్.
2: అంటే గురువు శిక్షణ అనేది అలా ఉంటుంది సార్. మీ మాట తీరు, మీ పద్ధతి వల్ల వచ్చేసింది.
1: నిజమే నిజమే సార్.
2: వాస్తవానికి 100 రూపాయలు నిజం
1: నిజం
2: అని చెప్పొచ్చు సార్.
1: ధన్యవాదాలు.
2: ఈ రోజు వచ్చేసి ఇందాక కాదర్ బాచే గారితో మాకు కొన్ని మంచి మాటలు చెప్పారు మీరు, చాలా బాగున్నాయి విన్నాను. వారి కొరకు మా కొరకు పక్క సుకారంలోని పాట పడవెళ్ళి పోతుంది అనే పాట వినిపిస్తాను సార్. దాంట్లో అర్థం చాలా బాగుంది. ఆ పాట మీ కొరకు మా కొరకు
1: మంచి అర్థం ఉంది నిజమే. దీంట్లో
2: మీరు చెప్పిన మాటలు విని నేను ఆ పాట ఆడతాను.
1: నిజమే, మంచి అర్థం ఉంది దీంట్లో. నిజమే, మీరు అన్నింది కరెక్టే.
2: అదే సార్, వింటున్న మన శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా సార్. టైం
1: అయింది.
2: నమస్తే,
1: స్వాగతం అండి. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. శ్రోతలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మీరు కూడా పాట అడగాలనుకుంటే

0857122038కు ఫోన్ చేయండి. వెంటనే కాల్ కలుసుకొని మాతో మాట్లాడండి, ఆలస్యం చేయకుండా. అలాగే సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ సర్దార్ గారు అడిగిన పాట వినిపిస్తున్నాను. సర్దార్ గారు అడిగిన పాట విందాం.

0: హెచ్డి పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం.
1: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
2: Hello, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: నమస్తే సార్, బాగున్నారా?
2: బ్రహ్మాండంగా ఉన్నాం మోహన్ గారు. చాలా గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ వచ్చిందా? వ్యవసాయ పనుల్లో కొద్దిగా వ్యవసాయ పనులు ఎక్కువ ఉన్నాయి మీకు ఈ మధ్య? వరి నాటు వేసినారా? అయితే
3: వరి నాటు వేసిన నాటుల అయితే.
2: ధన్యవాదాలండి. ఎందుకంటే దేశానికి తిండి గింజలు అంతే, రైతులు సుభిక్షంగా ఉంటే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. సంతోషకరమైన వార్త చెప్పారు మీరు.
3: మాకు వర్షాలు చూద్దాం, బాగానే పడుతుంది సార్. ఇప్పుడు నాలుగు రోజుల నుంచి బాగానే పడుతుంది. పత్తి చేస్తాం, మంచిగా ఉన్నాయి. అందుకే కాపు కచ్చినవి
2: వస్తాయిలేండి, అన్ని చోట్ల వస్తాయి. మనం ఆశావాదంతో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. చెప్పండి, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు మోహన్ గారు?
3: మాకు నాగేశ్వరరావు సినిమా, అది కొడుకు కోడలు.
2: అందులో ఏ పాట కావాలండి?
3: చెయ్యి చెయ్యి కలిసి అని పాట
2: వినిపిస్తాను. మీరు ఫోన్ చేయలేకపోయినారు కానీ కనీసం మా కార్యక్రమాలు వింటున్నారా?
3: టైం ఉన్నప్పుడు వింటాను సార్. ఇప్పుడు బురదలాగా
2: మేము అనేది హలో మిట్స్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కాదు. మామూలు ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమాలు కూడా వస్తాయి, మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యక్రమం. ఆ కార్యక్రమాలన్నీ కూడా వింటున్నారా అని అడుగుతున్నాం. అందుకు
3: వింటాను సార్.
2: వింటుంటారా? అయితే సరే, మీ అభిప్రాయం

0: 8712655126 వాట్సాప్ నెంబర్కు ఫోన్ చేసి సందేశం పంపండి, మేము అది కూడా చూసుకుంటాం. మేము
1: నా పేరు అనుమల మోహన్ సార్, మోహన్ రాయ్ గ్రామం, వరంగల్ జిల్లా.
0: తెలుసండి, నాకు మీ డీటెయిల్స్ అన్నీ తెలుసు, అందుకే మోహన్ గారు అన్నాను. సరే, శ్రోతల కోసం కాబట్టి సరే, మున్రాయ్ గ్రామం నుంచి అనుమల్ మోహన్ గారు అడిగిన పాట వినిపిస్తున్నాం, విందామా మోహన్ గారు?
1: మా కుటుంబ సభ్యుల పేరు
0: చెప్పండి.
1: మా భార్య పేరు సుభద్ర, మా కొడుకు రాజ్కుమార్, కోడలు రచన, మనవరాలు మాహిర, బిడ్డ మాన్స, అల్లుడు అనిల్, మా బిడ్డలు అన్విక, ఆరిష్, మనోడు కౌశిక్ రెడ్డి. మనం రేడియో వింటున్న శ్రోతలు.
0: అలాగే అండి, పాట వినిపిస్తున్నాను, వినండి, వినిపించండి, వింటే ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: హలో, నమస్తే. శుభ సాయంత్రం సార్.
1: శుభ సాయంత్రం కార్యక్రమానికి.
2: సార్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాడు మస్తాన్ భాష సార్.
1: కార్యక్రమానికి స్వాగతం మస్తాన్ భాష గారు. కొద్దిగా వాయిస్ డల్ గా ఉంది, అందుకే కనుక్కోలేకపోయినాను.
2: లేదు సార్, డల్ గా ఏం లేదు సార్, కొద్దిగా స్లోగా మాట్లాడాను.
1: చెప్పండి మస్తాన్ భాష గారు, ఈరోజు ఏ పాట
2: వింటున్నారు?
1: బ్రహ్మాండంగా ఉన్నా, మీరెలా ఉన్నారు మస్తాన్ భాష గారు?
2: దేవుడి దేవల్ల బాగున్నాను సార్, ఇబ్బంది అని పెద్దవారి ఆశీస్సులు.
1: అలాగే అండి, చెప్పండి. చల్లగా ఉంది కానీ వర్షాలు అయితే లేవండి.
2: మాకు దేవుడి దేవుడు వల్ల కొద్దిగా వర్షాలు ఇప్పుడు మొదలవుతున్నాయి సార్.
1: ధన్యవాదాలు. ఏంటంటే మీరు దేవుడి దేవుళ్ళ ఎండలు ఎక్కువ ఉన్నాయంటారు, కానీ లోక కళ్యాణం కోసం మీరు కూడా వర్షాలు కోరుకుంటున్నారు. ధన్యవాదాలు మీకు. అదే
2: ఈరోజు వినాలనుకుంటున్న పాట భలే తమ్ముడు సినిమా నుంచి, ఇది సార్, అందాల గుమ్మను నేను. ఆ పాట సార్
1: ఇది రామారావు సినిమాదే కదా మీరు చెప్పేది?
2: అవును సార్, రామారావు.
1: అందాల బొమ్మను నేనా, అందాల గుమ్మను నేనా,
2: ఏదో ఉంది సార్, అదే సేమ్ అలాగే ఉంటుంది.
1: ఆ పాట వినిపించాలంటారు మీకు?
2: అది అది అది విన్నామని
1: వినిపిస్తాను మసాన్ భాష గారు. ఖచ్చితంగా
2: సార్, మా ఆప్త మిత్రులు బండారు తిరుమూర్తులు గుప్తా గారు ఫోన్ చేశారు సార్.
1: చేస్తే ఇంకా చేయలేదండి.
2: ఇంకా చేయలేదు, తొందరగా ఆయన క్లెయిమ్ కావాలని కోరుకుంటున్నాను సార్.
1: అలాగే అలాగే
2: అలాగే ఫ్రెండ్స్ పేరు చెప్పారు తొందరగా
1: చెప్పండి.
2: ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, మా ఆప్త మిత్రులు బండారు తిరుమూర్తి గుప్తా గారు, ఏకమే సర్దార్ భాయ్ గారు, బుద్ధిశంకర్ గారు, అనుగుల మోహన్ గారు, నల్లగిల్లి వెంకటరెడ్డి గారు, పున్నా వెంకటేష్ గారు, బండారు శంకరయ్య గారు, ఇంకా మా ఫ్రెండ్స్ అందరి కోసం, మిత్ టీమ్ కోసం, వింటున్న శ్రోతలందరి కోసం సార్.
1: ఖచ్చితంగా మీరు అడిగిన పాట వినిపిస్తాను. ఇది కవాలి టైప్ లో ఉంటుంది ఈ పాట.
2: అవును సార్,
1: కవాలి టైప్ లో ఉంటుంది ఈ పాట. ఆ పాట విందాం. అయితే
2: చాలా బాగుంటుంది సార్, వర్షాలు పడాలి, చక్కగా అందరూ రైతులు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సార్.
1: అలాగే అండి, పాట వినిపిస్తున్నాను, వినండి వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: నేనే నిన్నేలు
1: మీరే మెహబూబ్
0: ఉంటాను నీతోనే హమేషా. కనుగొంటాను నీలోని తమాషా.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: సార్, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి. అశోక్, అశోక్ కార్యక్రమానికి స్వాగతం. అశోక్ గారు, కొద్దిగా సిగ్నల్ ఉండే చోటుకి రండి, లేదంటే గట్టిగా మాట్లాడండి, కొంత స్లోగా వస్తుంది.
2: ఓకే సార్, థ్యాంక్ యూ
1: సార్. చెప్పండి అశోక్ గారు, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఏ సినిమా అండి? చూడాలనుంది. ఇది కూడా మంచి ఉత్తేజమైన పాట అండి. అవును అవును, కొద్దిగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ పాట కూడా. కొద్దిగా డ్యాన్స్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి దీంట్లో, అన్ని రసాలు ఉన్నాయి. కొద్దిగా మనం నిజ వాస్తవాన్ని కూడా చెప్పారు దీంట్లో ఈ పాటలో. పాట విందామా అశోక్ గారు? అయితే స్వాగతం అండి. వినండి, వినిపించండి, వింటున్నాను, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కార్యక్రమానికి స్వాగతం త్రిమూర్తుల గుప్తా గారు.
2: ధన్యవాదాలండి.
1: చెప్పండి త్రిమూర్తుల గుప్తా గారు, పాట వివరాలు శ్రోతల వివరాలు చెప్పి పాట గురించి మాట్లాడతాం.
2: ఓకే సార్. పాండురంగ మహత్యం ఈ చిత్రంలో ఘంటసాల బృందం పాడిన పాట. గీత రచన సముద్రాల సంగీత తోటకూడ వెంకట్రాజు, టీవీ రాజు. జయ కృష్ణాముకుందామురారి. ఏ కృష్ణ వస్తుందండి ఆ పాట వినిపించండి.
1: ఖచ్చితంగా వినిపిస్తాను.
2: ఈ పాట మా అక్కయ్య గారు గురుగుడి నాగలక్ష్మి గారి కోసం, మా గుర్తులు అయినటువంటి మత్స్య నరసింహాచార్య వారి కోసం, నల్లమిల్లి వెంకటరెడ్డి గారి కోసం, మా మాస్టర్ బొడ్డే జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, మంచం శేషగిరిరావు గారి కోసం, శ్రీకాకుళం భాస్కర్ రావు గారి కోసం, శ్రీకాకుళం వైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, నెక్స్ట్ బత్తిరి రవికుమార్ గారి కోసం, మస్తాన్ బాషా గారి కోసం, బండారు శంకరయ్య గారి కోసం, నరేంద్ర రెడ్డి గారి కోసం, మన మిట్స్ రేడియో వింటున్న వారు అందరి కోసం వినిపించమని కోరుకుంటూనే ఈ పాట అడగడంలో ఆంతరం చెప్తే ఎలా తీసుకుంటాను.
1: చెప్పండి.
2: ముందుగా మాత్రం ఈ రోజు లిరికిస్ట్ గీత రచయిత రామజోగి శాస్త్రి గారి పుట్టినరోజు అండి.
1: అవునండి.
2: వారికి ప్రముఖ నేపథ్య గాయని మళ్ళీ ఒకటంటే ఈ

0: తర్వాత తర్వాత రోజుల్లో సినిమా పరిశ్రమలకు వచ్చినప్పుడు నుంచి కూడా అలాగా అప్రహతిగా వారు నటన చౌదరి నటన ప్రతిభ అలా కొనసాగుతూనే వచ్చింది. కాకపోతే పుట్టినప్పుడు మాత్రం ఆవిడ పేరు అంజమ్మల అంజమ్మ అండి ఆవిడ పేరు. ఆ నాటక పరిస్థితులకు వెళ్ళిన తర్వాత అంజనమ్మ అని మార్చారు.
1: సరే ఈ పాట అడిగిన అర్థం ఆంతర్యం ఏం చెప్పండి ఒకసారి.
0: ఇంకో చెప్పేస్తున్నానండి. అయితే ఏం లేదు, నాకు నటిన సినిమా కాబట్టి ఆ పాట బాగుంటుంది కాబట్టి అడిగాను. తర్వాత సినిమాల్లో గొల్లదామ సినిమాలో ఆవిడ నటిగా హీరోయిన్ గా మొట్టమొదటి అవకాశం ఇచ్చిన శ్రీ పుల్లయ్య గారు ఆ పేరు అంజనీ కుమార్ దగ్గర నుంచి అంజనీ దేవుడు పేరు మార్చారు. ఆ వారే వారు వారు కుమార్తె శ్రీ పుల్లయ్య చిత్తదల పుల్లయ్య గారు చిత్తదల శ్రీనివాసరావు గారు సిఎస్ రావు గారు కలిపి నిర్మించిన తీసినటువంటి
1: వాళ్ళిద్దరు దర్శకత్వం వహించారు. నిర్మించింది శంకరెడ్డి గారు.
0: అల్లరెడ్డి శంకరెడ్డి గారు నిర్మించారు కాదండి, వారిద్దరూ సంయుక్త దర్శకత్వంలో ఉన్నారండి. అదే నిర్మించారు పొరపాటు అని ఉంటాడేమో తప్ప వారు నిర్మాణం కాదండి వారు ఆ సినిమాకి. అల్లరెడ్డి శంకరెడ్డి గారు వారు కూడా రేడి పట్టిండీ బాబు లవకుంఠ సినిమా దిగ్గా ఎన్నో
1: అవునండి. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అందరికి. మీరు గుర్తుంచుకుంటే లవకుశుల్లో కొద్దిగా పర్సనాలిటీలో కూడా వ్యత్యాసం కనపడుతుంది మనకు. అది అట్లా ఇట్లా కాదు, తిరునాళ్ళ తిరునాళ్ళే
0: బళ్ళు కట్టించుకోవాలి.
1: అవునండి.
0: తర్వాత చిన్నగా మాట చెప్పుకుంటా చెప్పుకోవాలంటే అందులో సీతాదేవులు నటించినటువంటి అంజలి బయట ఎక్కడ రైతులు, ముఖ్యంగా రైతులు అందరూ కళ్ళు పెట్టేవారు. రైతులు అయితే వారి పంట పొలంలో మొక్కలు తీసుకొచ్చి ఆవిడ పాలంటలు పెట్టి అమ్మా భూమాద పుత్రిక తల్లి సీతాదేవి మా పంటలు బాగా పండించమ్మా అని కలియుగ సీతగా ఆవిడ పేరు గాంచేశారండి.
1: అవునండి.
0: ఆ రాముడి వారు ఎన్టీ రామారావు గారు రాముడి వారు అయితే ఈయన సీతాదేవిని అప్పటి నుంచి ఆ మాటలు బాగా వెలుగులు వచ్చాయి. ఎంత మంచి పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి ఆ బంగారు తల్లి, ఆ పెద్ద బంగారు తల్లి అయినటువంటి అంజలీదేవి గారు మా ఊరు వాస్తవం కావడం, మా తూర్పు గోదావరి జిల్లాలో అప్పులు పుట్టడం, మేము కూడా ఇప్పుడంటే ఎన్టీ గారి నగర్ కాలనీ ఉండడం తప్ప అప్పుడు అంజలీదేవి గారు వారి పుట్టింటికి దగ్గరలో శివాలయం గుడి మీద ఉండేవాళ్ళు, మేము కొత్త వేడి దూరంలో ఉండేవాళ్ళు వారి ఇంటికి మేము.
1: అలాగే అండి. అయితే
0: అంజలీదేవి గారు చిన్నవాడిగా ఆవిడ నటించిన సినిమాల్లో బాండ్రగ మహర్షి కూడా చాలా బాగుంటది, ఈ పాట కూడా మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు, మన అందరూ ఇష్టపడే పాట కాబట్టి చిట్టుడు పాట ఆవిడ నివాళిగా వేయమంటున్నాను. మరో విషయం చెప్పిన మాట ఏంటంటే ఆవిడ సత్యసాయి బాబా గారు అంటే మహా ప్రాణం అండి.
1: అవునండి,
0: ప్రాణానికి ప్రాణం అండి. సత్యసాయి బాబా గారు అంటే ఆవిడ ఎంత అంత ఇష్టం కాదండి. సింధీ సాయి పచ్చ సాయి తెలిసిన కూడా తీసారు ఆవిడ. ప్రతి సంవత్సరం పుట్టపర్తి సాయిబాబా గారు దర్శనానికి వెళ్ళేవారు సుశీల గారు, ఈవిడ తప్పకుండా హాజరయ్యేవారండి. పుట్టపర్తి
1: పాట వినిపిస్తున్నాను త్రిమూర్తులు గారు.
0: తప్పకుండా
1: అలాగే అండి, వినండి, వినిపించండి, వింటూ ఉండండి. రాణించండి, ఎమిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

కోపము గని నయశోదకు తాపము నశించి జన్మ ధన్యతగా చిన్న.

0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నమస్కారం సార్, నా పేరు శంకర్ సార్.
0: శంకర్,
1: అనంతపురం డిస్ట్రిక్ట్ పామిడి నుంచి.
0: కార్యక్రమానికి స్వాగతం శంకర్ గారు.
1: సార్, రగడ నాగార్జున గారి ఫిలిం సార్.
2: వెరీ గుడ్, వెరీ గుడ్.
1: ఎందుకంటే అన్ని బోరింగ్ గా మరి, అంటే మంచి పాత పాటలు మంచివి ఒకటి కొత్తది, అలా అంటే కొత్త పాత రెండు కోరుకుంటే బాగుంటుంది సార్.
0: ఇందులో ఏ పాట కావాలి? అన్ని పాటలు బాగుంటాయి.
1: అవును సార, ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్సమ్ అనే సాంగ్ ఉంటుంది సార్, అంటే చిన్నది కాబట్టి లాస్ట్ లో ఎండింగ్ లో సరిపోతుంది.
0: అట్లా కాదు అండి, ఇంకా
1: కొద్దిగా వాట్సాప్ చెక్ చేయండి సార్,
0: టైం ఉంది మనకు.
1: అవును సార్,
0: శిరీషా శిరీషా గానీ, రగడ రగడ గానీ, అది వేద్దామంటే వేద్దాం. బోలో అష్టలక్ష్మి కూడా చాలా బాగుంటుంది. బోలో అష్టలక్ష్మి చాలా రితం ప్రధానంగా ఉంటుంది.
1: అవును సార్, చాలా బాగుంటుంది అది.
0: ఆ పాట వినిపిస్తాను.
1: వినండి,
0: వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: శ్రోతలు, ఇంతటితో ఈనాటి హలో మిట్స్ సమాప్తం. తిరిగి రేపు సాయంకాలం 5 గంటలకు హలో మిట్స్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలుసుకుంటాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటుంది మచ్చ నరసింహాచార్య. నమస్తే.
1: బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, వింటూనే ఉండండి విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: MIPS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. వినండి, వింటూనే ఉండండి MITS రేడియో 90.8. నమస్తే.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు
1: మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: மிட்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, డీమ్ టు బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ప్రస్తుతం ప్రసారం అవుతుంది మన నాయకులు మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో నుంచి.

నడిచిన బాటలు, చాటే మార్గాలు, చేసిన పోరాటాలు, రాసే చరిత్రలు. శ్రోతలకు నమస్కారం, స్వాగతం మీ అభిమాన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోకు. మీరు వినబోతున్నది మన నాయకులు. మన దేశం గర్వపడే నాయకుల జీవితాలను మనమందరం తెలుసుకోవాలనే ప్రయత్నం. వారి జీవితంలో ఉన్న శ్రమ, త్యాగం, ధైర్యం, నాయకత్వం ఇవన్నీ మనకు స్ఫూర్తినిస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా మీరు వినబోతున్నారు దేశానికి దిక్షు చేయని నాయకుల సంగతులు. వారి చిన్నప్పటి కలల నుంచి ప్రజల కోసం పారాయణ కాలం దాకా ప్రతి భాగం ఒక మార్గదర్శక కథలా ఉంటుంది. మీకోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో తీసుకొస్తున్న నిజమైన నాయకత్వ గాథలు. ఇప్పుడే మొదలు పెడదాం మన నాయకులు. మన నాయకుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన నాయకుల కార్యక్రమంలో భారతదేశంలో మొదటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించిన రాజా రామ్మోహన్ రాయ్, భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు గురించి తెలుసుకుంటాం. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో రాధానగర్లో 1872 సంవత్సరంలో జన్మించారు. కుటుంబంలో మతపరమైన వైవిధ్యం ఉండేది. తండ్రి రమాకాంత్ ఒక వైష్ణవుడు కాగా తల్లి తరణి శాక్త మతానికి చెందింది. రామ్మోహన్ రాయ్ బెంగాలీ, పర్షియన్, అరబిక్, సంస్కృత భాషలను 15-7 వరకు అభ్యసించారు. యుక్త వయస్సులో కుటుంబ ఆచారాలతో సంతృప్తి పొందక యాత్రలు సాగించడం మొదలుపెట్టాడు. అనంతరం కుటుంబ వ్యవహారాలు చూసుకోవడానికి తిరిగి వచ్చి కలకత్తాలో వడ్డీ వ్యాపారిగా మారాడు. 1803 నుంచి 1814 సంవత్సరం వరకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీలో పనిచేశారు. భారత సంఘ సంస్కరణ చరిత్రలోనే రామ్మోహన్ రాయ్ పేరు సతీ సాగమనాన్ని రూపొందడంతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయాడు. రామ్మోహన్ రాయ్ హిందూ పూజారుల అధికారాన్ని ధిక్కరించి ఆ కాలంలో సాధారణమైన బహుమార్యత్వం నేరమని జనులకు నచ్చజెప్పాడు. రామ్మోహన్ రాయ్ సంకల్పించిన సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాలలో మానవత్వాన్నే ప్రధానంగా తీసుకున్నాడు. జనులకు రాయ్ తన ఉద్దేశం సమాజంలో ఉన్న మంచి సాంప్రదాయాలను నిర్మూలించడం కాదని, కేవలం వాటిపై సంవత్సరాల పాటు నినాదన వలన పేరుకుపోయిన కుళ్ళును తుడిచేయడమని చూపించేందుకు కష్టపడ్డాడు. ఉపనిషత్తులను గౌరవించి సూత్రాసులను చదివాడు. వితంతు పునర్వివాహం, మహిళలకు ఆస్తి హక్కులను సమర్థించాడు. అందరికీ విద్య, ముఖ్యంగా మహిళలకు విద్యను సమర్థించాడు. ఆచార సంబంధమైన సంస్కృత విద్య కంటే ఇంగ్లీష్ విద్య మంచిదని భావించి సంస్కృత పాఠశాలలకు ప్రభుత్వ నిధులను వ్యతిరేకించాడు. 1822 సంవత్సరంలో ఇంగ్లీష్ పాఠశాలను ప్రారంభించాడు. రాయ్ కనుగొన్న సామాజిక, మతపరమైన దురాచారాలను నిర్మించడానికి బ్రహ్మ సమాజ్ను స్థాపించాడు. బ్రహ్మ సమాజంలో వివిధ మతాలలో ఉన్న మంచిని గ్రహించి ఉన్నతంగా ఎదగటానికి తోడ్పడ్డాడు. 1831 సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్య రాయబారిగా ఇంగ్లాండ్కు వెళ్లాడు. ఫ్రాన్స్ను కూడా సందర్శించాడు. బ్రిటన్లోని స్టేవెల్ టన్లో 1833 సంవత్సరంలో మెదడు వ్యాపి వ్యాధితో మరణించాడు రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్కి మొఘల్ రెండవ చక్రవర్తి అక్బర్ రాజా అని, ఆధునిక భారతదేశ పితామహుడు, పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా, యుగకర్త, ప్రవక్త, భారత పునరుజ్జీవనోద్యమ పిత అనే బిరుదులు ఉన్నాయి. ఇవి రాజా రామ్మోహన్ రాయ్ గురించిన వివరాలు. ఇప్పుడు భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన సరోజినీ నాయుడు గురించి తెలుసుకుంటాం. సరోజినీ నాయుడు 1879 సంవత్సరం ఫిబ్రవరి నెల 13వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, తల్లి శ్రీమతి వరదసుందరి. అఘోరనాథ్ చట్టోపాధ్యాయ గారు హైదరాబాద్ కళాశాలకి, అనగా నేటి నిజాం కళాశాల, మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచి సరోజినీ నాయుడు బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు రాయటం జరిగింది. తండ్రి గారైన అఘోరనాథ్ చట్టోపాధ్యాయ 8 భాషల్లో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. ఎడిన్బర్గో విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టాను పొందడం జరిగింది. శ్రీమతి సరోజినీ నాయుడు సద్వంశంలో జన్మించడం వల్ల, తల్లిదండ్రులు విద్యార్థికులు అవటం వల్ల సరోజినీలో

చిన్నతనంలో నుంచే కార్యదీక్ష పట్టుదల విద్యపై తిరుగులేని సదభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. ఏది చూసినా ఎవరి మాటలు విన్నా పట్టించుకోకుండా తమ ఆలోచనలు తాముంటారు చాలామంది. కొందరు ఆ విధంగా కాక బాల్యం నుంచి ప్రతి విషయంలోనూ కుతూహలం కనబడిచి ఏది ఏమిటో తెలుసుకునే వరకు విశ్రమించరు. రెండవకు చెందిన మేధావి శ్రీమతి సరోజిని నాయుడు. చిన్నతనం నుంచి ఇంగ్లీష్ భాష మీద చాలా మక్కువ ఉండేది. ఇంగ్లీష్ మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నిస్తుండేది. ఆ పట్టుదల ధ్యేయాలతోనే ఇంగ్లీష్ భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుకుంది. 11వ సంవత్సరం వచ్చేసరికి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకితుని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీష్లో రచనలు కూడా ఆరంభించింది. 12వ ఏట మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రికులేషన్ పూర్తి చేయగలిగిందంటే సరోజిని నాయుడు చురుకైన తెలివితేటలు, విద్యయందు ఆమెకు గల అంకిత భావం అర్థం చేసుకోవచ్చు. చాలామంది విద్యార్థులు నిత్యం పాఠశాలకు వెళుతూ విద్యయందు దృష్టి ఉంచక గురువులు చెప్పే పాఠశాలు కాలక్షేపానికి భావిస్తూ గురువులను శాటి విద్యార్థులను అవహేళన చేస్తూ కాలం విలువ తెలియక ప్రవర్తించి జీవితంలో అడుగుపెట్టి సాధక బాధకాలు ఎదురయ్యాక వృధా చేసిన కాలం గురించి బాధపడుతుంటారు. అటువంటి వారందరికీ శ్రీమతి సరోజిని నాయుడు నిజంగా ఆదర్శమూర్తి. భారతదేశ మొదటి మహిళా గవర్నర్గా సరోజిని నాయుడు చరిత్రకెక్కారు. శ్రీమతి సరోజిని నాయుడు హైదరాబాద్ నివాస గృహం. హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్న చారిత్రాత్మక బంగ్లాలో సరోజిని తండ్రి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ నివాసం ఉండేవారు. సరోజిని నాయుడు తదనంతరం దీన్ని ప్రసిద్ధ కవితా సంకలమైన గోల్డెన్ థ్రెషోల్డాగా పేరు మార్చి గుర్తించసాగారు. 1974వ సంవత్సరంలో పద్మజా నాయుడు దాన్ని విద్యా ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. 1975వ సంవత్సరంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గోల్డెన్ థ్రెషోల్డ్ను హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి అంకితం చేశారు. సాంఘిక శాస్త్రాలు, మానవీయ శాస్త్ర కార్యక్రమాలు గోల్డెన్ థ్రెషోల్డ్తో నిర్వహించబడ్డాయి. 1988వ సంవత్సరంలో ప్రధాన క్యాంపస్కు మార్చబడ్డాయి. సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్ 2003 వరకు ప్రాంగణంలో నడిచింది. సరోజిని 13వ ఏట చాలా పెద్ద రచన రచించింది. దాని పేరు సరోవర రాణి, లేడీ ఆఫ్ లేక్. అది 1300 పంక్తులతో నిండిన అతి చక్కని రచన. సరోజిని నాయుడు చెప్పదలుచుకున్న విషయం ఇతరుల హృదయాలకు హత్తుకుని ఆలోచింపజేసే విధంగా కమ్మని శైలిలో చిన్నతనంలోనే రచనలు ప్రారంభించిన, ఆమెలోని ప్రత్యేకతలు గ్రహించిన నిజాం నవాబు ఆమె ఎందుగల అభిమానంతో ఆమెను విదేశాలకు పంపాలని నిశ్చయించుకుని ఆమె వివిధ శాస్త్రాల్లో పరిశోధన చేసేందుకు ప్రోత్సాహమిస్తూ ఆమెకు ప్రతి సంవత్సరం 4200 రూపాయలు విద్యార్థి వేతనంగా ఇచ్చేందుకు అంగీకరించాడు. నిజాం నవాబు ప్రోత్సాహం దొరికేసరికి సరోజిని నాయుడు చదువు మీదున్న ఆసక్తి రగించిన తల్లిదండ్రులు సరోజిని నాయుడిని విదేశాలకు పంపారు. సరోజిని లండన్ కింగ్స్ కళాశాలలోనూ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని గిద్దన్ కళాశాలను విద్యాధ్యయనం చేసింది. కవితలను చదివి ఇంగ్లాండ్లోని ఆంగ్ల భాషా విమర్శకులు ఆర్డర్ సైమండ్స్, ఎడ్వర్డ్ గూస్లు అభినందించారు. పాశ్చాత్య విద్వాంసులను చాలామందిని కలిసి వారికి గల పాండిత్యాన్ని ఆకలింపు చేసుకుని వారితో స్నేహ సంబంధాలు పెంచుకుని వారి సలహాలతో ఇంగ్లీష్లో అతి చక్కని గ్రంథాలు రచింది సరోజిని నాయుడు. సరోజిని నాయుడు రచించిన కావ్యాల్లో కాల విహంగం, బర్డ్ ఆఫ్ టైమ్, స్వర్గధామం, ది గోల్డెన్ థ్రెషోల్డ్, విరిగిన రెక్కలు, ది బ్రోకెన్ వింగ్స్ అనేవి చాలా ప్రసిద్ధమైనవి. ఇంగ్లండ్లో నివసిస్తూ రచనలు సాగించిన వాటిలోని భారతీయ జీవితాలు ప్రతిబింబించేట్లు చేయడం, మన జాతి ప్రత్యేకతలు అందులో చొప్పించి కథా విధానం నడిపించడం విశేషం. 1898వ సంవత్సరం విదేశాల్లో విద్య పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక సరోజిని నాయుడు శ్రీ ముత్యాల గోవిందరాజు నాయుడు గారిని పెళ్లాడటం జరిగింది. ముత్యాల గోవిందరాజులు నాయుడు అప్పటి హైదరాబాద్ ప్రధాన ఔషధ ఆరోగ్యాధికారి. కులం, మతము అనే మూఢ విశ్వాసాలంటే శ్రీమతి సరోజిని నాయుడికి చిన్నతనం నుంచే ఏవగింపు. ఈ కులమతాలు ఏకమై జాతి జీవనంపై గొడ్డలు పెట్టి పెడుతూ వర్గభేదాన్ని సృష్టించి ధనవంతులు, నిరుపేదలు, బలవంతులు, బలహీనులంటూ జాతిని వేర్పాటు ధోరణికి బలి చేస్తున్నాయని, కులమతాతీత భావాలతో పెరిగే ప్రజానికం మాత్రమే సమసమాజ స్థాపన చేయగలని సరోజిని నాయుడు అభిప్రాయం. అదే అభిప్రాయంతో శ్రీ ముత్యాల గోవిందరాజు నాయుడు తన కులం కాకపోయినా భారతీయ మహిళా లోకానికి ఆదర్శం కావాలన్న ఉద్దేశంతో ఆనాడే వర్ణాంతర వివాహం చేసుకుంది. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరసలింగం పంతులు గారు వీరి వివాహం జరిపించారు. సరోజిని నాయుడు చేసిన పనికి ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చినా మానవ జీవిత మనుగడకు మనస్సు, మానవత్వం ముఖ్యం కాని అర్థం లేని గుడ్డి నమ్మకాలను ప్రోత్సహించి జాతిని పతనం చేసే కులం కాదని సరోజిని నాయుడు నిరూపించగలిగింది. తను, తన భర్త భిన్నమైన ఆచార వ్యవహారాలు, కులాల వారైనా మనస్సున్న మనుషులుగా, సంస్కారవంతులుగా, నియమబద్ధమైన జీవితం సాగించసాగారు. స్త్రీ పురుషులు ఒకరినొకరు అర్థం చేసుకుని సంసారం సర్దుకోగలిగితే కులం గొడవ ఏదీ లేదని మిగిలిన సమాజానికి నిరూపించారు.
శ్రీమతి సరోజిని నాయుడు గోవిందరాజుల నాయుడు గారిల దాంపత్య శిక్షణంగా వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కుమారుడు ముత్యాల జయసూర్యనాయుడు ప్రముఖ హోమియోపతి వైద్యుడు, స్వాతంత్ర సమరయోధుడు, హైదరాబాద్కు చెందిన రాజకీయ నాయకుడు. వీరి కుమార్తెల్లో ఒకరైన పద్మజా నాయుడు బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశారు. వివాహమై బుడ్డలు పుట్టినా కేవలం తన సంతోషం, తన పిల్లల సంతోషమే ఆలోచించలేదు. అప్పటి ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా ఎందరో నాయకులు దేశం నాలుగు మూల నుంచి ప్రజల్లో స్వాతంత్ర భావాలు రెక్కెత్తించాలని ఉద్యమాలు సాగిస్తున్నారు. భారతీయుల్లో విప్లవ భావాలు తలెత్తడం సహించలేకపోయింది బ్రిటిష్ ప్రభుత్వం. గంగేద్దులా వారు చెప్పిన దానికల్లా తలలుపుతూ మన సంపదనంతా వారికి నచ్చజెప్పి మనం చెప్పుకింత తేళ్ల మాదిరిగా జీవిస్తూ పరప్రభుత్వానికి నివాళులివ్వాలని వారి అభిప్రాయం. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ ఆ రోజుల్లో గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో ఉద్యమాలు సాగిస్తోంది. సరోజిని నాయుడు మహిళాభివృద్ధికి ఎంతో కృషి చేసి 1906 మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలను ఏర్పరిచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటుపడ్డారు. స్వాతంత్ర సాధనలో పాలు పంచుకోవాలని ఆలోచించిన శ్రీమతి సరోజిని నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోనారంభించింది. 1915 బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో, 1916 జరిగిన లక్నో కాంగ్రెస్ సభల్లో సరోజిని నాయుడు పాల్గొనడం జరిగింది. ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి. సరోజిని నాయుడు భారతదేశంలో గల ముఖ్యమైన నగరాల్లో తిరుగుతూ స్వాతంత్ర్యోద్యమ ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్లో భాషా విప్లవం వచ్చేందుకు కారకురాలైంది. మృదువుగా మాట్లాడుతూ ఎంత కఠినమైన విషయాలైనా శ్రోతల గుండెలను హత్తుకుని మనుగున ఉన్న యథార్థ స్థితిని అర్థమయ్యే విధంగా ఉండే ఆమె గంభీరమైన ఉపన్యాసాలు శ్రోతలకు కాలం శ్రమ తెలియనిచ్చేవి కావు. ప్రభుత్వానికి ఎదురు తిరిగి తూటాదెబ్బలకు, చీకటి కొట్లకు బలయ్యే బదులు ఈ బానిస బతికే నయమనుకుని సర్దుకుపోయే అమాయక ప్రజానీకంలో ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరిపోసి చావు కూడా భయపడని తెగింపుని తేగలిగాయి. జాతి వేరని, దేశం వేరని, నువ్వు వేరని విడిగా ఉండకు. నీకు జరిగితే దేశానికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసత్తనం నీవు అనుభవించవలసిందే అంటూ దేశమంతా తిరిగి దేశభక్తి నూరిపోసింది వీరతిలకం సరోజిని నాయుడు. ఈ విశ్రాంతి లేని ప్రయాణాలతోనూ, ఉపన్యాసాలతోనూ సరోజిని నాయుడు ఆరోగ్యం పాడైంది. 1919 పంజాబ్లోని జలియన్వాలా బాగ్లో హత్యాకాండ జరిగింది. ఆ సమయానికి సరోజిని నాయుడు లండన్ నగరంలో చికిత్స పొందుతోంది. అప్పటి పంజాబ్ గవర్నర్ అయిన డయ్యర్ లక్షలాది ప్రాణాలను తుపాకీ గుండెలకు బలి చేసి దారుణంగా హింసించి చంపిన విషయం లండన్ నగరంలో ఉన్న సరోజిని నాయుడు వింది. ఆ వార్తకు నీరసించిపోయింది. అప్పటికీ ఆమె గుండె జబ్బుతో ఉన్నదని, బాగా ముదిరిపోయిందని చెప్పారు వైద్యులు. అయినా చనిపోయే ప్రతి భారతీయుని భయంకరమైన కేకలు ఆమె చెవుల్లో గింగురమన్నాయి. ఆమె గుండె జబ్బు కాక చనిపోయిన వారి భార్యలు, కుమార్తెలు, కుమారుల గుండెలు పగిలే శోకాలు తలుచుకుని ఆ కరుణమూర్తి చెలించిపోయింది. ఆ పరిస్థితిలో తను ఉండి కూడా ఆరోగ్యాన్ని ఏమాత్రం లెక్క చేయక పంజాబ్ గవర్నర్ డయర్ మీద ఆందోళన లేవదీసింది. గాంధీజీకి పంజాబ్ దారుణం గురించి ఉత్తరం రాస్తూ, యావత్ ప్రపంచ భారతీయులకు డయర్ ద్వారా జరిగిన ఘోరాన్ని వినిపించినదే నిద్రపోనని, వారి రాక్షస కృత్యాలకు బదులుగా భారతదేశం నుంచి వారిని తరిమికొట్టి భారతీయుల స్వేచ్ఛ చూడనిదే భరతమాత ఆత్మ శాంతించదని సరోజిని నాయుడు సందేశం ద్వారా తెలియజేసింది. సరోజిని లండన్ నగరం నుంచి బయలుదేరి సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి భారతదేశంలో ఓడ దిగటంతో శాసన ధిక్కారం అమలు పరిచింది. స్వాతంత్ర్యోద్యమ చరిత్ర పుస్తకాలను అమ్మకూడదని బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది. ఆ ఆజ్ఞల ఫలితంగా చాలా పుస్తకాలను అమ్మటం మానేశారు. గాంధీజీ సలహా పైన ఆ పుస్తకాలన్నింటినీ ప్రతి వీధిలోనూ అమ్మి ప్రభుత్వ శాసన ధిక్కారం జరిపింది సరోజిని నాయుడు. భారతదేశం పైన, భారతీయుల పట్ల ఆమెకున్న ప్రేమ, వాత్సల్యం, ఆమె సొంత ఆరోగ్య విషయం కూడా మర్చిపోయే విధంగా చేశాయంటే ఆమె దేశభక్తిని, త్యాగనిరతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనే ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తూ, బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని సొంతంగా భావించడమే అపరాధం, భారతీయుల హక్కులు కాలరాసి బానిసలుగా చేసి వారి ప్రాణాలను సైతం బలి తీసుకోవడం క్షమించడాన్ని అపరాధం అంటూ అడవిపిల్ల గర్జించింది. లండన్ కామర్స్ సభలోని భారతదేశ మంత్రి ఆమె చేస్తున్న తిరుగుబాటు ధాటికి చలించిపోయాడు. ఆమె ఉపన్యాసాలు ఉద్వేగం సక్రమమైనవి కావని, ఇకపై అటువంటి ప్రచారం చేయవద్దని బ్రిటిష్ ప్రభుత్వం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. తనకే రకమైన శిక్ష విధించినా యథార్థాన్ని ప్రచారం చేయక మాలని నిర్భయంగా సమాధానం చెప్పింది సరోజిని నాయుడు. ఒక భారత స్త్రీకి దేశంపై గల ప్రేమను, ఆమె గల స్వాతంత్ర పిపాసును అర్థం చేసుకున్న గాంధీజీ ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆయన రాజద్రోహం నేరం కింద 2 కారాగార శిక్షను అనుభవించేందుకు వెళుతూ సరోజిని నాయుడుపై గల విశ్వాసంతో ఉద్యమ నాయకత్వం ఆమెకు అప్పగించాడు. ఊరూరా వాడవాడలా తిరుగుతూ స్వాతంత్ర ప్రబోధం ముమ్మరంగా సాగించింది. అప్పటికే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. తన భర్త బిడ్డల యోగక్షేమాలు కూడా మాని
సార్టి భారతీయులంతా బిడ్డల మాదిరిగా భావించి పర్యటన సాగించింది ఆ త్యాగమూర్తి. విరామ సమయాల్లో దేశ ప్రజల భవిష్యత్తును గురించి, బ్రిటిష్ వారి ఘోర పాలన గురించి రచనలు చేస్తూనే ఉంది. ఎక్కడున్నా ఏదో ఒక రకంగా దేశ ప్రజలకు స్వాతంత్ర ప్రబోధాలు అందజేస్తూనే ఉంది ఆవిడ. పురోగతిని, స్వచ్ఛమైన స్వేచ్ఛ స్వాతంత్ర జీవితాలను వాంఛించిన పురుషకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా స్త్రీ అయి ఉండి కూడా జాతి విమోచనానికి సాయశక్తుల అహోరాత్రులు కృషి చేసిన త్యాగపూరిత కవయిత్రి శ్రీమతి సరోజినీ నాయుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తన దేశం దేశమే తనుగా భావించి దేశసేవ చేసిన అభేద భావాల మూర్తి, రాజకీయ సాంఘిక సాంస్కృతిక సాహిత్య రంగాల్లో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలు అనేకమని నిరూపించిన మహిమాన్వితురాలు జీవితమంతా మానవ సేవకు దేశసేవకు అంకితం చేసి తన 70వ ఏట 1949వ సంవత్సరం మార్చి 2వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్నుమూసింది సరోజినీ నాయుడు. ఇవి భారత కోకిల సరోజినీ నాయుడు గురించిన వివరాలు. ఈనాటి మన నాయకుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం మన నాయకుల కార్యక్రమంలో కలుసుకుందాం. వినండి, వినిపించండి, వింటూ ఉండండి. ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

సినిమా కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సినిమా కబుర్ల కార్యక్రమంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సందేశాత్మకమైన, ప్రయోగాత్మకమైన, కథాపరితమైన ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు గురించి తెలుసుకుంటాం. సింగీతం శ్రీనివాసరావు 1931 సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించాడు. తండ్రి ఒక హెడ్ మాస్టర్, తల్లి వయలిన్ వాయిద్య నిపుణురాలు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ పర్యవేక్షణలో నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. కళాశాల రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవాడు. డిగ్రీ వచ్చిన తర్వాత సూళ్లూరుపేటలో ఉపాధ్యాయ వృత్తి సాగించాడు. స్వయంగా రచించిన నాటకాలు బ్రహ్మ అంత్యఘట్టం తన విద్యార్థుల్లో ప్రదర్శింపజేశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ నాటకం చిత్రను చిత్రార్జున అనే సంగీత నాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ చూశాడు. టామ్ బుచాన్ అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్లో ప్రసారం చేశాడు. కొంతకాలం శ్రీనివాసరావు తెలుగు స్వతంత్ర పత్రికలో రచనలు చేశాడు. 1960 సంవత్సరంలో లక్ష్మీ కళ్యాణ్ని సింగీతం శ్రీనివాసరావు వివాహం చేసుకున్నాడు. స్క్రిప్ట్ రచనలో తోడ్పడుతూ సింగీతం శ్రీనివాసకు సినీ కెరీర్లో లక్ష్మీ కళ్యాణ్ కీలక పాత్ర పోషించింది. సింగీతం శ్రీనివాసరావు తన సతీమణి పేరుపై శ్రీ కళ్యాణీయం అనే ఒక పుస్తకాన్ని 2012 సంవత్సరంలో రాశారు. కొంతకాలం అనారోగ్యంతో బాధపడి లక్ష్మీ కళ్యాణి 2022 సంవత్సరం మే 28 తేదీన తుదిశ్వాస విడిచింది. సింగీతం శ్రీనివాసరావు ప్రధాన ధ్యేయం చలనచిత్ర రంగం. పట్టు వదలకుండా సుప్రసిద్ధ దర్శకుడు KV రెడ్డి వెంటబడి ఆయనకు అనుచరునిగా పనిచేయడం మొదలుపెట్టాడు. మాయాబజార్ చిత్రంతో మొదలుపెట్టి చాలా చిత్రాల్లో KV రెడ్డి చేతి కింద పనిచేశాడు. పట్టాభిరామిరెడ్డి కన్నడంలో UR అనంతమూర్తి నవల ఆధారంగా సంస్కార సినిమా తీయ సంకల్పించినప్పుడు శ్రీనివాసరావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తీసుకున్నారు. ఈ సినిమాకు రాష్ట్రపతి బంగారు పతకం కూడా లభించింది. 1972 సంవత్సరంలో సంగీతం పూర్తి దర్శకత్వం వహించిన నీతి నిజాయితీ సినిమాను విమర్శకులు ప్రశంసించారు కానీ ఆర్థికంగా విఫలమైంది. 1975 సంవత్సరంలో తీసిన జమీందారు గారి అమ్మాయి మొదటి విజయవంతం చిత్రం. 1976 సంవత్సరంలో వచ్చిన అమెరికా అమ్మాయి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడమే కాక సంగీతపరంగా మంచి విజయం సాధించింది. ఆకోలనే పంతులమ్మ విజయవంతమైంది. ఆ తర్వాత సంగీతం విజయ పరంపర, ప్రయోగ పరంపర సమాంతరంగా సాగాయి. ముఖ్యంగా కమల్ హాసన్తో సంగీతం సొమ్మొక్కడిది సోకొక్కడిది సినిమాతో ప్రారంభించి పలు చిత్రాలను విజయవంతంగా తీశాడు. వాటిలో మైకేల్ మదన కామరాజు కథ, అమావాస్య చంద్రుడు, అపూర సహోదరులు ముఖ్యమైనవి. సంధ్యాశాత్మకంగా తీసిన చిత్రాల్లో తరం మారింది ముఖ్యమైనది. డైలాగులు లేకుండా తీసిన పుష్పకవనం అన్ని భాషల్లో ప్రదర్శించారు. మయూరి సినిమాలో సుధాచందన్ చరిత్రను సున్నితంగా తెరకెక్కించారు. తెలుగులో వచ్చిన కొద్ది సైన్స్ ఫిక్షన్ వైజ్ఞానిక కల్పన సినిమాల్లో ఆదిత్య 369 ఒకటి. భైరవ ద్వీపం సినిమాలో ప్రేక్షకులు మర్చిపోతున్న జానపద చిత్రాలను గుర్తు చేశాడు. కన్నడంలో రాజకుమార్ ప్రధాన చిత్రాల్లో శ్రావణబంటు ఒకటి. సంగీతం శ్రీనివాసరావు ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు శిష్యుడు. భాగ్యదలక్ష్మి, బారమ్మ, సంయుక్త అనే రెండు విజయవంతమైన కన్నడ చిత్రాలకు శ్రీనివాసరావు సంగీత దర్శకుడు. ప్రవాస భారతీయుల సౌకర్యార్థం 30 శ్లోకాలను ఆంగ్లంలో సంగీతపరంగా కూర్చాడు సంగీతం శ్రీనివాసరావు. 94 సంవత్సరాల సంగీతం శ్రీనివాసరావు ఇప్పటికీ వస్తున్న సినిమాల గురించి అప్పుడప్పుడు విశ్లేషణలు చేస్తూ తన సినీ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు సంగీతం శ్రీనివాసరావు.

0: ఇవి ఈనాటి సినిమా కబుర్లు. మళ్ళీ వచ్చే వారం సినిమా కబుర్లో కలుసుకుంటాం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రండి 90.8.
1: మహాభారతంలో మహనీయులు మన శుభోదయ స్వరాలులో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
2: ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు. పుట్టింది మదనపల్లెలో, ప్రభావం ప్రపంచమంతా. సమసమాజం నవ సమాజం కోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. ఆధ్యాత్మిక విజ్ఞాన వినోద సమాచారం, కార్మిక కర్షక మహిళా బాల ప్రపంచం, సంగీత సాహిత్య సమాజ చైతన్యం, అంశం ఏదైనా మీ ముందుంచే సమగ్రమైన రేడియో మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మీ మొబైల్లో ఇప్పుడే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి, వింటూ సాగిపోండి.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే సుమంత్. నేను మీకోసం మంచి ఒక శుభవార్త తీసుకువచ్చాను. శుభవార్త ఏంటనుకుంటున్నారా? ఈ శుభవార్త రైతు కుటుంబాలకి. మనం చూసుకున్నట్టయితే అడవులు తగ్గిపోతున్నాయి, ఆహారం కోసం వెతుక్కుంటూ జంతువులు ఊర్లోకి వచ్చేస్తున్నాయి, ప్రాణాలు మీద పడి వాటిని నాశనం చేసిపోతున్నాయి. అప్పో సుప్పో చేసి సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అడవి జంతువులకు హాని చేయకుండా అన్నదాతల కష్టాలను తీర్చాలనుకున్న ఓ టెక్ నిపుణుడు ఆలోచనలోంచి పుట్టింది ఈ కాటిదాన్. ఈ పరికరం కొన్ని వేల రైతుల మేలు చేస్తోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన అయాన్ బాగా చదువుకొని విదేశాల్లో స్థిరపడాలి అనుకున్నాడు. కొత్తగా వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఏఐతో నడిచే రోబోలను రూపొందించే సంస్థలో ఉద్యోగం సాధించాడు. మంచి జీతం, విలాసవంతమైన జీతం చాలనుకున్న అయాన్ కొన్నేళ్ల క్రితం స్నేహితుడి పెళ్లికి మహారాష్ట్రలోని లాతూరు వెళ్లాడు. అప్పటి వరకు నగర జీవితం తప్ప పల్లె ప్రాంతం, రైతుల జీవన విధానం తెలియని అయాన్ గమ్యాన్ని మార్చేశాయి అక్కడ పరిస్థితులు. చెరుకు, మొక్కజొన్న తదితర పంటలతో పాటు కాయగూరలు, పండ్ల తోటలు సాగు చేసి ఆ గ్రామాల అటవీ ప్రాంతాల్లో దగ్గరలో ఉండటం, అడవి జంతువుల పంటల దాడి చేస్తుండటంతో దాదాపు 30% దిగుబడి తగ్గి నష్టాల్లో వచ్చేవి. ఈ క్రమంలో షాక్ ఇచ్చేలా విద్యుత్ తీగలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, బాణ సంచా పేల్చడం, తుపాకులతో కాల్చడం తదితర ప్రయత్నాలు జంతువుల్ని తరిమేసేవారు రైతులు. రాత్రిపూట ఇలా పంటల్ని కాపాడుకునే క్రమంలో జంతువుల ఎదురదాడిలో ఎంతో మంది గాయపడేవారు, మరికొందరు ప్రాణాలు కోల్పోయేవారు, కొన్నిసార్లు పాముకార్లకు గురయ్యేవారు, మరోవైపు జంతువులకి హాని జరిగేది. ఈ పరిస్థితులన్నీ దగ్గరగా చూసిన అయాన్ అటు రైతులకు, ఇటు మూగ జీవాలకు ప్రమాదం కలగకుండా ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే ఉద్యోగం మానేసి పల్లెబాట పట్టాడు అయాన్. దాదాపు 7 పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, కేరళ తదితర ప్రాంతాల్లో రైతుల్ని కలిసి వారి అనుభవాల్ని దగ్గరగా చూశాడు. వ్యవసాయం పట్ల అవగాహన పెంచుకున్నాడు. ఏనుగులు, చిరుతపులు వంటివి అటవీ ప్రాంతాల దగ్గరలో ఉన్న గ్రామాల మీద పడి పెంపుడు జంతువులైన జనాలపైన దాడులు చేయడం గమనించాడు. అయాన్ తన అధ్యయనంలో భాగంగా జంతువులు వెలుతురికి శబ్దాలకు భయపడి వెనక్కి వెళ్లడం గమనించాడు. ఈ రెండింటి ఆధారంగా ఏదైనా యంత్రాలని కనిపెట్టాలని భావించిన అయాన్ 2018 ప్రయోగం మొదలుపెట్టాడు. మరోవైపు రైతుల నిర్వహణ భారం లేకుండా తేలిగ్గా ఉపయోగించుకునే వీలున్న పరికరాన్ని రూపొందించాలనుకున్నాడు. అందుకోసం దాదాపు 2.5 కష్టపడి కాటిదాన్ అనే పరికరాన్ని ఆవిష్కరించాడు. అవుట్డోర్ లైట్ మాదిరి ఉండే ఈ యంత్రాన్ని 4 6 సామర్థ్యంతో రకరకాల రంగుల్లో వెలిగి ఎల్ఈడి లైట్లు అమర్చాడు. దాదాపు 6 దూరం కాంతుల్లో ప్రసరించే కాటిదాన్ కోసం ప్రత్యేకంగా విద్యుత్ అవసరం లేకుండా సోలార్ కరెంటుతో నడిచేలా ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు, పని కట్టుకొని వెళ్లి పొలంలో కాటిదాన్ ఆన్ చేసే పని లేకుండా చీకటి పడగానే దానంతా అది వెలిగి వెలుతురు రాగానే లైట్లు ఆగిపోయేలా సెన్సార్లను అమర్చాడు. రాత్రిపూట వచ్చే జంతువుల్ని భయపెట్టడానికి వెలుగు యంత్రం బాగా ఉంది. మరి జొన్న, కంది వంటి పంటల్ని, కూరగాయల్ని, పండ్ల తోటల్ని కోతులు, రకరకాల పక్షుల నుంచి కాపాడడం ఎలా అంటారా? అందుకోసం కపికాట్ పేరుతో మరో యంత్రాన్ని తీసుకొచ్చాడు అయాన్. ఏఐ సాయంతో చిన్న అలికిడి సైతం గుర్తించే, వెంటనే జంతువులు అరుపులతో వింతైన శబ్దాలు చేసి ఈ పరికరం కోతుల్ని, కొండముచ్చుల్ని, పంటలపైన వాలిన పక్షుల్ని బెదరగొడుతుంది. 3 క్రితం అందుబాటులోకి వచ్చి తెచ్చిన ఈ యంత్రాలను కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, అస్సాం, గుజరాత్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో 10,000 రైతులు ఉపయోగిస్తున్నారు. వన్యప్రాణుల్ని తరిమేస్తూ పంటల్ని, పెంపుడు జంతువుల్ని కాపాడుకుంటున్నారు. మరోవైపు వన్యప్రాణుల్ని సంరక్షించే అటవీ శాఖ సిబ్బంది గస్తీ సమయంలో టార్చ్ లైట్ మాదిరి పనిచేసే కాటిదాన్ను తమతో పాటు తీసుకెళ్లి వన్య ప్రాణాల నుంచి తమను తాము కాపాడుకుంటున్నారు. అడవులు దరిదాపుల్లో ఉండే ఈ యంత్రాలను అందిస్తోంది ప్రభుత్వం. అన్నదాతల కోసం ఆవిష్కరించిన ఈ పరికరాలను కొనుగోలు చేయడం రైతులు భారమవుతుందని భావించిన అయ్యన్ సిఎస్ఆర్లో భాగంగా కార్పొరేట్ సంస్థల నుంచి ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాడు. థ్యాంక్ యూ.
0: హలో డియర్ లిజనర్స్, యూ ఆర్ ట్యూన్డ్ ఇన్ టు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. వెల్కమ్ టు టుడేస్ స్పెషల్ టాక్ షో. ఐఎమ్ వైష్ణవి.
2: అండ్ ఐఎమ్ తనుశ్రీ. టుడే వీ విల్ డిస్కస్ అ టాపిక్ దాట్ కన్సర్న్స్ ఎవ్రీ వన్ హూ యూజెస్ ఎ స్మార్ట్ ఫోన్ ఆర్ ద ఇంటర్నెట్. సైబర్ క్రైమ్స్ అండ్ దేర్ ఇంపాక్ట్స్.
0: ఎస్ తను, ద ఇంటర్నెట్ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్స్ ఈజియర్ బట్ అలాంగ్ విత్ ద బెనిఫిట్స్ కమ్ రిస్క్స్. And cybercrime is one of the biggest threats today.
2: So let's break it down. What cybercrime is, example like the recent Madanpally incident, and most importantly, how to protect ourselves. And our first slogan is, click with care, stay aware.
0: Cybercrime is an illegal activity using computers or the internet. Earlier, crimes were on the streets, but now they are on the screens. The criminal may be far away, but the victim can be right here in our town.
2: Exactly. And cyber criminals use many tricks. Let's go through some common scams. OTP fraud. Fraudsters pretend to be from banks or delivery services and trick you into sharing OTPs. Share OTP equals to share your money. And second is phishing links. Fake links saying update KYC or claim your price. Once clicked, your data is stolen. Before you click, stop and think. And the third category, lottery and lucky draws. Messages like you want 10 lakhs, pay 5,000 fees. If you never bought a lottery, how can you win? And fourth comes fake job offers. Youngsters are told to pay registration fees for jobs that don't exist.
0: Yes, adding to that, loan app scams. Quick loans are offered, but later personal photos and contacts are misused for blackmail. E-commerce frauds. Fake shopping websites where your money vanishes, but no product arrives. Investment and crypto scams. Fraudsters promise to double your money. They pay small profits first, then disappears with lakhs. Customer care fraud. Fake helpline numbers appear online. Call them and they'll ask for your bank details.
2: Very true, Vaishnavi. These scams run everywhere, from cities to villages. Which brings us to something that happened right here in Andhra Pradesh. Recently in Madanpally, cyber criminals trapped people with new tricks. They promised easy income for simple tasks, like writing digits or watching short videos.
0: At first, they even gave a small payments like 50 or 100 rupees to win trust. Later, they asked for deposits to pay like 1,000 rupees and earn 5,000. People invested more and more, and then the fraudsters vanished.
2: This shows how greed for easy money makes people vulnerable. Even educated youngsters and small business owners got trapped.
0: Easy money is never easy. It's usually a trap.
2: And the emotional toll was heavy. Families lost savings meant for children's education and medical needs. The stress was heartbreaking.
0: Let's look at the bigger picture. Cybercrimes affect us in three levels. Personal, financial loss, misuse of personal data, and emotional stress. Social, people lost trust in online payments. National, large cyber attacks can target banks, hospitals, or even defense.
2: And we should not forget about cyberbullying. Teenagers face abuse, morphed photos, and blackmailed online. Some victims even go into depression. Cyberbullying is not cool. It can destroy a school.
0: Another big danger is fake news. One wrong WhatsApp forward can spread panic or even cause riots. Stop the fake before it makes it quake.
2: That's why awareness is just as important as technology.
0: So, listeners, how can we protect ourselves? Here are the some golden rules. Use strong passwords, never just date of birth or phone numbers. Don't share OTPs, CVV or PINs with anyone. Verify links before clicking. Always type the official website address yourself. Keep your phone and laptop updated.
2: And also, never download unknown apps from forwarded links. Don't trust offers that look too good to be true. Use official customer care numbers from apps, not Google search. Teach children about cyber safety and monitor their activities. And most importantly, report fraud immediately at cybercrime.government.in. Report today, save tomorrow.
0: Yes, Tanushree, silence helps criminals. Speaking up helps society. Expert says, cyber criminals succeed by exploiting greed and fear. If citizens stay calm and cautious, 90% of the scams can be avoided.
2: Simple advice, but very powerful. Awareness is our first line of defense.
0: And here is a reminder. Think before you click, or you may sink. Tanu, I think digital life is safe. If we are responsible, banks, UPI and government portals have strong security.
2: But Vaishnavi, criminals are creative. Deep fake videos, fake QR codes, cloned SIM cards, the list is endless. How can common people catch up?
0: True, Tanushree, but the answer is not fear. The answer is awareness, education and quick reporting. If everyone learns basic cyber hygiene, criminals won't succeed.
2: I agree. Let's seal this with a final slogan. Be alert, don't get hurt.
0: So dear listeners, today we saw how cyber crimes work, how they impacted people in Madanpally, and what measures we can take to protect ourselves.
2: Yes, the internet is a powerful tool. But it must be used wisely. Before you click, share or pay, pause and think.
0: Now, I'll repeat our golden slogans for you. Click with care, stay aware. Share OTP equals to share your money. Easy money is never easy. It's usually a trap. Stop the fake before it makes a quack. Cyberbullying is not cool. It can destroy a school. Think before you click. Or you may sink. Report today, save tomorrow. Be alert, don't get hurt.
2: This is Tanu
0: and Vaishnavi
2: signing off from today's Cyber Safety Talk.
0: And stay cyber smart.
3: Arogyam Manavaram. Expert doctors che salahalu.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మన పట్ల మనకు నమ్మకం ఎక్కువైతే దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. నా మనసులో ఎక్కడో నాకు మంచి మార్కులతో పాస్ అయ్యాననే అహం ఉంది. అదీగాక కాలేజీ రోజుల్లో నేను ఒక గ్యాంగ్ లీడర్ని. ఆ అహంభావం నా బాడీ లాంగ్వేజ్లో, మాట తీరులో ఎదుటి వాళ్ళకి కనపడుతుందని అర్థమైంది. ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగిన వాళ్ళకి సిద్ధాంతపరంగా సమాధానం చెప్పేవాడిని తప్ప నా జవాబులో ప్రాక్టికల్ అప్రోచ్ ఉండేది కాదు. అంతేకాకుండా ఫ్యాక్టరీలో నాపై ఉద్యోగి కన్నా నాకు ఎక్కువ

నైపుణ్యం ఉందని నిరూపించుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఇది తప్పే కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేం భవిష్యత్తులో ఏమి చదివితే మంచిది మాస్టారు, కాస్త కెరియర్ కౌన్సిలింగ్ చేయండి అని ఒక లెక్కల టీచర్ని కొందరు విద్యార్థులు అడిగారు. వృద్ధుడైన ఆ టీచర్ నవ్వి, ఒక్క ప్రశ్నతో మీరు కెరీర్ ఎలా నిర్ణయిస్తారు అని అనుమానించకుండా ఆన్సర్ వేగంగా చెప్పండి. హైదరాబాద్ నుంచి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రైలు 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ చేరడానికి ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. 335 నిమిషాలు అన్నాడు మొదటివాడు. షహబాష్, ప్రశ్న పూర్తవ్వకుండానే అద్భుతంగా చెప్పవరా అంటూ మెచ్చుకుని, ఇంత చిన్న లెక్కే తెలియదా అన్నట్టు మిగతా వారి వైపు చిరాగ్గా చూశారు. రెండోవాడు సంభసిస్తూ, స్టేషన్ చేరే ముందు వేగం తగ్గుతుంది కదా, అదే ఆలోచిస్తున్నారు మాస్టారు అన్నాడు. కాస్త జనరల్ నాలెడ్జ్ ఉన్న మూడో అమ్మాయి, అది వందే భారత్ ఎక్స్ప్రెస్ అయినా కాజీపేటలోనో వరంగల్లోనో ఆగాల్సిందేగా సారు అంది. నాలుగో అమ్మాయి టీచర్నే క్రాస్ ఎగ్జామ్ చేస్తూ, వెళ్ళటం అంటే ఆగటమా చేరటమా, చేరటం అంటే ఇంజనా రైలు చివరి పెట్టినా అని ప్రశ్నించింది. ఐదో వాడి వైపు తిరిగి, నువ్వేం చెబుతావురా అని అడిగాడు మాస్టరు. వాడు నవ్వి ఊరుకున్నాడు. నువ్వు లెక్కల్లో చెరరా మొదటివాడితో అని, రెండోవాడితో నువ్వు హేతు ఆలోచించావు, ఫిలాసఫీ చదువు, ఫిలాసఫీలో తర్కం ఒక భాగం అన్నాడు. మూడో విద్యార్థి వైపు తిరిగి, నువ్వు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వటం బెటర్ అని నాలుగో అమ్మాయి వైపు చూస్తూ, నువ్వు న్యాయశాస్త్రం చదవమ్మా అన్నాడు. మరి నేను అన్నాడు ఆఖరివాడు. ప్రశ్నకి సమాధానం చెప్పలేనప్పుడు మౌన మందహాసాన్ని ఆశ్రయించావు కాబట్టి పొలిటికల్ సైన్స్ చదువు అన్నాడు. విద్యార్థులు ఆయనకి వినయంగా నమస్కరించారు. కథ ఇక్కడితో ఆగలేదు. ఇక్కడే ఒక గొప్ప మలుపు ఉంది. మీరు వెంటనే సమాధానం చెప్పకపోయేసరికి మీ తెలివి గురించి తక్కువ అంచనా వేశాను. నేనే లెక్కల్లో మాస్టారని, నాకున్నదే జ్ఞానమని అనుకున్నాను. జ్ఞానమనే ఇంద్రధనుస్సుకి ఇన్ని రంగులు ఉంటాయని మీరు నాకన్నా గొప్పగా ఆలోచిస్తారని అనుకోలేదు. తెలివి ఒకంత లేనివాడు లక్ష్మణ కవి మంచి పాట నేర్పారు. మీకు కాదు, మీ సమాధానాలు నా అహానికి కెరియర్ కౌన్సిలింగ్ ఇచ్చాయన్నారు. మాస్టారు కేవలం లెక్కల దృష్టితోనే ఆలోచించారు. నేను కూడా అలాగే నాది తెలివి అనుకున్నాను. అది అవతల వారికి పొగరుగా కనపడుతుంది అనుకోలేదు. నా పై అధికారులకి నా నైపుణ్యం సుపీరియారిటీ కాంప్లెక్స్గా కనపడుతుందని భావించలేదు. ఇలా అనలైజ్ చేసుకోవడం వల్ల నా లోటుపాట్లు నాకు తెలిసాయి. చదువు వేరు, ఉద్యోగం వేరు. మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా మనం చదివింది ఎంత గొప్ప చదువు అయినా ఉద్యోగంలో మాత్రం వదికగా ఉండాలి. అంతేకాదు, మనం ఆ సంస్థ పనికి ఎంత ఉపయోగపడతాం అన్న దాన్ని బట్టే మనకు ఆ సంస్థలో సముచిత స్థానం లభిస్తుంది తప్ప మన డిగ్రీ తెలివి బట్టి కాదు. ఈ ఆలోచన తర్వాత నాలో ఒక అనూహ్యమైన మార్పు వచ్చింది. నా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను. నాకొచ్చింది చెప్పడం కాకుండా వాళ్ళకేం కావాలో తెలుసుకుని మాట్లాడటం నేర్చుకున్నాను. ఈ రెండు అంశాలు నా వ్యక్తిత్వాన్ని కెరీర్ని పెద్ద మలుపు తిప్పాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, భవిష్యత్తులో ఆ తర్వాత ఏ ఉద్యోగానికి వెళ్ళినా వాళ్ళు నన్ను ఇష్టపడేలా మలుచుకున్నాను. నాలో ఈ మార్పు తర్వాత నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో యాజమాన్యం, నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో నా వర్కర్లు నన్ను ఇష్టపడడం మొదలుపెట్టారు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డీ, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, వింటూనే ఉండండి. విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. వినండి, వింటూనే ఉండండి MITS రేడియో 90.8. నమస్తే.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం

5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్.

ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

పల్లెలు వంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు లవ్ మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన MITS కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బాండ్.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

శుభోదయ స్వరాలు. ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.